ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 30వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5:53 దాటి 49 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ ఉదయం 6:10. భావన సౌందర్యం గురించి డాక్టర్ సి మృణాళిని గారి భావజాలం. 6:15 భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో విత్తన వారసత్వాలు వివరాలు, వేసవిలో వడగాలుల జాగ్రత్తలు. ఉదయం 7:00 నల్గొండ జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు జి రామకృష్ణ గారు. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం, అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవం గురించిన విశేషాలు, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ఊపిరితిత్తుల ఆరోగ్యము జాగ్రత్తల గురించి శ్వాసకోశ వ్యాధులు వైద్యులు డాక్టర్ టిఎల్ఎన్ స్వామిగారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారి లైవ్ విన్యాసం. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఈరోజు కెఎఫ్జి విద్యాలంకర్, వేదవతి ప్రభాకర్ రావు, సురేఖామూర్తి, ఇందిరా ప్రియదర్శిని గారు పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. ఉదయం 11:03 ఈ వారం అతిథి శీర్షికన ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా విలక్షణ నటులు శ్రీ అశోక్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. ఈ మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ్ గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము జరిపిన రేడియో ప్రయాణంలో మధుర జ్ఞాపకాలు చివరి భాగం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమంలో నాచారం సుప్రభాతం మోడల్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఎర్రగొల్ల శ్రీదేవి కథ ఒగ్గు కథ మూడో భాగాన్ని వినిపిస్తారు శ్రీ మక్కపల్లి రాజమల్లు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో విత్తన వారసత్వాలు వారోత్సవాలు గురించి వివరాలు, డ్రోన్ల కొనుగోలులో జాగ్రత్తల్లో ఈ అంశాలు తెలుసుకుంటారు. సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారి కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు వివరాలు, ఎండాకాలంలో పశువులు సమగ్ర సంరక్షణ గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి సుధీర్ బాబు గారితో పరిచయం. పరిచయకర్త ఆకాశవాణి సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామ్ గోపాల్. ఈ రాత్రి 7:45 ఆకాశవాణితో నేను లేదా చిత్రసీమ. 8:03 ఆంగ్ల కార్యక్రమాలు, 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమాలు, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు.

0: గతంలో చూసుకుంటూ చేసే మందహాసం అన్న రవీంద్రనాథ్ టాగోర్ కవితా వాక్యం గుర్తుకొస్తాయి. ఎవరు చెప్పినా సౌందర్యాన్ని కేవలం బాహ్య స్వరూపమనే ఉద్దేశంతో కాక ఆంతరంగికమైనదన్న అర్థంలోనే ప్రయోగించారు. బాహ్య సౌందర్యం కంటే ఆత్మసౌందర్యమే గొప్పదని మేధావులు కవులే కాదు, సామాన్యులు కూడా చెప్తుంటారు. సౌందర్యం ఆధ్యాత్మికం కూడా అని శంకరాచార్యుల వారి సౌందర్య లహరి చెప్తోంది. అమ్మవారి సౌందర్య వర్ణన చేయడానికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు వంటి దేవతలు కూడా కౌలైపోయారట, కానీ ఆమె వర్ణనలో మాత్రం విఫలమయ్యారు. లౌకికంగా చూసినప్పుడు మనకు ఒక చక్కని సామెత ఉంది, తా వలచింది రంభ, తా మునిగింది గంగ అని. కనుక సౌందర్యానికి అన్నిటికంటే ముందు కావాల్సింది ప్రపంచమంతా అందాన్ని మెచ్చుకుంటున్నదా లేదా అన్నది కాదు, అది మన మనసుకు హత్తుకోవడం, మనకు ఆ అందంతో సాన్నిహిత్యం ఉండడం. అందుకే త్యాగరాజస్వామి శ్రీరాముడి అందాన్ని ఒక దివ్యమూర్తిగా కీర్తించిన సందర్భాలు చాలా ఉన్నా అంతకంటే మురిపెంగా తను దగ్గరికి తీసుకుని అలంకరిస్తున్న రాముణ్ణి వర్ణించాడు. చేతులార శృంగారము చేసి చూతునో శ్రీరామ అన్న కృతిలో ఎంత అందంగా చెప్తాడో త్యాగరాజు. మెరుగు బంగారందెలు బెట్టి మేటియౌ సరిగ వల్వలు కట్టి సురతర సుమముల సిగనిండ జుట్టి సుందరమగు మోమున ముద్దు పెట్టి తానే ఆ రాముడికి అలంకరణ చేసినప్పుడు ఆయన సౌందర్యం ఇంకా బాగుందిట. అంటే అందమన్నది శరీరాకృతిలో మాత్రమే ఉండదు, మనకు ఆ అందంతో ఉన్న అనుబంధంలో ఉంటుంది. బహుశా అందుకే తెలుగులో కాకిపిల్ల కాకికి ముద్దు అన్న సామెత కూడా వచ్చింది. సౌందర్యం అన్నది కేవలం మనుషుల్లోనే ఉంటుందా? కాదు, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మనం సృష్టించే కళల్లో, మనం చేసే ప్రతి పనిలో అందం ఉంటుందని అందరం ఒప్పుకుంటాం. శ్రీశ్రీ అన్నట్టు శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబు లేడు. కాని సౌందర్య వర్ణన అనగానే కౌలకు సామాన్య ప్రజలకు కూడా గుర్తుకు వచ్చేది స్త్రీ సౌందర్యమే. అమ్మవారి సౌందర్యాన్ని అత్యంత వైవిధ్యంతో వర్ణించిన కవి మన పదకవితా పితామహుడు అన్నమయ్య. ఆమె సౌందర్యాన్ని నవరత్నాలతో, యాగవిధులతో, ఋతువులతో, అడవితో, కనుమలతో, పూజా సామగ్రితో, పెళ్లి వస్తువులతో, ఒకటననే అన్ని రకాల ఉపమానాలతో వర్ణించాడాయన. ఉదాహరణకు నవరత్నాలే ఉపమానమైన విధానం వినండి. తరుణి పాదపు గోళ్లు తళుకుల వజ్రములు, పరగు చేతిగోళ్లే పద్మరాగాలు, అరిది కన్నుల తేటలు ఆణి ముత్యపు సరులు, వలపు తెర సిగ్గులు వైడూర్యాలు, తొలకు అనురాగాలే దొడ్డ గోమేధికములు, ఇలా సాగుతుందాయన రచన. పదకవితలో సౌందర్యం ప్రస్తావన వచ్చినప్పుడు ఒక చక్కని నిర్వచనం గుర్తుకొస్తుంది. సౌందర్యమంటే కనిపించే సంగీతం అన్నాడు హేన్లీ అనే విమర్శకుడు. నిజంగా సంగీతానికి ఆకృతి వస్తే సౌందర్యం అవుతుందన్నది చాలా గొప్ప వ్యాఖ్య. సాహిత్యం మాట అటుంచితే జీవితంలో సౌందర్యం ఎంత ముఖ్యం, ఎటువంటి సౌందర్యం కోసం మనం ప్రయత్నించాలి? బాహ్య సౌందర్యం విషయానికి వస్తే ఇదివరకు ఆడవాళ్లు మాత్రమే అందంగా ఉండడానికి తప్పిస్తారని, వయసు కనిపించకుండా రకరకాల లేపనాలతో ముదిగిని కప్పిపెడతారని అనుకునేవాళ్లం. కానీ అవన్నీ ఇప్పుడు పురుషుల విషయంలో కూడా వాస్తవాలే. వారికి సౌందర్య సాధనాలు పెరిగాయి. మన గ్రామాల్లో గత 5 ఏళ్లలో అన్నిటికంటే సంఖ్యలో ఎదిగిన దుకాణాలు బ్యూటీ పార్లర్లేనని గణాంకాలు చెప్తున్నాయి. అంటే దేహ సౌందర్యం మీద ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, ఆకాంక్ష పెరుగుతోంది. సౌందర్య సాధనాలకున్నంత మార్కెట్ మరి దేనికి లేదు. అందంగా కనిపించాలన్నది సార్వజనీనం, సార్వకాలికమైన వాస్తవమైనా అది కొంతకాలం వరకే, స్వల్ప ప్రయోజనాల వరకే. ఆ సౌందర్య ఫలం శాశ్వతం కావాలంటే దానికి ఉన్నత వ్యక్తిత్వం తోడవ్వాలి. ఉన్నత వ్యక్తిత్వం ముఖంలో ప్రతిఫలిస్తుంది. ఆ సౌందర్యానికి మించింది మరొకటి లేదు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, శ్రమించే గుణం, దయ, మానవీయత మనిషి వ్యక్తిత్వానికి గీటురాళ్లు. అవి ఉన్న మనిషి కనుల మెరుపు ముందు, అవి ఉన్న వ్యక్తి చిరునవ్వు ముందు ఏ సౌందర్య లేపనాలు పనికిరావు. ఎంత అద్భుతమైన శరీర లావణ్యము నిలవలేదు. అందుకే సౌందర్యం అనేది ముఖంలో ఉండదు, దాన్ని చూసేవారి హృదయాల్లో అది వెలిగించే కాంతిలో ఉంటుంది అన్నాడు ఖలీల్ జిబ్రాన్. మన సౌందర్యం ఎదుటివాళ్లలో ఆకర్షణ కలిగిస్తే చాలదు, ఉత్తేజం, ఉదాత్త గుణం కలిగించాలి. అదే అసలైన అందం.
1: మీరింతవరకు సౌందర్యం గురించి డాక్టర్ సి మృణాళిని గారు అందించిన భావజాలం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి.
1: భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం. ప్రపత్తి, స్తోత్రం, మంగళాశాసనం వింటారు.

గణేశరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూజాభిమ

మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం విన్నారు. భక్తిరంజనీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు వివరాలు, వేసవిలో వడగాలులు జాగ్రత్తల వివరాలు ఈ కార్యక్రమాలు వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 May 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా May 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయం నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు ఈ విధంగా. ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ May 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, వేసవికాలంలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతు సోదరులందరికీ, గ్రామీణ ప్రాంత పిల్లలకి, మహిళలకి అందరికీ తగినటువంటి సూచనలు అందజేస్తారు.

0: చేస్తున్నారు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి, మనం ఒక్కసారి చూద్దాం. గ్రీన్ హౌస్ వాయువులు ఉద్గారం వలన ప్రపంచ వాతావరణంలో పలు మార్పులు సంభవించి భూగోళం త్వరితగతిన వేడెక్కడం, ప్రతి ఏటా వడగాలుల తీవ్రత పెరగడం జరుగుతుంది. అయితే మన దేశంలో వేసవిలో అనగా మార్చి నుంచి జూన్ వరకు ఎక్కువగా, అదే ఉత్తర భారతదేశంలో కొన్ని సందర్భాల్లో జూలైలో కూడా వడగాలులు వీచే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ న్యూఢిల్లీ వారి నివేదికల ప్రకారం మైదాన ప్రాంతాల్లో గాలిలో వాస్తవ ఉష్ణోగ్రత కనీసం 2 రోజులు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదై, అదేవిధంగా సాధారణం కన్నా 4.5 నుండి 6.4 డిగ్రీలు ఎక్కువగా ఉన్నట్టయితే దానిని వడగాలులుగా వర్గీకరిస్తారు. అదే గాలిలో వాస్తవ ఉష్ణోగ్రత 47 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవటం లేదా సాధారణం కన్నా 6.4 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నట్లయితే తీవ్రమైన వడగాలులుగా పరిగణించి హెచ్చరికలు జారీ చేస్తారు. మన దేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో సంవత్సరానికి సాధారణంగా 4 నుండి 6 వడగాలుల సంఘటనలు జరుగుతుంటాయి. ఈ వడగాలులు అనేవి సుమారుగా 4-7 రోజుల వరకు వీచే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 589 మండలాల్లో 582 మండలాలు వేడిగాలులకి గురయ్యే అవకాశం ఉందని, 2020 సంవత్సరంలో మన ప్రభుత్వం వేడిగాలుల కార్యప్రణాళికలో పేర్కొంది. గాలిలో పెరిగిన ఉష్ణోగ్రత తీవ్రత మనుషుల మీదనే కాక మొక్కలు, పశువులు, కోళ్లపైన ప్రభావం చూపి వాటి పనితీరు వ్యవస్థను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది. అయితే ఈ వేడి ప్రభావం ఎంతవరకు చూపుతున్నదనేది ఒక మొక్క లేదా తన విధానాన్ని మారుతున్న వాతావరణ లేదా ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తి మీద, ఆ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మరల్చుకునే స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. అయితే స్వల్పకాలంలో వాతావరణంలో ఎక్కువ మార్పులు సంభవించిన ఎడల ఏ జీవికైనా తన మనుగడను సరైన పద్ధతిలో సాగించడం అనేది పెద్ద సవాలుగా మారి పెరుగుతున్న జనాభాకి సరిపడే ఉత్పత్తి ఉత్పాదకాలపైన ప్రభావం చూపుతుంది. అయితే వేసవిలో ఉష్ణోగ్రత పెరగడం, అదేవిధంగా గాలిలో తేమ శాతం తగ్గటం, ఎక్కువసేపు ఈ వేడి గాలులకి గురి కావటం వలన మొక్కలలో నీరు తొందరగా ఆవిరై వడలిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కావున పెరుగుతున్న ఉష్ణోగ్రతలకి అనుగుణంగా వ్యవసాయము, దాని అనుబంధ రంగాలపైన తగిన జాగ్రత్తలు చేపట్టినట్లయితే వడగాలుల ప్రభావం తగ్గించి మంచి దిగుబడి లాభాలు పొందవచ్చు. వేసవిలో వేసే పంటలను 15వ తారీఖు కల్లా వేసుకున్నట్లయితే ఏప్రిల్ మే నెలలో వీచే వడగాలుల నుండి పంట పుష్పించే దశను తప్పించి మంచి దిగుబడులను పొందవచ్చు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు పంట కీలక దశల్లో నీటి తడుల సంఖ్యను పెంచి నీటి తడుల మధ్య వ్యవధిని తగ్గించాలి. వేసవి కూరగాయలు, తోటలు, పంటల్లో వడగాలుల తీవ్రతను తగ్గించేందుకు, వడగాలుల తీవ్రతను తగ్గించుటకు నేల పొరల్లో తగినంత తేమ ఉండేలా నీరందివ్వాలి.
1: మీరింతవరకు విత్తన వారోత్సవాలు వివరాలు, వేసవిలో వడగాలులు జాగ్రత్తల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం ఒక వాణిజ్య ప్రకటన.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని

0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్టంలోని నౌకా విమానాశ్రయాలు, హార్బర్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు ఆర్టీసీపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అనుమతులు, టెండర్లు, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్టీసీ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి సంస్థను బలోపేతం చేసే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం, భూసేకరణ, నిధుల సమీకరణ, కేంద్ర అనుమతులపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. 2030 నాటికి దేశం నుంచి $350 బిలియన్ టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్టంలో చేనేత హస్తకళల అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. చేనేత హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తూనే పర్యావరణ పరిరక్షణకు నార ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 2లో క్లిష్టమైన 5.2 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పూర్తి చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్లోకి నీరు పోవాలంటే ఈ కొల్లంవాగు దగ్గర ఒక 400,000 మెట్రిక్ టన్నులు అక్కడ మక్కుంటే రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చే లోపల ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈ రోజు ఆదేశాలు ఇచ్చామని చెప్పి, జూన్ 10 కల్లా ఆ టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళకి లక్ష్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ,
0: రాష్టంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆర్టీసీ, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. రాష్టానికి 750 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, ఈ బస్సుల కొనుగోలుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయని అన్నారు. అన్ని ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్టంలో ఉద్యాన పంటల నుంచి ఉత్పత్తి అవుతున్న పీచు, నారకు ప్రోత్సాహకం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను కోరారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అరటి, వెదురు, పోకచెక్క ఆకులు, కొబ్బరి పీచు వంటి వనరులతో పర్యావరణ అనుకూల నార ఉత్పత్తుల తయారీకి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. అరటి సాగవుతున్న జిల్లాల్లో నార ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, స్వయం సహాయక సంఘాల కోసం క్లస్టర్ ఆధారిత యూనిట్లకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సన్నాహక సమావేశంలో సంఘ మరో కార్యదర్శి నవీన్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మృతులు

0: శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నవారి వివరాలను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు. రాష్టంలో సేంద్రీయ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఒక సంస్థ నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో పాల్గొన్న ఆయన, రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆహార పదార్థాలు రసాయనాల ప్రభావంతో కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుబడుల కోసం అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉజ్వల యోజనలో లబ్ది పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసముండే స్వయం సహాయక సంఘం సభ్యురాలైన జానకి మాట్లాడుతూ,
1: నేను డ్వాక్రా గ్రూప్ సభ్యురాలిని. మన ప్రధానమంత్రి మోడీ గారు 12 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు చాలా పెట్టారు. అందులో ఒకటి నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది, అది ఉజ్వల గ్యాస్ గురించి. ఇంత ముందు పొయ్యి మీద వండుకుంటూ, కిరసన స్టవ్ మీద వండుకుంటూ అట్లా ఇబ్బంది పడేదాన్ని. ఆ పథకం వచ్చిన తర్వాత దాని మీద నేను సక్రమంగా అన్ని వంటలు చేసుకుంటూ టయానికి నేను ఏదో ఒక ఉపాధి కోసం వెళ్ళడం జరుగుతుంది.
0: ప్రైవేటు ఉద్యోగం చేసుకునే ఒంగోలు నగరవాసి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ప్రధానమంత్రి మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం సామాన్యులకు ఎంతో ఉపయోగపడిందని వివరిస్తూ,
2: ఈరోజు వైద్యం చాలా ఖరీదైపోయింది. కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలంటే సామాన్యులకి అందేటటువంటి పరిస్థితి కాదు. అటువంటిది ఈ ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలని ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యం చేయించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. కాబట్టి ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చి ఈ మోడీ గారు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చి సగటు మానవుల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నందుకు వారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 2 రోజులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం

సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠీ. అథ వార్తాః.

0: కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఉన్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్లో మే 17 తేదీన భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్లో యూనిట్3లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఇంజనీర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. యూనిట్3 పరిధిలో టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ వద్ద లూబ్రికేషన్ ఆయిల్ లీకేజీ కారణంగా మంటలు వేగంగా వ్యాపించి ప్లాంట్ ప్రాంగణమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంలో పంప్ ఏరియాలో కంట్రోల్ కేబుల్లు, కొన్ని కీలక వాల్వులు కాలిపోయాయి. ప్లాంట్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంపై ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. జనగణన కార్యక్రమం జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే స్వీయ గణన చేసుకునే కుటుంబాలు విచారణ జరుపుతున్నారు. స్వీయ గణన చేసుకుని కుటుంబాల వద్దకు వెళ్లి ఎన్యూమరేటర్లు జనగణన చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నివాసాలకు వెళ్లిన అధికారులు గృహ జాబితా ఎన్యూమరేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎలాంటి అపోహలు లేకుండా జనగణనకు ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జనాభా గణన ఆధారంగానే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వస్తుల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తారని తెలిపారు. రాష్టంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 937 గ్రామ సమైక్య భవనాలకు స్థలాలు సేకరించి 48 భవనాలు పూర్తి చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా సమైక్యను, సభ్యులను అభినందించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా హైదరాబాద్ లో జరిగిన మహిళా వారోత్సవంలో జిల్లాలో గ్రామ సమైక్య భవనాలకు ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా సమైక్య అధ్యక్షురాలు మాధవితో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖాముఖి మాట్లాడారు. 937 గ్రామ సమైక్య భవనాలకు స్థల సేకరణ గురించి వివరాలు అడిగి తెలుసుకుని ఇతర జిల్లాల్లో కూడా అదేవిధంగా స్థల సేకరణ చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ జిల్లాలో ముగింపు దశకు చేరింది. ఇప్పటి వరకు 90% కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 10% ధాన్యం సేకరణ త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 415 ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు 7,27,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా 6,53,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటాలు పూర్తయ్యాయి. ఆన్లైన్లో మందుల అమ్మకాలు, ప్రత్యేక డిస్కౌంట్లు, నాసిరకం మందులకు వ్యతిరేకంగా మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 19వ తేదీ నిర్వహించిన మెడికల్ షాపుల బంద్ ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మెడికల్ షాపుల యజమానులు తమ దుకాణాలకు స్వచ్ఛందంగా మూసేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి పరమాత్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2018లో ఆన్లైన్లో మందుల అమ్మకాల కోసం తెచ్చిన జీవోతో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం జరుగుతోందన్నారు. దీన్ని ఆశ్రయగా చేసుకుని కొంతమంది ఆన్లైన్ వ్యాపారులు నకిలీ మందులు, గడువు ముగిసిన మెడిసిన్ విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఆన్లైన్ ఫార్మసీతో చిన్న మెడికల్ షాపులు మూతపడే పరిస్థితి వచ్చిందని, అందుకే తాము పోరాటం చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉల్లాస్ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమం అమల్లో భాగంగా ఆర్పీలు, ఎస్ఎల్ఎఫ్, ఓబీలకు జరిగిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులకు చదవటం, రాయటం మాత్రమే కాకుండా డిజిటల్ అక్షరాస్యతపై కూడా అవగాహన కల్పించనున్నట్టుగా తెలిపారు. పాఠశాల విద్య బలోపేతానికి చేపడుతున్న అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం మే 11 నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించింది. విద్యా వారోత్సవాల్లో భాగంగా పాఠశాలల్లో ఇప్పటికే మంజూరై అసంపూర్తిగా నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలతో పాటు కొత్తగా ప్రతిపాదిత పనులకు శంకుస్థాపన సైతం చేపట్టారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతులు, టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు తమ ప్రభుత్వం అమలు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. ఇటీవల మిర్యాలగూడలో మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇల్లు సకాలంలో అందించి పేదల అభ్యున్నతి కృషి చేస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ, నకరేకల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నల్గొండ నగరంలో సరైన డాక్యుమెంట్లు, ఇంటి నెంబర్లు లేని నివాసాలకు త్వరలో పరిష్కారం చూపుతామని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నల్గొండలో దాదాపు 9,000 గృహాలకు సరైన పత్రాలు, ఇంటి నెంబర్లు లేని విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పలు కాలనీలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 4-5 దశాబ్దాల క్రితం ప్రభుత్వ ఇతర భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారు సరైన ఇంటి పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ స్థాయిలో త్వరలో పరిష్కారం చూపుతామని కలెక్టర్ తెలిపారు.
1: నల్గొండ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ జి రామకృష్ణ. ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు

పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్ పోస్టులను ప్రారంభించిన అనంతరం నిన్న అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్

0: గుజరాత్లోని భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన రెండు కొత్త బార్డర్ అవుట్ పోస్టులను ప్రారంభించిన అనంతరం నిన్న అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60 సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన బీఎస్ఎఫ్ భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా అమిత్ షా చెప్పారు.
1: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहेगी.
0: ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా ప్రాథమిక భద్రత బాధ్యతలు పంచుకుంటారని అమిత్ షా చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ ప్రయత్నం కోసం 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికత, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా అత్యంత పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందని నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సహకరించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని అమిత్ షా పేర్కొన్నారు. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసను నిర్మూలించడం ద్వారా దేశ జనాభా తామాషాను, స్వరూపాన్ని రక్షించడం సాధ్యపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. 6 దశాబ్దాలుగా దేశానికి మొదటి శ్రేణిలో రక్షణగా అందిస్తున్న శక్తిగా నిరుపమానయమైన సేవలు అందిస్తున్నందుకు సరిహద్దు భద్రతా దళాన్ని అమిత్ షా ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్తో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు గురించి ప్రస్తావిస్తూ ఆ రాష్ట్రంలో సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ పూర్తి కాకపోవడమే దేశ భద్రతా గ్రిడ్లో ఉన్న అతిపెద్ద లోపాల్లో ఒకటిగా ఉండేదన్నారు. అయితే అక్కడ కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడంతో చాలా కాలంగా ఉన్న ఈ ప్రతిష్టంభన తొలగిపోయిందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేవలం వారం రోజుల్లోనే సరిహద్దు ఫెన్సింగ్ కోసం భూమిని కేటాయించిందని ఆయన చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయకు చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. ప్రస్తుత హోదాలో అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ మన దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గయాలో మయన్మార్ అధ్యక్షుడు మహాబోధి ఆలయం, సుజాత ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అనంతరం ఆయన ఈరోజు న్యూఢిల్లీ చేరుకుంటారు. రేపు మయన్మార్ అధ్యక్షుడు భారత మయన్మార్ బిజినెస్ ఫోరంలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన వీరిద్దరూ చర్చిస్తారని న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న మీడియాకు తెలియజేశారు. రైతులకు విత్తనాల లభ్యత ఉండేలా చూసేందుకు 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తన నిల్వను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు 2వ రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 9,76,000 ఫార్మర్ ఐడీలు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్లబజారు అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరా నిర్ధారించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం కోరింది. పశ్చిమాసియా సంక్షోభంపై నిన్న జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల పత్రిక సమావేశంలో పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ విషయం వెల్లడించారు. సరఫరాల తలెత్తే ఆటంకాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకున్న ముందస్తు చర్యలను వివరిస్తూ మన దేశం ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తుందని సుజాత శర్మ చెప్పారు.
2: सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है और

0: अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें। बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें।
1: దేశంలో పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ మూడు చమురు ఖనిజవాయువు సరిపడా నిల్వలు ఉన్నాయని సుజాత శర్మ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆసిమ్ మహాజన్ మాట్లాడుతూ, గల్ఫ్ పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని చెప్పారు. భారతీయ పౌరులకు సకాలంలో సహాయం అందించేందుకు ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు 24 గంటల పాటు పనిచేసే హెల్ప్ లైన్ నడుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు.
2: Our embassies and consulates in the region are operating round the clock helplines. Advisories are being issued including information related to local government guidelines, flight and travel situation, consular services and the various welfare measures being undertaken for the community. Our missions are actively engaged with the resident Indian community. They are regularly interacting with the Indian community associations, organizations, professional groups and Indian companies to address their concerns.
1: సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధుల విడుదల, వాటి వినియోగంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో సమగ్ర శిక్ష 3.0 మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నుంచి సమగ్ర శిక్ష అభియాన్, పీఎం పోషణ్, ఉల్లాస్, పీఎం శ్రీ, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల వంటి కీలక పథకాలను అనుసంధానం చేస్తూ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించనున్నట్లు కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలలలోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. తీర్పుల ప్రకటనలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లు పూడ్చలే నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని చెబుతూ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అన్లోడ్ చేయాలని ఆదేశించింది. పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని అప్లోడ్ చేసి జైలు అధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 పంతుల్లో 104 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేశారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 2:30 అహ్మదాబాద్లో ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు కూడా భద్రతా బాధ్యతలు పంచుకునేలా కొత్త విధానాన్ని రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ మన దేశంలో భారత పర్యటనను ఈరోజు ప్రారంభిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రోతలకు నమస్కారం. ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో మనం గోవా స్టేట్హుడ్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పొటాటో ఈ అంశాల గురించిన విశేషాలు, ఇంకా ఆరోగ్య జీవనం ఈ అంశంలో ఊపిరితిత్తుల ఆరోగ్యము జాగ్రత్తలు పల్మనాలజిస్ట్ డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారితో

పరిచయము వింటాము. ఈ కార్యక్రమాలు ఈనాటి ఉదయతరంగిణిలో మీతో నేను పంచుకుంటాను. ముందుగా ఉదయతరంగిణిలో గోవా స్టేట్హుడ్ డే గురించి తెలుసుకుందాం.

గోవా. గోవా పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది ప్రసిద్ధమైన బీచ్లు. ఇది ఒక ప్రసిద్ధమైన పర్యాటక స్థలంగా పేరొందింది. గోవా అనగానే మన మేల్ పర్సన్స్ అందరి ప్రపంచంలో మెదిలే ఒక ఉత్సాహభరితమైన చిన్న టూరిస్ట్ స్పాట్. ప్రతి ఒక్కరూ 1-2 డేస్ హాలిడేస్ దొరకగానే ఫస్ట్ ప్రిఫర్ చేసే హాలిడే ట్రిప్ గోవా. మరి అంతటి విశిష్టత పర్యాటక స్థలం ఉన్న ఈ గోవా ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇది విస్తీర్ణపరంగా చాలా చిన్న స్టేట్, బట్ పర్యాటక స్థలానికి పేరొందిన స్థలం. అయితే ఈ గోవా అద్భుతమైన బీచ్లతో పర్యాటకులని ఆకర్షిస్తూ ఉంటుంది, దీనికి ప్రసిద్ధి చెందింది. విస్తీర్ణపరంగా ఇది చిన్న రాష్ట్రమే. భారతదేశ పశ్చిమ తీరంలో ఉన్న గోవా 450 సంవత్సరాలకు పైగా పోర్చుగీస్ వారి వలస పాలనలో ఉందట. మరి దీని విముక్తి ఎప్పుడు జరిగింది, దాని చరిత్ర ఏంటి, ఈ విషయాలు తెలుసుకునే ముందుగా మనం విందాం ఒక వాణిజ్య ప్రకటన.

0: అయితే గోవా 1987 మే 30న పూర్తి రాష్ట్ర హోదాను పొందింది. భారత గణతంత్రంలో 25వ రాష్ట్రంగా అవతరించింది. అందుకే మనం ప్రతి సంవత్సరం మే 30ని దాని రాష్ట్ర హోదా అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గోవా చరిత్రలోకి వెళ్తే 1510లో ప్రారంభమైంది దీని చరిత్ర. ఆ సంవత్సరంలో అల్ఫోన్స్ డి అల్బుకేర్క్ ఈ ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకుని బీజాపూర్కు చెందిన అదిల్ షాను ఓడించారు. తదుపరి 450 సంవత్సరాలు పోర్చుగీస్ వారి పాలనలో నియంత్రణలో ఉండిపోయింది ఈ చిన్న గోవా. 1961లో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ను ప్రారంభించడం ద్వారా స్పందించింది. దీని ద్వారా డామన్ మరియు డయ్యూ దీవులను మరియు గోవాను భారత ప్రధాన భూభాగంలో విలీనం చేసింది. దీంతో గోవాలో పోర్చుగీస్ పాలన ముగిసిందన్నమాట. అప్పటినుంచి అంటే 1987 మే 30 నుంచి ఈ ప్రాంతం విభజింపబడి గోవా భారతదేశంలోనే 25వ రాష్ట్రంగా అవతరించింది. మరి దీని విశేషాలను ఇంకా తెలిపే ముందుగా మరొక ప్రకటన విందాం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: మరి గోవా దాని గురించి తెలుసుకుందాం. గోవా రాజధానిగా పనాజీని ఎన్నుకున్నారు. దాని అధికారిక భాష కొంకణి. అధికారిక భాషగా కొంకణిని ప్రకటించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మే 30న గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు.

0: గోవాలో గురించి, దాని గొప్పతనం గురించి తెలుసుకునే ముందుగా మరొక ప్రకటన.
1: ఫెస్టివల్స్ ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఏదైనా కొత్తగా కొనాలనుందా,
2: లేదా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లి బ్రేక్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?
1: ఫైనాన్షియల్ వరీస్ వల్ల మీ కోరికలు నెరవేరడం లేదా?
2: అయితే ఇప్పుడు మనపురం గోల్డ్ లోన్ తో మీకు మీ ఫ్యామిలీకి ఆనందాన్ని అందించండి.
1: ఆకర్షణీయమైన గోల్డ్ లోన్ స్కీమ్స్ కుదువ పెట్టిన రోజులకు మాత్రమే వడ్డీ చెల్లించండి.
2: కనీస స్థిరకాలం 7 లేదా 15 రోజులు ఉండాల్సిన నిబంధన లేదు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో మనపురం బ్రాంచ్ ను సందర్శించండి, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233 కి కాల్ చేయండి.
0: మరి గోవా యొక్క విశిష్టతను తెలుసుకుందాం. గోవాలో అత్యంత ఎత్తైన ప్రదేశం సోన్స్కోర్. గోవాలోని 7 ప్రధాన నదులు ఉన్నాయి. అవి ఏంటంటే జువారి, మండోవి, తేరేకోల్, సపోరా, గల్గిబాగ్, కుంబాజువా, తల్పోనా మరియు సాల్. ఇవి ప్రధాన నదులుగా గోవాలో ప్రవహిస్తున్నాయన్నమాట. గోవాలోని నేల పైపొరలో అధిక భాగం లాటరైట్తో నిండి ఉంటుందట. మరి ఇంకా దీని విశేషాలు ఏంటి అంటే వన్యప్రాణులు అభయారణ్యాలు కూడా చాలా ఉన్నాయి, జాతీయ పార్కులు. వాటి గురించి కూడా తెలుసుకుందాం ఈ ప్రకటన తర్వాత.
1: ఫెస్టివల్స్ ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఏదైనా కొత్తగా కొనాలనుందా,
2: లేదా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లి బ్రేక్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?
1: ఫైనాన్షియల్ వరీస్ వల్ల మీ కోరికలు నెరవేరడం లేదా?
2: అయితే ఇప్పుడు మనపురం గోల్డ్ లోన్ తో మీకు మీ ఫ్యామిలీకి ఆనందాన్ని అందించండి.
1: ఆకర్షణీయమైన గోల్డ్ లోన్ స్కీమ్స్ కుదువ పెట్టిన రోజులకు మాత్రమే వడ్డీ చెల్లించండి.
2: కనీస స్థిరకాలం 7 లేదా 15 రోజులు ఉండాల్సిన నిబంధన లేదు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో మనపురం బ్రాంచ్ ను సందర్శించండి, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233 కి కాల్ చేయండి.
0: మీతో చెప్పాను కదా గోవా యొక్క అభయారణ్యాలు, జాతీయ పార్కుల గురించి. డాక్టర్ సలీం అలీ పక్షి సంరక్షణ కేంద్రం, మహాదేవయ వన్యప్రాణ అభయారణ్యం, నేత్రావళి వన్యప్రాణుల అభయారణ్యం, కోటిగౌ వన్యప్రాణుల అభయారణ్యం, భగవాన్ మహావీర్ అభయారణ్యం, మొల్లెం జాతీయ ఉద్యానవనం, ఇవి మనం చెప్పుకునే పర్యాటక ప్రదేశాలతో పాటు బీచ్లు కూడా. ఇవన్నీ గోవా రాష్ట్రాన్ని ప్రసిద్ధిగాంచినవిగా చెప్పుకోవచ్చు. ఇది గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం విశేషాలు. మరొకసారి ఆకాశవాణి తరఫు నుంచి గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసేద్దాం ఆ గోవా రాష్ట్ర ప్రజలందరికీ.

0: మరి ఇంకొక స్పెషల్ ఉందని చెప్పాను కదా, అదేంటి? ఇంటర్నేషనల్ డే ఆఫ్ పొటాటో. దీని గురించి తెలుసుకునే ముందుగా ఒక ప్రకటన విద్దాం.
1: ఫెస్టివల్స్ ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఏదైనా కొత్తగా కొనాలనుందా,
2: లేదా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లి బ్రేక్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?
1: ఫైనాన్షియల్ వరీస్ వల్ల మీ కోరికలు నెరవేరడం లేదా?
2: అయితే ఇప్పుడు మనపురం గోల్డ్ లోన్ తో మీకు మీ ఫ్యామిలీకి ఆనందాన్ని అందించండి.
1: ఆకర్షణీయమైన గోల్డ్ లోన్ స్కీమ్స్ కుదువు పెట్టిన రోజులకు మాత్రమే వడ్డీ చెల్లించండి.
2: కనీస స్థిరకాలం 7 లేదా 15 రోజులు ఉండాల్సిన నిబంధన లేదు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో మనపురం బ్రాంచ్ ను సందర్శించండి లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800420223 కి కాల్ చేయండి.

ఇంకో స్పెషల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ పొటాటో, అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవం. బంగాళాదుంపలు, ఆలు, ఇది దీని మరో పేరు. ఆలు పేరు వినగానే చిన్న పెద్ద అందరికీ నోరూరించేస్తుంది కదా. మరి కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండి శక్తినిచ్చే పొటాటో, ప్రతిరోజు ఇది మన ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిందే. అందరూ ఇష్టపడే ఆ పొటాటో, దాని గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం అంతర్జాతీయంగా బంగాళాదుంప దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

0: ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా జరుపుకుంటున్నారు మే 30ని. దీనికొక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అసలు కూరగాయకు ఒక దినోత్సవం ఏంటండి అని అనుకుంటున్నారా? కానీ ఇది మన ఆహారంలో అత్యంత విలువైంది కాబట్టి ఐక్యరాజ్యసమితిచే దీన్ని ప్రపోజల్ వచ్చిందనమాట. ఐక్యరాజ్యసమితిచే స్థాపించబడిన ఈరోజు ప్రపంచ ఆహార భద్రత, పోషణ, పేదరిక నిర్మూలన మరియు సుస్థిర వ్యవసాయానికి ఈ పంట అందించే అపారమైన తోడ్పాటును తెలియజేయటం కోసమే మనం ఈరోజు అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ పొటాటో డేని జరుపుకుంటున్నాం. దీనికి ఒక థీమ్ కూడా ఉందండోయ్, అదేంటనుకుంటున్నారా? బంగాళాదుంపలు పండే చోట జీవనోపాధులు వర్ధిల్లుతాయి అనే ఒక నినాదంతో ఈరోజు ఈ డేని మనం జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే ఆహారాల్లో బంగాళాదుంప 3వ స్థానంలో ఉందట. ఈ విషయం మరి మీకు తెలుసా? ఇది మన ఆహార పదార్థాల్లో 3వ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా మన ఒక్క స్టేట్లోనే కాకుండా వరల్డ్ వైజ్గా ఇది 3rd ప్లేస్లో ఉందట. ప్రపంచ జనాభాలో దాదాపు 2/3 మంది కీలకమైన ప్రధాన ఆహార పదార్థంగా దీన్ని యూజ్ చేస్తున్నారు. ఇక దీన్ని ఎప్పటి నుంచి ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ఫెస్టివల్స్ ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఏదైనా కొత్తగా కొనాలనుందా?
2: లేదా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లి బ్రేక్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?
1: ఫైనాన్షియల్ వరీస్ వల్ల మీ కోరికలు నెరవేరడం లేదా?
2: అయితే ఇప్పుడు మనపురం గోల్డ్ లోన్ తో మీకు మీ ఫ్యామిలీకి ఆనందాన్ని అందించండి.
1: ఆకర్షణీయమైన గోల్డ్ లోన్ స్కీమ్స్ కుదువు పెట్టిన రోజులకు మాత్రమే వడ్డీ చెల్లించండి.
2: కనీస స్థిర కాలం 7 లేదా 15 రోజులు ఉండాల్సిన నిబంధన లేదు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో మనపురం బ్రాంచ్ ను సందర్శించండి లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233 కి కాల్ చేయండి.
0: మరి ఈ రోజును మనం ఎప్పటి నుంచి బంగాళాదుంప డేగా జరుపుకుంటున్నాము అంటే 2008 నాటి నుండి ఈ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరంగా ప్రకటించింది. ఇది చివరికి ప్రతి సంవత్సరం మే 30వ తేదీన శాశ్వత తేదీగా నిర్ణయించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ డే గురించిన వేడుకలు, విద్యా వనరులు మరియు కార్యక్రమాలపై మరిన్ని విషయాలను ఈరోజు మనం శ్రోతలకు అంటే ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ రోజును మనం జరుపుకుంటున్నాం. బంగాళాదుంప ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రాముఖ్యత కలిగిన పంట. దాన్ని విస్తృత సాగు మరియు వినియోగం ద్వారా ఈ పంట ఆకలి నిర్మూలన, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మరియు ఆర్థిక అవకాశాలను పెంపొందించడం వంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కీలక లక్ష్యాల వైపు దోహదపడుతుంది. బంగాళాదుంపలు చాలామంది ప్రజల ఆహారంలో ఒక ప్రధాన భాగం మాత్రమే కాకుండా వాటి విలువలు, గొలుసులు వెంబడి ఉపాధి మరియు సుస్థిర ఆర్థిక వృద్ధికి కీలక అవకాశాలు కూడా అందిస్తుంది. బంగాళాదుంపలు పండే చోట జీవనోపాధులు వర్ధిల్లాలి అనే నినాదంతో ఈ రోజును మనం జరుపుకుంటున్నాము. ఇంకా మరిన్ని విషయాలు తెలిపే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఫెస్టివల్స్ ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఏదైనా కొత్తగా కొనాలనుందా?
2: లేదా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లి బ్రేక్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?
1: ఫైనాన్షియల్ వరీస్ వల్ల మీ కోరికలు నెరవేరడం లేదా?
2: అయితే ఇప్పుడు మనపురం గోల్డ్ లోన్ తో మీకు మీ ఫ్యామిలీకి ఆనందాన్ని అందించండి.
1: ఆకర్షణీయమైన గోల్డ్ లోన్ స్కీమ్స్ కుదువు పెట్టిన రోజులకు మాత్రమే వడ్డీ చెల్లించండి.
2: కనీస స్థిర కాలం 7 లేదా 15 రోజులు ఉండాల్సిన నిబంధన లేదు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో మనపురం బ్రాంచ్ ను సందర్శించండి లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233 కి కాల్ చేయండి.
0: మరి బంగాళాదుంప ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న వ్యవసాయ పద్ధతుల్లో బంగాళాదుంపల పంట ఒకటి, అతి ప్రధానమైన పంట. ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ప్రజలను ఆహార భద్రత, పోషణ అలాగే జీవనోపాధి మరియు ఉపాధికి బంగాళాదుంపలు దోహదపడతాయి అనడంలో అతిశయోక్తి లేదట. ఆకలి, పేదరికాన్ని ఎదుర్కొనడంలో, వ్యవసాయం, ఆహార వ్యవస్థలకు ఎదురయ్యే పర్యావరణ ముప్పులను పరిరక్షించడంలోనూ ఈ పంట యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడంతోనే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం.

బంగాళాదుంపలను ప్రోత్సహించడానికి, అనేక రకాలుగా ఆస్వాదించడానికి మరియు భూమి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ ముఖ్యమైన పంటను పండించే రైతులకు మద్దతు ఇవ్వడానికే మనందరం ఏకమవుదాం. ఈ బంగాళాదుంప దినోత్సవం గురించిన విశేషాలు ఇవి.

మరి ఈరోజు డే స్పెషల్స్ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన ఊపిరితిత్తుల ఆరోగ్యము జాగ్రత్తలు. ఈ అంశం గురించి పల్మనాలజిస్ట్ శ్వాసకోశ వ్యాధుల వైద్యులు డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన శ్రోతలతో మాట్లాడటానికి ప్రముఖ శ్వాసకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారు మన స్టూడియోకి విచ్చేస్తున్నారు. డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, ఒక బిడ్డ జన్మించగానే మొదటి శ్వాస తీసుకున్నారు, ఈ భూమి మీద పుట్టారు అని డే టు టైమ్ మొత్తం అన్ని సెకండ్లతో సహా రాసుకుంటాం. అయితే చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆఖరి శ్వాస, ఇది తుది శ్వాస అని చనిపోవటాన్ని నిర్ధారించడానికి, అంటే మనిషికి ఊపిరితిత్తులు అంత ఇంపార్టెంట్ ఉంది, ఊపిరే మనిషిని బతికాడా చనిపోయారని తెలియజేస్తుంది. ఇలాంటి ఊపిరితిత్తులకి ఎటువంటి రోగాలు సంక్రమిస్తున్నాయి, ఎందువల్ల రోగాలు సంక్రమిస్తున్నాయి?
1: ఇన్ జనరల్గా చూస్తే రోగాలు సంక్రమించడానికి మన శరీర తత్వము ఫిట్నెస్ అనేది ఒక కారణం. ఆ ఫిట్నెస్ అనేది పర్టికులర్లీ లంగ్స్ విషయంలో ఇంకా ఎక్కువ అవసరం. అంటే మన లంగ్స్ అనేటివి మోస్ట్ ఎక్స్పోజ్డ్ ఆర్గన్స్ బాడీలో. మనము రోజు పీల్చే గాలి అది అంత మోతాదులో లంగ్స్లోకి వెళ్తుంది. దాంతో పాటు రకరకాల క్రిములు వెళ్తాయి, రకరకాల టాక్సిన్స్ వెళ్తాయి, అదంతా మళ్ళీ మనం బయటికి పంపిస్తాము. బట్ లోపలికి వెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని లోపలే ఉండిపోతాయి. ఆ క్రిములు కొంచెం మోతాదు మించితే అది లోపల డ్యామేజ్ అనేది స్టార్ట్ చేస్తుంది. బట్ ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి మన బాడీ ఫిట్గా ఉంటే, అంటే లంగ్స్ పర్టికులర్లీ ఫిట్గా ఉంటే, అది ఆ ఇమ్యూనిటీ అనొచ్చు, రెసిస్టెన్స్ పవర్ అనొచ్చు. సో దాన్ని ఆ ఇన్ఫెక్షన్ని, అంటే లోపలికి వెళ్ళినప్పుడు అది కలిగజేసే డ్యామేజ్ని అది కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే మనం ఇంటర్నల్గా లంగ్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి, లంగ్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అది చేయగలిగితే మనకి చాలా రకాల జబ్బుల నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అది ఒక లంగ్కే లిమిట్ కాదు, ఇన్ జనరల్ బాడీ ఇమ్యూనిటీ కూడా అంటే బాడీకి సంబంధించిన ఫిట్నెస్ కూడా బాగుండాలి. దాని రెసిస్టెన్స్ పవర్ స్ట్రెంగ్త్ అనేది కూడా బాగా ఉండాలంటే దానికి వేరే రకమైన జబ్బులు లేకుండా దాన్ని మెయింటైన్ చేయడం, అంటే లంగ్స్ హెల్త్ ఒకటే కాదు జనరల్ బాడీ హెల్త్ కూడా బాగుంటే, అది కిడ్నీ ప్రాబ్లం రూపంలో కావచ్చు, లివర్ ప్రాబ్లం రూపంలో కావచ్చు, ఇంకో రకమైన జనరలైజ్డ్ బాడీ, ఆర్ ఇన్ జనరల్ కొంతమంది మనం తినే తిండి కూడా, అంటే అది కరెక్ట్గా తినక మన బాడీ స్ట్రెంగ్త్ బాగా లేక, అంటే ప్రోటీన్స్ సరిగా ఉండక, కొంతమందిలో ప్రోటీన్ల మాత్ర చాలా తక్కువగా ఉండడం వల్ల, అవి ఇంపార్టెంట్ కదా యాంటీబాడీస్, అవి క్రియేట్ చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్ఫెక్షన్స్ని, ప్రోటీన్స్ అనేటివి ముఖ్యమైనవి. సో మన బాడీలో ప్రోటీన్ కంటెంట్ బాగా లేదు అని అంటే దానివల్ల కూడా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇన్ జనరల్ బాడీ ఫిట్నెస్ బాగాలేకున్నా కూడా, బాడీ కండిషన్ బాగాలేకున్నా, లంగ్స్ కండిషన్ బాగా లేకున్నా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అవి లంగ్స్లో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఎందుకు ఉంటాయంటే మనం దే ఆర్ ద మోస్ట్ ఎక్స్పోజ్డ్ ఆర్గన్స్.
0: ఇప్పుడు చెప్పారు డాక్టర్ గారు, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రోటీన్స్ తెలియాలి.

0: సాధారణంగా మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ ఎంత పర్సెంట్ ఉండాలి, ఏ ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి?
1: అంటే ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ అవి పక్కన పెడితే ప్రోటీన్స్ ఎంత లేదన్నా కూడా మనకి 25 to 40% అయినా కూడా ప్రోటీన్ కంటెంట్ ఉంటే మనకి సరిపడా బాడీకి స్ట్రెంగ్త్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అవి పాలు, గుడ్లు, నాన్ వెజ్ తినేవాళ్ళైతే నాన్ వెజ్లో, మన వెజిటేరియన్స్ అయితే మోస్ట్లీ పప్పులు, ఇట్లాంటి బీన్స్, దినుసులు ఇట్లాంటి వాటిలల్లో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అవి తీసుకుంటూ అలానే వేరే వాటిని నెగ్లెక్ట్ చేయాలని కాదు, వేరే దానికి సంబంధించి కూడా మనకి కొంత పోషకాలు అవసరం, ప్రోటీన్స్తో పాటు వైటమిన్స్ అవసరం, ఫైబర్ అవసరం ఫుడ్లో, అలాగే ఫ్యాట్స్, కొన్ని మంచి ఫ్యాట్స్ అవసరం, అట్లాగే కార్బోహైడ్రేట్స్ వాటికి అవసరం కూడా ఉంటుంది మనకి. సో అన్నీ ఆ పర్మిటెడ్ మోతాదుల్లో మనం మెయింటైన్ చేయగలిగితే మనకి దానివల్ల బాడీలో హెల్త్ ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
0: డాక్టర్ గారు, ఈ ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుండాలంటే ఇప్పుడు మంచిగా, నేను వెనకటి రోజులు అంటే ఊళ్ళల్లో ఉంటాం, పల్లెటూరులో మంచి గాలి లభిస్తుంది, ఇప్పుడు మనలాంటి మెట్రో సిటీల్లో ఎక్కడ చూసినా ఏదో ఒక పొల్యూషనే ఉంటుంది సహజంగా, మరి వాటి నుంచి మన లంగ్స్ను కాపాడుకోవటం ఎలా?
1: వీలైనంత వరకు మనం ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని, అంటే ఇక మన పరిస్థితుల దృష్ట్యా మనకి ఉన్న ఆపర్చునిటీస్ వైజ్ చూస్తే కనుక ఇంకా ఎక్కడో ఖచ్చితంగా సిటీలోనే ఉండాల్సి వస్తుంది, అది కూడా బాగా పొల్యూటెడ్ ఏరియాలో ఉండాల్సిన పరిస్థితులు ఉంటే వాటిని వీలైనంత వరకు మనం ఆ పొల్యూషన్ మనకు చేరకుండా ఎట్లా అవాయిడ్ చేయాలనేది ఆలోచించి దాని తగ్గట్టుగా ఉండాల్సి వస్తుంది. అది మనం ఆ పొల్యూషన్ అవాయిడ్ చేయడానికి ఇంట్లో అవి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్స్ మెయింటైన్ చేయడం కావచ్చు, అంటే కొన్ని అఫ్కోర్స్ వెంటిలేషన్ కూడా అవసరం, బట్ అట్ ద సేమ్ టైం ఫిల్టర్డ్ వెంటిలేషన్. అలాగే ఇప్పుడు మరీ ఇంకా మిడిల్ ఆఫ్ ది సిటీ ఉండి ఇంకా కంప్లీట్గా మనం దాన్ని అవాయిడ్ చేయని పరిస్థితులు ఉంటే ఇంట్లో కొంతవరకు ఏసీస్ విత్ ఫిల్టరింగ్ ఆప్షన్స్తో మనం దాని వీలైనంత వరకు ఎక్కువగా మన ఇంట్లోకి చేరకుండా దాన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ యూజ్ చేయడం అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది, పర్టికులర్లీ ఇన్ఫెక్షన్స్ నుంచి. క్రిములు లోపలికి వెళ్లకుండా మాస్క్స్ చాలా వరకు హెల్ప్ చేస్తాయి. అట్లాగే కొంతవరకు ఈ పొల్యూషన్లో వచ్చే ఈ పార్టికల్స్ అట్లాంటి వెళ్లకుండా అవి కొంతవరకు ఆపుతాయి. ఈవెన్ కొన్ని రకాల టాక్సిన్స్ అండ్ ఫిల్టర్ లెవెల్ని బట్టి ఉంటుంది, ఆ మాస్క్ టైప్ని బట్టి ఉంటుంది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ N95 మాస్క్స్ అయితే ఆల్మోస్ట్ 95% ఆల్ టైప్స్ ఆఫ్ ఈ క్రిములని వీటిని ఆపగలుగుతుంది, చాలా వరకు టాక్సిన్స్ కూడా ఆపగలుగుతుంది. కొన్ని ఇండస్ట్రియల్ గ్రేడ్ మాస్క్స్ ఉంటాయి, వాటి వల్ల పొల్యూషన్ అవాయిడ్ చేయొచ్చు. అంటే మామూలుగా బస్సుల్లో బైకుల్లో వెళ్ళే వాళ్ళకి ఇంకా రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ఓపెన్ ఉంటారు కానీ కార్లలో అయితే మనం విండోస్ క్లోజ్ చేసి లోపల ఏసీ వేసుకుని కొంత వరకు మనం పొల్యూషన్ అవాయిడ్ చేయగలుగుతాము. బట్ బైక్స్ అట్లాంటి వాళ్ళకైతే మాస్క్ యూజ్ చేయడం, హెల్మెట్ ఆఫ్ కోర్స్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది, దాంతోపాటు లోపల మాస్క్ కూడా హెల్ప్ చేయొచ్చు. బట్ వాతావరణ పరిస్థితులను బట్టి కూడా అది ఎంతవరకు అప్లై చేయగలము, మనకి ఆ ప్రాక్టికాలిటీ ఏంటి అనేది చూసుకుని వీలైనంత వరకు మనం అది లోపలికి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
0: డాక్టర్ గారు, ఊపిరితిత్తుల వ్యాధుల గురించి మనం చర్చించుకుంటే ఊపిరితిత్తుల్లో అంటువ్యాధులు కూడా ఇంకొక సెగ్మెంట్ ఉంది, ఈ అంటువ్యాధులు ఎలా వస్తాయి, ఎటువంటి అంటువ్యాధులు ఉన్నాయి?
1: ఊపిరితిత్తుల్లో అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధులు ఏవంటే ముఖ్యంగా చాలా కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్, అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీజన్లో అవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం ఫ్లూ అని వింటూ ఉంటాం ఇప్పటికీ, ఆర్ కామన్ కోల్డ్ అంటాం జలుబు. సో ఇవన్నీ వైరస్ల వల్ల వచ్చే జబ్బులు, ఇవన్నీ రెస్పిరేటరీ వైరస్ల వల్ల వచ్చే జబ్బులు. వైరసెస్లో మళ్ళా కొన్ని ఓన్లీ రెస్పిరేటరీ సిస్టమ్నే మెయిన్గా అఫెక్ట్ చేస్తాయి. సో అట్లాంటి వాటిల్లో ఈ ఫ్లూ అనేది చాలా, ఇన్ఫ్లుయెంజా వైరస్, అలాగే ఆ వైరసెస్లో కూడా ఇంకా రకరకాలు ఉంటాయి. మనం కోవిడ్ చూసాము, కోవిడ్ వైరస్ కూడా ఒక రకమైన రెస్పిరేటరీ వైరస్. సో రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్లో అది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఏ రకమైన క్రిమి అయినా కూడా దాన్ని రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటాము. కానీ వైరల్ పర్టికులర్లీ కామన్ అన్నిట్లోకి. సో

0: వైరల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇన్ఫ్లుయెంజా వైరస్, అట్లాగే కొన్ని రకరకాల రెస్పిరేటరీ రిలేటెడ్ వైరసెస్ ఉంటాయి. అండ్ కోవిడ్ అందులో ఇంకొకటి, స్వైన్ ఫ్లూ వచ్చింది అది కూడా ఒక రకమైన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అండ్ వైరస్. సో అలా సీజనల్గా వస్తాయి ఇవి. ఇవి అంటే ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు వాటికి అనుకూలంగా ఉంటాయో, ఆ వైరస్ పెరగడానికి దోహదపడే వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అవి ఎక్కువగా నంబర్స్లో పెరిగి, అవి కూడా ఒక పేషెంట్లోకి చేరిన తర్వాత వాళ్ళలో వచ్చే జబ్బు ద్వారా దాన్ని దగ్గు జలుబు రూపంలో వాళ్ళు దగ్గినా తుమ్మినా ఆ తుంపర్లు గాల్లోకి వ్యాపించినప్పుడు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా దాన్ని పీలిస్తే మళ్ళీ ఆ తుంపర్లు వాళ్ళ లోపలికి ముక్కు ద్వారా లేదు నోటి ద్వారా గాలి పీల్చినప్పుడు వెళ్ళి లంగ్స్లో చేరి, ఆర్ కొన్నిసార్లు ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో గొంతు వరకు వెళ్ళి అక్కడ వరకు మాత్రమే ఇన్ఫెక్షన్ కలుగజేయచ్చు. కొన్నిసార్లు లంగ్స్లోకి వెళితే అది మొత్తం లంగ్స్లో ఇన్ఫెక్షన్, బ్రాంకైటిస్, న్యూమోనియా రూపంలో అవి ఇన్ఫెక్షన్ కలిగజేసే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఇన్ఫెక్షన్లో బారిన పడకుండా, అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?
0: రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు దగ్గి ఆ తుమ్మిన పరిస్థితుల్లో బయటకు వచ్చే తుంపర్లలో ఆ వైరస్ ఆర్ కొన్నిసార్లు బ్యాక్టీరియా కావచ్చు అది బయటికి రావడం వల్ల అది పక్కన ఉన్న వాళ్ళు పీలిస్తే అది వాళ్ళ ఉపరితిత్తుల్లోకి వెళ్ళడం ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది. కనుక ఆ ప్రాసెస్ని మనం అవాయిడ్ చేయాలి. సో అది ఎలా అంటే ఆ తుంపర్లు మనలోకి చేరకుండా మనం జాగ్రత్త పడాలి. సో దానికి మనం పీల్చే గాలిలో తుంపర్లు లేకుండా అవాయిడ్ చేయాలి, ఆ క్రిములు రాకుండా అంటే మనం మాస్క్ ధరించాలి. మాస్క్లో కూడా ఈవెన్ రెగ్యులర్ సింపుల్ మన క్లాత్ మాస్క్ కానివ్వండి, సర్జికల్ మాస్క్ కానివ్వండి, అవి అట్లీస్ట్ 50% వరకైనా దాన్ని కంట్రోల్ చేయగలుగుతాయి. ఇంకా ఎక్కువ రిస్క్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంది ఆ ఒక పేషెంట్ దగ్గరికి మనం వెళ్తున్నాం అని అంటే దానికి సంబంధించి స్పెషలైజ్డ్ మాస్క్ N95 మాస్క్ అవి ఉంటాయి, అవి ఇంకా దాన్ని 95% వరకు కంట్రోల్ చేయగలుగుతాయి. రెండవది ఏంటంటే తగ్గినప్పుడు ఆ తుంపర్లు అనేటివి చుట్టూ ఉన్న వస్తువుల మీద పడి మనం దాన్ని టచ్ చేయడం వల్ల ఆ వైరస్ అనేది కొన్ని గంటల వరకు యాక్టివ్గా ఉంటుంది అందులో. సో ఆ తుంపర్లు మనం కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు మన చేతికి కానీ మన బాడీలో ఏదైనా ఏరియాస్ కానీ తగిలినప్పుడు మళ్ళీ వాటికి యాక్సెస్ దొరుకుతుంది, అవి మళ్ళీ మన రెస్పిరేటరీ ట్రాక్ట్లోకి చేరుతాయి. సో ఆ కాంటాక్ట్ని అవాయిడ్ చేయగలగాలి అంటే ఈ సీజన్లో పర్టికులర్లీ. సో మనం ఈ టైంలో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ కాంటాక్ట్ని అవాయిడ్ చేసి మనం మాస్క్ ధరించడం, పర్టికులర్లీ ఎవరికైతే రెసిస్టెన్స్ తక్కువగా ఉండి వీక్గా ఉండే పర్సన్స్, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్ళు, సో చాలా కాలం జబ్బుల బారిన పడ్డ వాళ్ళకు, సో ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే అవి వాళ్ళకి రాకుండా ఉంటాయి.
1: డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు ఇన్ఫెక్షన్ల ద్వారా గురి కాకుండా ఉండాలంటే పబ్లిక్ వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్స్ ఇవ్వడం తగ్గించాలి, వాళ్ళతో కొంచెం మనం దూరంగా ఉంటాం, వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంది అని మనకు తెలుసుకుంటే దూరంగా ఉండటం మంచిదంటారు.
0: అవును.
1: అయితే డాక్టర్ గారు, ఈ ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగా ఉండాలి, హెల్దీగా ఉండాలి ఊపిరితిత్తులు అంటే ఏం చేయాలంటారు? అంటే ఆటలాడటమా, లేకపోతే వాకింగ్ చేయటమా, లేకపోతే యోగా చేయటమా, వీటిల్లో ఏ ప్రాసెస్ చేస్తే అంటే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగా ఉండాలంటే ఏం చేయమంటారు?
0: ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఏ బాడీకి ఏ పార్ట్కైనా ఆరోగ్యం అంటే దాన్ని సంబంధించిన పోషణ ఇవ్వడం, దానికి కావలసిన కసరత్తు చేయడం, ఈ రెండు ఇంపార్టెంట్. ఇదే సేమ్ అప్లైస్ వాట్ అప్లైస్ టు బాడీ అప్లైస్ టు లంగ్స్ ఆల్సో. బట్ లంగ్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ అంటే ఏంటి? బ్రీదింగ్. లంగ్స్ కూడా కొన్ని మజిల్స్ సహాయంతో పనిచేస్తుంది, రెస్పిరేటరీ మజిల్స్ ఉంటాయి, వాటిని స్ట్రాంగ్ చేయాలి. అవి ఏ మజిల్ అయినా ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుందంటే అది చేసే యాక్టివిటీ పెరిగినప్పుడు అది ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది. రెస్పిరేటరీ మజిల్స్ పని బ్రీదింగ్, కనుక బ్రీదింగ్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి.
1: డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారు, మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు. థ్యాంక్ యూ.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన ఊపిరితిత్తుల ఆరోగ్యం జాగ్రత్తలు ఈ అంశం గురించి పల్మనాలజిస్ట్ శ్వాసకోశ వ్యాధుల వైద్యులు డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఆరోగ్య జీవనం శీర్షికలో వెలువడింది. చిత్రసీమ కార్యక్రమంలో వినండి. శంకర్ దాదా జిందాబాద్ ఈ చిత్రం కోసం గానం, సంగీతం, సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్. విందాం ఇప్పుడు ఈ గుడ్ మార్నింగ్ సాంగ్.
1: ఓకే, లెట్స్ గో. ఓ యా. Give me the beat.

యా గుడ్ మార్నింగ్. చాలా హుషారుగా చెప్పారు కదా దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇలాగే మనకి కూడా మనకి ఇష్టమైన వాళ్ళు, మనకి నచ్చిన వాళ్ళు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పి మనల్ని మేల్కొలిపితే ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. ఓకే, ఆ నెక్స్ట్ ఏం చేద్దాం? లేచాం, బద్ధకాన్ని వదిలించుకోవాలంటే ఒక వేడి వేడి కాఫీ మన నోట్లో పడాల్సిందే. అప్పుడే మన డే స్టార్ట్ అవుతుంది. ఆ కాఫీని ఎంతగా ఆస్వాదిస్తాము అంటే ఈ పాట వినండి, తెలిసిపోతుంది మీకే.

కడలేని ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది. ఇదే ఉత్సాహంతో కాస్త ప్రకృతిని కూడా ఆస్వాదించేద్దాం. మన పెరట్లోనో మన అపార్ట్మెంట్లోనో పెంచుకున్న మొక్కల గురించి పలకరించేస్తే ఆ ప్రకృతి గురించి, ఆ ప్రకృతి వనరులు లేదా మొక్కలు ఇచ్చే ఆనందాన్ని ఆస్వాదించేద్దాం. ఇప్పుడు విందాం ఆ ప్రకృతి సంబంధించిన ఒక పాట.

మరి నేనే చెప్పిన కబుర్లు, నేను వినిపించిన పాటలు, ఆరోగ్య విశేషాలు ఇవన్నీ మీకు నచ్చాయని ఆశిస్తూ మరిన్ని విశేషాలతో మండే అంటే సోమవారం ఉదయతరంగిణిలో మళ్ళీ కలుసుకుందాం.

0: ఉదయతరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు. మరి ఢిల్లీ నుంచి సమాచార ప్రభాత్ మార్నింగ్ న్యూస్ వింటారు.
1: రాషన్ కే 15,000, సబ్జియో కే 2,000,
2: ఔర్ లైట్ బిల్ కే
1: అబ్ 0 రూపే కేసే దూ.
2: ఓహో, భూలి గయి థీ, అబ్ తో సోలర్ ప్యానల్ లగ్ గయే హై నా, తో జో 4,000 బచే హై ఉస్సే షాపింగ్ హో జాయే.
1: పక్కా.
3: పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా జుడ్నే కే లియే రిజిస్టర్ కరే pmsuryaghar.gov.in. హర్ ఘర్ సూర్య ఘర్.
4: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మై కనకలతా. सरकार ने पश्चिम एशिया संघर्ष के कारण वैश्विक ऊर्जा आपूर्ति में बाधा को देखते हुए तेल कंपनियों को 30 दिन का एलपीजी भंडार संरक्षित करने का निर्देश दिया. राष्ट्रीय परिवार स्वास्थ्य सर्वेक्षण में मातृ एवं शिशु स्वास्थ्य में महत्वपूर्ण सुधार दर्शाए गए हैं. अस्पतालों में प्रसव बढ़कर 90.6% हो गए हैं. म्यांमा के राष्ट्रपति मिन आंग हलाइंग 5 दिवसीय यात्रा पर आज भारत आएंगे. मौसम विभाग ने आज देश के कई राज्यों में तेज बारिश और गरज के साथ

మీరింతవరకు డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారి లైవ్ విన్యాసం విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని మహిళా సంఘాలు ఇకపై వ్యాపార సంఘాలుగా మరియు సభ్యులంతా వాణిజ్య పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మంత్రి సీతక్క సూచించారు. ఇందిరా మహిళలు రెఫరెండంగా వచ్చే శాసనసభ ఎన్నికలు ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన నిర్మించే గృహాల కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఎక్కువ ఇళ్లు నిర్మిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ వంట నూనెల మిషన్లో తెలంగాణ అగ్రస్థానం సాధించింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతుల కృషి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఈ విజయం సిద్ధించిందన్నారు. ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంపొందించడం, డిజిటల్ సేవలను ఒకే వేదికపై అందించడం యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్ ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు కడ్డాల వద్దే రోజుల తరబడి కాపలా కాస్తున్నారని, వాళ్ల బాధలు వర్ణనాతీతమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎలటి మహేశ్వరరెడ్డి అన్నారు. ఇంకా 80% పంట కళ్లల్లోనే ఉందని ఆరోపించారు. సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల విద్యార్థుల డైట్, కాస్మెటిక్, అద్దెలు తదితర బిల్లులను ప్రతి నెల మొదటి వారంలోనే ప్రభుత్వం చెల్లిస్తుందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతుంది. నిన్న అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్కు చేరుకుంది.

నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన రెండవ క్వాలిఫైర్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జుమ్మంది నాదం ఈ చిత్రం, ఈ పాట సిరిసిరి మొవ్వ ఈ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది. వేటూరి సుందరరామూర్తి గీతం, కెవి మహదేవన్ సంగీతం.

చిత్రసీమల తర్వాతి పాట శంకరాభరణం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గలం నుంచి జాలవారిన వేటూరి గీతం, కేవీ మహాదేవన్ సంగీతం.

0: ఆనందాన్ని అందించండి.
1: ఆకర్షణీయమైన గోల్డ్ లోన్ స్కీమ్స్ కుదువు పెట్టిన రోజులకు మాత్రమే వడ్డీ చెల్లించండి.
0: కనీస స్థిర కాలం 7 లేదా 15 రోజులు ఉండాల్సిన నిబంధన లేదు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో మనపురం బ్రాంచ్ ను సందర్శించండి లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233 కి కాల్ చేయండి.
2: వింటున్న పాట శంకర్దాదే ఎంబీబీఎస్. ఈ చిత్రం కోసం ఆనందస్వామి కల్పన పాడిన చంద్రబోస్ గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఫెస్టివల్స్ ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఏదైనా కొత్తగా కొనాలనుందా?
1: లేదా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లి బ్రేక్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?
0: ఫైనాన్షియల్ వరీస్ వల్ల మీ కోరికలు నెరవేరడం లేదా?
1: అయితే ఇప్పుడు మనపురం గోల్డ్ లోన్ తో మీకు మీ ఫ్యామిలీకి ఆనందం.

0: 9 వరకు. మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమల తర్వాతి పాట నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ చిత్రం కోసం సందీప్ భౌమిక్, గంగా ఎంఎం కీరవాణి, చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చూడు,
0: నడుముని
1: ఇటుప్పు,
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమంటే మీషా
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

0: ఫెస్టివల్స్ ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఏదైనా కొత్తగా కొనాలనుందా?
1: లేదా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లి బ్రేక్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?
0: ఫైనాన్షియల్ వరీస్ వల్ల మీ కోరికలు నెరవేరడం లేదా?
1: అయితే ఇప్పుడు మనపురం గోల్డ్ లోన్ తో మీకు మీ ఫ్యామిలీకి ఆనందాన్ని అందించండి.
0: ఆకర్షణీయమైన గోల్డ్ లోన్ స్కీమ్స్ కుదువు పెట్టిన రోజులకు మాత్రమే వడ్డీ చెల్లించండి.
1: కనీస స్థిర కాలం 7 లేదా 15 రోజులు ఉండాల్సిన నిబంధన లేదు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో మనపురం బ్రాంచ్ ను సందర్శించండి లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233 కి కాల్ చేయండి.
2: చిత్రసీమల తర్వాతి పాట అసెంబ్లీ రోడ్డు చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడింది.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వింటున్న పాట రౌడీ అలుడు. ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. సిరివెన్నెల సాహిత్యానికి బప్పి లహరి సంగీతాన్ని అందించారు.

0: ఫెస్టివల్స్ ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఏదైనా కొత్తగా కొనాలనుందా,
1: లేదా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లి బ్రేక్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?
0: ఫైనాన్షియల్ వరీస్ వల్ల మీ కోరికలు నెరవేరడం లేదా?
1: అయితే ఇప్పుడు మనపురం గోల్డ్ లోన్ తో మీకు మీ ఫ్యామిలీకి ఆనందాన్ని అందించండి.
0: ఆకర్షణీయమైన గోల్డ్ లోన్ స్కీమ్స్ కుదువు పెట్టిన రోజులకు మాత్రమే వడ్డీ చెల్లించండి.
1: కనీస స్థిర కాలం 7 లేదా 15 రోజులు ఉండాల్సిన నిబంధన లేదు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో మనపురం బ్రాంచ్ ను సందర్శించండి లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233 కి కాల్ చేయండి.
2: గురుచరణ్ సాహిత్యానికి బప్పిలహర్స్ స్వరపర్చగా కేజే యేసుదాస్ పాడిన ఈ పాట రౌడీ గారి బెళ్ళం ఈ చిత్రం నుండి.

0: ఫెస్టివల్స్ ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఏదైనా కొత్తగా కొనాలనుందా?
1: లేదా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లి బ్రేక్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?
0: ఫైనాన్షియల్ వరీస్ వల్ల మీ కోరికలు నెరవేరడం లేదా?
1: అయితే ఇప్పుడు మనపురం గోల్డ్ లోన్ తో మీకు మీ ఫ్యామిలీకి ఆనందాన్ని అందించండి.
0: ఆకర్షణీయమైన గోల్డ్ లోన్ స్కీమ్స్ కుదువు పెట్టిన రోజులకు మాత్రమే వడ్డీ చెల్లించండి.
1: కనీస స్థిరకాలం 7 లేదా 15 రోజులు ఉండాల్సిన నిబంధన లేదు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో మనపురం బ్రాంచ్ ను సందర్శించండి లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233 కి కాల్ చేయండి.
2: శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో. ఇప్పుడు వినండి యువరాజ. ఈ చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన దాసరి నారాయణరావు గీతం, చక్రవర్తి సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వింటున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గలం నుంచి జాలవర్ణ వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం, చిత్రం యమగోళ.

ఆడవి అందాల సురభామిని ఓ

అపురూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నపద సలాస్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మరి ప్యారే దేశవాసులం,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట మన్ కీ బాత్.
3: ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఏదైనా కొత్తగా కొనాలనుందా,
4: లేదా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లి బ్రేక్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?
3: ఫైనాన్షియల్ వరీస్ వల్ల మీ కోరికలు నెరవేరడం లేదా?
4: అయితే ఇప్పుడు మనపురం గోల్డ్ లోన్ తో మీకు మీ ఫ్యామిలీకి ఆనందాన్ని అందించండి.
3: ఆకర్షణీయమైన గోల్డ్ లోన్ స్కీమ్స్ కుదువు పెట్టిన రోజులకు మాత్రమే వడ్డీ చెల్లించండి.
4: కనీస స్థిరకాలం 7 లేదా 15 రోజులు ఉండాల్సిన నిబంధన లేదు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో మనపురం బ్రాంచ్ ను సందర్శించండి, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233 కి కాల్ చేయండి.
5: చిత్రసీమలో తరువాతి పాట నాయకుడు. ఈ చిత్రం కోసం పీసు శీలఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు రచన వేటూరు సుందర రామూర్తి, సంగీతాన్ని అందించారు ఇళయరాజా.

0: ఫెస్టివల్స్ ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఏదైనా కొత్తగా కొనాలనుందా,
1: లేదా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లి బ్రేక్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?
0: ఫైనాన్షియల్ వరీస్ వల్ల మీ కోరికలు నెరవేరడం లేదా?
1: అయితే ఇప్పుడు మనపురం గోల్డ్ లోన్ తో మీకు మీ ఫ్యామిలీకి ఆనందాన్ని అందించండి.
0: ఆకర్షణీయమైన గోల్డ్ లోన్ స్కీమ్స్ కుదువు పెట్టిన రోజులకు మాత్రమే వడ్డీ చెల్లించండి.
1: కనీస స్థిర కాలం 7 లేదా 15 రోజులు ఉండాల్సిన నిబంధన లేదు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో మనపురం బ్రాంచ్ ను సందర్శించండి లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233 కి కాల్ చేయండి.
2: చిత్రసీమల తర్వాతి పాట జుమ్మంది నాదం. ఈ చిత్రం కోసం కృష్ణ చైతన్య సునీత పాడిన ఈ పాటకు రచన చంద్రబోస్, సంగీతాన్ని అందించారు MM కీరవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలో నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని తెలియజేశారు. గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో విధులు నిర్వహిస్తున్న ఓటర్ నమోదు అధికారులు, సహాయాధికారులకు ఒక నెల ప్రత్యేక వేతనం ఇవ్వాలని కోరుతూ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వీలచిరెడ్డి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు చెప్పారు. ప్రభుత్వ హామీ మేరకు ఆర్టీసీ కార్మిక ఉద్యోగులకు జూన్ 2వ తేదీని అపాయింటెడ్ తేదీగా ప్రకటించాలని టీజీఎస్ఆర్టీసీ ఐకాసా నేతలు డిమాండ్ చేశారు. అందుకోసం రేపు డిమాండ్ డేగా పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఎర్ర రిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం చదివిన విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ బీఫార్మసీ 2వ ఏడాదిలో చేరేందుకు నిర్వహించిన ఈ సెట్లో 93.6% మంది ఉత్తీర్ణులయ్యారు. 2 సంవత్సరాల బీపీఈడీ, డిపిఈడిలో ప్రవేశాలకు నిర్వహించనున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీపీఈ సెట్ 2026 రేపు నిర్వహించనున్నట్లు సెట్ చైర్మన్, శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ యు ఉమేష్ కుమార్ తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం లలిత గీతాలు.

90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా లలిత గీతాలు కేఎఫ్జి విద్యాలంకర్ గారు పాడిన లలిత గీతాలు విన్నారు. ఇప్పుడు ఇదే కార్యక్రమంలో వేదవతి ప్రభాకర్ రావు గారు పాడిన లలిత గీతాలు ఇప్పుడు విందాం.

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల భాగంగా లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్లాంగ్ 5 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు భారత్ చేరుకుని బీహార్లోని మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ మంత్రి జయశంకర్తో సమావేశమై ఇరు దేశాల చారిత్రక వాణిజ్య సంబంధాల బలోపేతంపై ఆయన చర్చిస్తారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మరవమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతో పాటు చాకలి ఐలమ్మ వారసురాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యులుగా నియమించడం ప్రభుత్వం ఇచ్చిన గౌరవమన్నారు. రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో జిల్లా రిజిస్టార్ కార్యాలయం ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్పై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ముందస్తు చర్యగా గాంధీ ఆసుపత్రిలో 25 పడకల సామర్థ్యంతో ఎబోలా నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈ సాయంత్రం సమావేశమవుతుంది. ఈ రేసులో డీకే శివకుమార్ ముందంజలో ఉండగా కొత్త నాయకుడు ఎన్నిక తర్వాత గవర్నర్ అనుమతితో మంత్రివర్గం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి శివారులో ఈ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి కాకినాడ వెడుతున్న ఒక ప్రైవేట్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ క్లీనర్ అప్రమత్తతో బస్సులోని 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. జపాన్లోని కకామిగాహారాలో జరిగిన అండర్18 మహిళల ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ తొలి మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో మలేషియాపై విజయం సాధించింది. భారత్ తరఫున 15 ఏళ్ల ఫార్వర్డ్ ప్లేయర్ నోషీన్ నాజ్ 2 గోల్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. 3 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య ఈ రాత్రి బ్రిస్టల్లో 2 మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: వారు శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి.
1: అందరికీ నమస్కారం. ప్రతి వారం ఒక అతిథిని మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఈరోజు కూడా మన స్టూడియోలో ఒక అతిథి కూర్చొని ఉన్నారు. ఆకాశవాణికి వారు స్వరపరిచితులు, టీవీ రంగానికి చిరపరిచితులు, సినిమా రంగానికి వాస్తవ నటనతో ఇక మనందరికీ తెలుసు చిరపరిచితులు. రంగం ఏదైనా రంగు మార్చని వ్యక్తిత్వం, అదే అశోక్ కుమార్ గారి నిజమైన అస్తిత్వం. మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు మన స్టూడియోలో ఎవరున్నారు? అశోక్ కుమార్ గారు ఉన్నారు. మొట్టమొదటి టీవీ సూపర్ స్టార్గా మనందరికీ కూడా తెలిసిన అశోక్ కుమార్ గారు ఈ మూడు రంగాలలో అభినవేశం ఉన్న అతి తక్కువ మంది వ్యక్తుల్లో ఇప్పుడు వారు ఒకరు. అందుకనే వారి అంతరంగ వీక్షణం మనం ఇప్పుడు చేయబోతూ ఉన్నాం. ఈ వారం అతిథి కార్యక్రమానికి వారికి సాదర స్వాగతం తెలియచేసేద్దాం. నమస్కారం అండి అశోక్ కుమార్ గారు.
2: నమస్కారం అమ్మా.
1: మా ఆకాశవాణి స్టూడియోకి చాలా కాలం తర్వాత వచ్చేశారు. ఈ కారిడార్లో నడుస్తూ ఉంటే జ్ఞాపకాల గుచ్చాలు వేలాడుతూ ఉన్నాయని చక్కటి మాటతో.
2: చాలా అండి, ఆల్ ఇండియా రేడియో అంటే ఎన్ని జ్ఞాపకాలు, చిన్నప్పటి జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి.
1: ఏ ఏ ఇయర్ లో మీరు అసలు ఆకాశవాణిలోకి అడుగు పెట్టారు?
2: ఏ ఇయర్ అని చెప్పలేదు, మన చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు అంటే బాలానందం ప్రోగ్రామ్స్ అనుకోండి,
1: బాలానందం
2: బాల వినోదంలో కూడా పార్టిసిపేట్ చేశాను, యూత్ ప్రోగ్రామ్స్ చేశాను, తర్వాత మన లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను. నేను లా చదువుతున్నప్పుడు నాటకాలు చేశాను మా గురుగారితో.
1: సరే, అయితే మీ నాన్నగారేమో ఒక ఐఏఎస్ ఆఫీసర్, అమ్మగారు హోమ్ మేకర్. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మీకు ఈ నటన వైపు ఇలా ఆసక్తి కలిగింది?
2: స్కూల్లో చదువుతున్నప్పుడు మా గురుగారు ఉండేవాడు రవిచంద్రమౌళి గారు, ఆయన మాకు తెలుగు టీచరు. ఆయన ఆంధ్రాలో ఒక సైడ్ సైడ్ అంతా ఆయన చాలా పాపులర్ మ్యాన్, విజయవాడ నుంచి అటు ఒంగోలు అటు సైడ్ అంతా చాలా పాపులర్ ఆయన నాటకాల్లో. ఆయన నన్ను ఫస్ట్ టైం బొట్టు పెట్టి యాక్టింగ్ వైపు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అలా చేస్తున్నాను ఇవాళ వరకు.
1: ఆయన ఏ రోజు మీ నుదుట తిలకం దిద్దారో అది విజయ తిలకంగా మూడు రంగాలకు విస్తరించారు. చాలా బాగుందండి. అయితే ఈ నారద తెనాలి రామకృష్ణ అన్న పేర్లు గుర్తొస్తే ఫస్ట్ మా కళ్ళ ముందు మెదిలేది మీ రూపం. దాంతో బాగా మీరు పాపులర్ అయ్యారు కదా, ప్రత్యేక మార్కం ఇది. ఈ పాత్రల వెనక అశోక్ కుమార్ గారికి అవకాశాలు ఎలా వచ్చాయి? టీవీ మీడియా వైపు ఎలా వెళ్లారు?
2: టీవీ మీడియా అంటే టీవీ మీడియా వైపు దాని వాటితో వెళ్ళలేదమ్మా. నేను ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్న రోజుల్లో మనకు టెలివిజన్ కొత్తగా వచ్చింది, దూరదర్శన్ లో కూడా శాటిలైట్ దూరదర్శన్ ఉండేది, మనకు ఉపగ్రహ దూరదర్శన్ కేంద్రమే ఉండేది మనకు మొదట్లో, ఓన్లీ లిమిటెడ్ టెలికాస్ట్ రేంజ్ తో. అక్కడి నుంచి మా గురుగారు ఎర్రన చంద్రమౌళి గారితో నేను నాటకాలు వేశాను. తర్వాత రమణి సన్వాల్ గారి ఆధ్వర్యంలో కొన్ని లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను, షో సీరియల్స్ చేశాను. తర్వాత శైలజ సుమన్ గారి ఆధ్వర్యంలో నమ్మకాలు నిజాలను ఒక సీరియల్ చేశాను. అప్పటికే అంటే కమర్షియల్ సీరియల్స్ స్టార్ట్ కాక ముందే దూరదర్శన్తో నేను పరిచితుండే. బాగా దూరదర్శన్ లో ట్విన్ సిటీస్ కి చాలా పాపులర్ మ్యాన్ అప్పటికి. నేను అవుట్ ఆఫ్ సిటీస్ నన్ను గుర్తుపట్టరు కానీ, ఎందుకంటే మనకు ట్విన్ సిటీస్ లోనే వచ్చేది దూరదర్శన్ మొదట్లో, ఉపగ్రహ దూరదర్శన్ కనుక ట్విన్ సిటీస్ లో నాటకాలతో దానితో ఆల్రెడీ నేను పాపులర్ ఇక్కడ. ఆ టైంలో మనకు కమర్షియల్ దూరదర్శన్ వచ్చింది. కమర్షియల్ దూరదర్శన్ వస్తే కమర్షియల్ సీరియల్స్ తో నా నమ్మకాల నిజాలు ఓవర్లాప్ అయింది. నమ్మకాలను నిజాలు లాస్ట్ 3 ఎపిసోడ్స్ కమర్షియల్ సీరియల్స్ తో ఓవర్లాప్ అయింది. సో అంటే ఇక్కడి నుంచి అంటే ఇట్స్ కంటిన్యూటీ అనమాట, ఎక్కడ కంటిన్యూటీ మిస్
1: అవ్వలేదు.
2: ఇన్హౌస్ ప్రోగ్రామ్స్ నుంచి కమర్షియల్ ప్రోగ్రామ్స్ వెళ్ళాను నేను. వెళ్ళి అందులో ఫస్ట్ నాది తెనాలి రామకృష్ణ. సో ఇక తెనాలి రామకృష్ణ చేసిన అది మణిశంకర్ గారు ప్రొడక్షన్, అందులో జయంత్ పరాంజీ అతను డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్. మేమంతా ఫ్రెండ్స్ అమ్మా మొదట్లో. సో అలాగా వాళ్ళు తెనాలి రామకృష్ణుడు క్యారెక్టర్ కోసం వెతుకుతుండగా జయంత్ నన్ను రెఫర్ చేయడం. సో అలా ఆ క్యారెక్టర్ నన్ను చూడగానే పర్ఫెక్ట్ అనుకుని తీసుకోవడం. ఫస్ట్ డే నేను వేషం వేసిన మొదటి రోజే నాగేశ్వరరావు గారి ఆశీర్వాదం దొరకడం. అక్కడి నుంచి ఆయనతో ఫస్ట్ మిత్రత్వంతో మొదలయ్యి ఆ ఆత్మీయత దాకా వెళ్ళింది ఆయనతో చివరి వరకు. అలా ఆయనతో ఆత్మీయ అనుబంధం ఒకటి ఏర్పడి అలా ఉండిపోయింది. సో అలా వచ్చింది తెనాలి రామకృష్ణుడు. ఆ తర్వాత నారదుడు కొంచెం విచిత్రంగా వచ్చింది. నేను నారదుడు ఎప్పుడు అనుకోలేదు. నేను వేయగలనని, అంటే దాన్ని ఆ

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:03. ఈ వారం అతిథి ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు విలక్షణ నటులు శ్రీ అశోక్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్న

0: క్యారెక్టర్ వైపు ఎప్పుడూ ఆలోచన లేదు.
1: ఆలోచించలేదు.
0: మాకు ఒక వ్యక్తి ఉండేవాడు మా మన టెలివిజన్ రంగంలో, ఆయన ఇప్పుడు లేడు. ఆయనకు ఒక మ్యాగజైన్ అంతా ఉండేది, బుల్లితెరాన ఒక మ్యాగజైన్ అంతా ఉండి, ఆయన ఫస్ట్ టైం ఒక సింగిల్ ఎపిసోడ్ చేశాడు. చేసి అశోక్ భయ్యా మీరు నారదుడిగా చేయాలి నాకు అన్నాడు. నారదుడు నేను చేయడం ఏంటి, నేను ఎట్లా ఉంటాను ఏమిటో, లేదు నువ్వు బాగుంటావు, నువ్వు తెనాలి రామకృష్ణ చేసావంటే, నువ్వు తెనాలి రామకృష్ణ చూస్తావు అంటే నాకు నారదుడు గుర్తొచ్చింది. నారదుడు అనుకోగానే ఫస్ట్ నీ పేరే గుర్తొచ్చింది, నాకు కొంచెం చేసి పెట్టాలి అంటే సరే ఫస్ట్ టైం గెటప్ కదా అని చెప్పి కొత్త గెటప్ చేశాను. ఆ తర్వాత నా మళ్ళీ చేయలేదు. ఆ తర్వాత నేను చేసింది పద్మాలయ వాళ్ళు జయవీర హనుమాన్ అని హిందీ సీరియల్ చేశారు, అందులో నారదుడిగా మొదలెట్టాను. అక్కడ మొదలెట్టడం అది తర్వాత చరిత్ర. కొన్ని వేల ఎపిసోడ్స్ చేశాను నారదుడిగా.
1: కొన్ని కొన్ని అనుకో.

0: హిందీ సీరియల్ చేశారు, అందులో నారదుడిగా మొదలెట్టాను. అక్కడ మొదలెట్టిన మొదలెట్టడం ఇంకా తర్వాత చరిత్ర, కొన్ని వేల ఎపిసోడ్స్ చేశాను నారదుడిగా.
1: కొన్ని కొన్ని అనుకోకుండా మనకి వచ్చినవి మనకు ఒక ముద్ర వేసేస్తాయి, ఒక మార్క్ తీసుకొచ్చేస్తాయి.
0: అదే అదృష్టం అండి, ఎందుకంటే మామూలుగా నా నటుడికి ముద్ర వేసే క్యారెక్టర్లు ఒక క్యారెక్టర్ దొరకడమే కష్టం,
1: దొరకడం
0: భగవంతుడు నాకు రెండు ఇచ్చాడు.
1: అవును. అయితే మొట్టమొదటి టీవీ సూపర్ స్టార్ గా మీరు ఒక చరిత్రను క్రియేట్ చేశారు. టీవీ సూపర్ స్టార్ అనేది మామూలుగా ఆషామాషి వచ్చే విషయం కాదు, కానీ అప్పటికి బాగా పాపులర్ అయిన మీరు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఫస్ట్ స్టార్ట్ అయ్యారా?
0: లేదండి, హీరో చేశాను, హీరో చేశాను సినిమాలు.
1: ఓకే,
0: హీరో సినిమా చేశాను, ఈక్వల్ హీరోస్ చేశాను. నేను ముద్దుల మాస్టర్ అనే ఒక పిక్చర్ హీరో చేశాను, సాగరిక. నేను సాగరిక నా పక్కన.
1: ఓకే,
0: తర్వాత ఇరుగులు పొరుగులు చేశాను, ఏంటి ఇంకోటి లేడీస్ స్పెషల్ చేశాను, చాలా సినిమాలు చిన్న చిన్న కోడలు చేశాను. ఇలా వన్ ఆఫ్ ద హీరోస్ చేసుకుంటూ వెళ్తున్నాను, హీరోలుగా చేశాను, హీరోస్గా చేసి చేసి చేసి అక్కడి నుంచి నేను క్యారెక్టర్ రోల్కి నేను టర్న్ అయింది ఈ మధ్య అంటే 2000స్లోనే. ఆఫ్టర్ నేను పోతన 2009లో పోతన చేశాను ఎస్వి ఛానల్.
1: అందరికీ అసలు అది
0: పోతన,
1: అలాంటి వాళ్ళకైతే అది ఎన్నిసార్లు చూసాము.
0: పోతన తర్వాత సెలవురాఘవన్ సినిమా ఒకటి చేశాను తమిళ్లో, ఇరండాం ఒళగమని, అది వర్ణ అని మనకు తెలుగులో వచ్చింది. ఆల్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ లాంగ్వేజ్లు చేశారు, మల్టీలింగ్వల్. అందులో ఫస్ట్ టైం హీరో ఫాదర్ క్యారెక్టర్ చేశాను, అక్కడ ఫస్ట్ టైం క్యారెక్టర్ రోల్ గా నేను వచ్చింది. అంతవరకు టెలివిజన్ లో అదే స్టార్ డబ్బు అదే హీరోగా వస్తున్నాను, ఎందుకంటే 2007 కూడా నారద లీవ్ చేశాను రాఘవేంద్ర గారికి, అది నంది తీసుకున్నాను 2007కి.
1: అవును. అయితే 2001లో మీరు కుచి కుచి కూనమ్మ అనేసి ఒక చిన్న పిల్లల సినిమా అని డైరెక్ట్ చేశారు. అంటే ఒక యాక్టర్ గా చేయడం వేరు, సినిమా ప్రొడక్షన్స్ చూసుకోవడం, టీవీ ప్రొడక్షన్స్ చూసుకోవడం వేరు. అసలు చిన్న పిల్లల వైపు, చిన్న పిల్లల సినిమా చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు ప్రొడక్షన్ వైపు ఎప్పుడు మళ్ళారు?
0: అదొక విచిత్రమైన ఇది. మా ప్రొడక్షన్ వైపు నేను 93 నుంచే వచ్చానమ్మా, 93 వరకు అసలు నాకు ప్రొడక్షన్స్ చేద్దామని లేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఫేజ్ మాకు దూరదర్శన్ లో 91కి అయిపోయింది, సెకండ్ ఫేజ్ 93లో స్టార్ట్ అయింది, 92 ఎండ్ లో స్టార్ట్ అయింది. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నాతో పాటు ఉన్న ధర్మవర సుబ్రహ్మణ్యం గారు కానీ, ప్రదీప్ గాని, ఇలా కొంతమంది నిర్మాతలుగా కూడా పనిచేస్తున్నారు, అక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. నాకేమనిపించిందంటే మనకు ఒక ఆర్టిస్ట్ గా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చేయాలని కోరిక ఉంటుంది
1: చాలా.
0: ఆ క్యారెక్టర్స్ మనకు ఎవరో ఇవ్వడం ఏంటి, మన క్యారెక్టర్స్ మనమే చేసుకోవచ్చు కదా. మన ఇప్పుడు ఎంతో మంది సినిమాల్లో ఇప్పుడు నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ ఎవరికి వాళ్ళకి నిర్మాణ సంస్థలు ఉన్నాయి, అంటే ఎక్కడో ఏదో ఉంటుంది నిర్మాణ సంస్థ పెట్టుకోవడం వెనకాల ఏదో రీజన్ ఉంటుంది. సో మనం కూడా ఎందుకు చేయకూడదు అని అప్పుడు ఫస్ట్ టైం నేను 93లో దూరదర్శన్కి మహాకవి కాళిదాస్ వేశాను, వేసి అది అప్రూవ్ చేయించుకున్నాను, ఆ కాళిదాస్ చేశాను.
1: అది మీ ప్రొడక్షన్?
0: నా ప్రొడక్షన్, సొంత ప్రొడక్షన్.
1: ఏంటండి దాని పేరు?
0: శ్రీ దుర్గా మూవీస్ అని పెట్టి అప్పుడు మహాకవి కాళిదాస్ చేశాను టీవీకి, తర్వాత పద్మాలయ వాళ్ళకు కోఆర్డినేషన్తో క్షుద్రవారం చేశాను, ఇవన్నీ నా డైరెక్షన్ లో చేశాను. తర్వాత నా నరుడా ఏమినే కోరిక అని ఈటీవీకి చేశాను. ఆ తర్వాత నేను ఈ సినిమా డైరెక్ట్ చేశాను. ఈ దీనికి వెనక ఏంటంటే మనకు ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ మనకు పర్మనెంట్ వెన్యూగా ఉండేది, చంద్రబాబు గారి అప్పుడు పర్మనెంట్ వెన్యూగా ఉండేది చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్. సో ఫెస్టివల్స్ లో చిన్నపిల్లల సినిమా చూద్దామని నేను ఎప్పుడు 90స్లో ఎప్పుడు స్టార్ట్ చేశాను, 90స్ ఎర్లీ 90స్లో స్టార్ట్ చేసి 2 ఫెస్టివల్స్ అటెండ్ చేశాను రెగ్యులర్గా. అన్ని సినిమాలు చూశాక నాకు అనిపించింది హైదరాబాద్ పర్మనెంట్ వెన్యూ చిల్డ్రన్ ఫిల్మ్స్. ఎక్కడో బయటవాడు వచ్చి ఆ ఏనుగును కొట్టుకుపోతున్నాడు, ఈ ఏనుగును మనం ఎందుకు కట్టేయకూడదు ఒకటి అనిపించింది అనిపించి చిన్నపిల్లలు మనం ఎందుకు చేయకూడదు సబ్జెక్ట్ అని చెప్పేసి ఒక చిన్నపిల్లల మీద సబ్జెక్ట్ చేశాను. నేను మన రైటర్ నన్మీ నరసింహ గారు కూర్చుని ఒక సబ్జెక్ట్ అనుకుని ఎడ్యుకేషన్, మన ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సెటారికల్గా ఒక సినిమా స్టార్ట్ చేశాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ సెటారిక్గా బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని ఒక చిన్నపిల్లలు వాళ్లకు చిన్న చిన్న చిన్న చిన్న కోరికలు ఏముంటాయి, మనం పేరెంట్స్గా చిన్న చిన్న ఏం కోరికలు మనం తీర్చలేకపోతున్నాం, ఎలా వాళ్లతో మనం అటాచ్డ్ ఉండలేకపోతున్నాం, ఎలా వాళ్ళతో మనం ఏమంటారు కోఆర్డినేట్ అవ్వలేకపోతున్నాం, వాళ్ళతో ఇంటరాక్ట్ ఎలా అవ్వలేకపోతున్నాం, మనం ఎలా వాళ్ళకు దూరం అయిపోతున్నాం మనకే తెలియకుండా. మనకు ఇప్పుడున్న ఈ స్పీడ్ యుగంలో మన పిల్లలకి మనం ఎలా దూరం అయిపోతున్నాము, ఒకసారి దూరం అయిపోయిన తర్వాత వాళ్ళని వాళ్ళకి ఆప్యాయత చూపించే మనిషికి ఎలా వాళ్ళు దగ్గరైపోతారు, మనకు ఎలా దూరం అయిపోతారు అన్న పాయింట్ తీసుకుని ఆ పాయింట్ మీద ఆ సినిమా చేశాను.
1: ఆ సినిమాకి స్వర్ణ నంది వచ్చింది, తర్వాత ఇంటర్నేషనల్ స్థాయి వరకు వెళ్ళింది అది.

0: వెళ్ళింది,
1: ఏషియన్ దాంట్లో కూడా పార్టిసిపేట్
0: చేసింది, కంటెస్ట్ అది కంటెస్ట్ చేశాను.
1: అవును.
0: అండ్ 2000 గొప్ప విషయం ఏంటంటే 2001 లోనే నాకు సినిమా గోల్డెన్ అనేది తీసుకున్నాను, నాకు మహాకవి కాళిదాస్ కూడా గోల్డెన్ అనేది తీసుకున్నాను 2001.
1: 2003లో
0: 2003కి ఇంటర్నేషనల్ ఫెస్టివల్,
1: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్ళింది. అలా
0: నెక్స్ట్ ఫెస్టివల్కి వెళ్ళాలి కదా.
1: అదే, అలా మన దేశం నుంచి వెళ్ళిన చాలా తక్కువ ఫిలిమ్స్ లో తెలుగు ఫిలిం లో మీదే మొట్టమొదటిది అనుకుంటున్నాను.
0: నాది ఒకటే ఉందేమో బహుశా, ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ నామినేషన్ లో ఉంది ఒకటేమో, నామినేషన్ లేదు అంటే ఎగ్జిబిషన్ చాలా ఉన్నాయి, ఎగ్జిబిట్ చాలా అయినాయి ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ లో, బట్ నాకు తెలిసి నామినేషన్ లో ఏమి లేవు నాకు తప్ప ఇప్పటి వరకు.
1: అయితే కుచి కుచి కూనమ్మలో నాకు బాగా నచ్చింది ఏంటంటేనండి, అందరూ విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో పనిచేయాలనుకుంటారు, కానీ మీరు డైరెక్షన్ లో విశ్వనాథ్ గారిని తీసుకుని వచ్చి దాంట్లో రోల్ చేయించారు.
0: అది ఆయన ఆయన నాకు ఇచ్చిన అదృష్టం.
1: ఎందుకంటే కదా
0: ఆయన డైరెక్ట్ చేసేంత మనుషులం కాదు కదమ్మా, ఎందుకంటే మనం చాలా చిన్నవాడిని ఆయనతో కంపేర్ చేస్తే ఎక్కడ మనం పిపిల కాలం.
1: కానీ అది చాలా గొప్ప అవకాశం, అదృష్టం కూడా కదా.
0: నేను 89 లో ఆయన దగ్గర నేను యాక్ట్ చేశాను సూత్రధారులు, ఫస్ట్ పిక్చర్.
1: అవును, అది చాలా అద్భుతమైన రోల్ అండి మీది మాత్రం.
0: క్యారీ విజయ్ హస్బెండ్ గా చేశాను అందులో. ఆ తర్వాత ఆయనతో అనుబంధం పెరిగి అప్పుడప్పుడు ఆయన కలుస్తుండడం అని చేస్తున్నప్పుడు ఈ సినిమాకి మాకు సానాయాదిరెడ్డికి చేశాను సినిమా ఇది. సో సానాయాదిరెడ్డి గారు కథ నాకు చేసి పెట్టమని అడిగారు, తప్పకుండా చేస్తాను. అయితే ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఎవరున్నారు, ఎవరు అంటే అప్పుడు విశ్వనాథ్ గారు అయితే బాగుంటుంది క్యారెక్టర్, ఎందుకంటే అప్పుడే అప్పుడప్పుడే ఆయన యాక్టింగ్ మొదలెట్టారు. జస్ట్ 96-98 నుంచే ఆయన యాక్టింగ్ స్టార్ట్ చేశారు, చేసి అప్పుడే వజ్రం చేస్తున్నారు ఆయన వెసుకృష్ణారెడ్డి గారి వజ్రం చేస్తున్నారు నాగార్జున గారితో. చేస్తున్న టైంలో ఆయన అయితే మళ్ళీ కాకపోతే మళ్ళీ భయపడ్డాం, ఏంటంటే విన్నాం వజ్రంలో హైయెస్ట్ పేడ్ ఆయన, ఆ రోజుల్లో చాలా పెద్ద పేమెంట్ తీసుకుని ఇచ్చారు ఆయనకి వజ్రం సినిమాకి. అంటే యాదిరెడ్డి అన్నారు, మరి మనకు మన పేమెంట్స్, మన చిన్న సినిమా ఇది, అందులో అందులో ఇది ఆంధ్రప్రదేశ్ లో చిల్డ్రన్ ఫిల్మ్స్ కి సబ్సిడీస్ ఇచ్చారమ్మా,
1: అవును,
0: దాంట్లో సెలెక్ట్ అయిన ఫస్ట్ పిక్చర్ ఇది, ఫస్ట్ పిక్చర్ గా నేను సెలెక్ట్ అయింది ఇది, దీని సబ్సిడీ వచ్చింది దానికి. సో ఆ సబ్సిడీకి మనం కొంత అమౌంట్ వేసుకుని కొంచెం కమర్షియల్ గా చేశాను దాన్ని. చేస్తే ఆయన ఒప్పుకుంటారో ఒప్పుకోరు అంటే అప్పుడు వెళ్ళి ఆయనకి నేను కథ చెప్తాను గురువు గారు, ఒక సినిమా మీరు చేసి పెడతాను, ఏంటో డైరెక్ట్ చేస్తావా అన్నారు. అంటే అవును సార్ అన్న. ఏం చేసావు ఇంత ముందు అని చెప్పాను. సీరియస్ డైరెక్షన్ కూడా చేస్తున్నాను, ఏదో చేస్తున్నాను సార్ అన్నప్పుడు కథ చెప్పాను. మీరు కథ వినండి గురువు గారు, మీరు కథ మీకు బాగనుకుంటే మీ ఇష్టం, ఎప్పుడు చెప్తావు అన్నారు. మీరు ఎప్పుడు చెప్పంటే అప్పుడు చెప్తాను, రేపు పొద్దున్న రా అన్నారు. పొద్దున్న 8:30 వచ్చేసి ఇంటికి అన్నారు. ఇంటికి వెళ్ళాను 8:30 వెళ్ళి నెరేట్ చేశాను, ఆయన ఫుల్ ఫ్లెజ్ నెరేట్ చేశాను 2 అవర్స్. అస్సలు ఒక్క సెకండ్ కూడా ఆయన డిస్టర్బ్ చేయలేదు నన్ను. నేను ఎంతసేపు నెరేట్ చేశాను అంతసేపు చాలా చాలా చాలా శ్రద్ధగా విన్నారు. ఆయన విన్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత, మా నాన్నగారిని గుర్తు చేసావయ్యా అన్నాడు. ఒకటే మాట,
1: సూపర్, టచ్ అయింది ఆయనకి,
0: టచ్ అయింది. మా నాన్నగారిని గుర్తు చేసావయ్యా, ఎంత బాగా చేసావు సబ్జెక్టు, బాగుంది,
1: చాలా బాగుంది
0: అని అప్పుడు ఆయన కమర్షియల్ వాల్యూస్ అవన్నీ ఆయన ప్రొడ్యూసర్తో మాట్లాడి, ఒకవేళ నేను చేయకపోతే ఏంటని అడిగాడు. నేను చేయలేదు అనుకో, ఏం చేస్తావు నువ్వు అన్నాడు. ఏం చేస్తాను సార్, ఫైల్ మూట కట్టి పటకం మీద పడేస్తాను, ఎందుకంటే ఇంకా చేయడానికి లేదు, లోపల పడేస్తాను సార్ దాన్ని. అది వచ్చింది, దానికి అదృష్టం వస్తే కిందికి వస్తుంది లేకపోతే అక్కడే ఉంటుంది అని చెప్పి నవ్వేశాను. నవ్వేసి చూద్దాం, నేను ఒకసారి మీ ప్రొడ్యూసర్ పిలువు అన్నాడు. వాళ్ళిద్దరు ఆడుకున్నా, కాకపోతే అసలు ఆయన తీసుకుంటున్న అమౌంట్కి, ఆయన ఈ సినిమాకి తీసుకున్న అమౌంట్కి సాపత్యం లేదు అసలు.
1: అదే ఆర్టిస్ట్
0: అంత అసలు ఎంత కంఫర్టబుల్ గా వర్క్ చేశారంటే ఈ సినిమా, ఆన్ సెట్ కానీ ఆఫ్ సెట్ కానీ చాలా ఫెసిలిటీస్ ఇచ్చి అంత కంఫర్టబుల్ వర్క్ చేశారు. అండ్ ఫస్ట్ డే మాత్రం నాకు పెద్ద టెస్ట్ పెట్టారు. ఒక సీను పెట్టిన ప్రతి షాట్ ఇది ఎందుకు పెట్టావు, ఇది ఇదే ఈ షాట్ ఎందుకు పెట్టకూడదు, దీన్ని ఇలాగే ఎందుకు తీయాలి, అలాగని ఒక సీన్ అంతా టెస్ట్ చేశారు. పూర్తిగా పరీక్ష ప్రతి సీను నేను చెప్పాలనికి, ఈ షాట్ నువ్వు ఎందుకు పెట్టావు, దీనికి వెనక పర్పస్ ఏంటి, నన్ను ఇంప్రెస్ చేయడానికి చేసావా క్రేన్ నువ్వు, ఇట్లాంటి అన్ని అడిగారు. చెప్పి అన్ని చెప్పాను, హోంవర్క్ చేసుకుని వెళ్ళాను, హోంవర్క్ చేసుకుని వచ్చావు అన్నారు. నవ్వి వదిలేసాము అంతే. ఆ తర్వాత మేము నమ్మరు, చిన్న పిల్లాళ్ళలాగా ఏం చెబితే అది చేశారు ఆయన. అందుకే వాళ్ళంత గొప్పవాళ్ళు ఎందుకు అవుతారంటే, ఏమీ లేకుండా గొప్పవారు ఎవరండి, అన్ని సద్గుణాలు సుగుణాలు ఉండబట్టే వాళ్ళు అంత పెద్దవాళ్ళు అవుతారు.
1: మీరు ఈ మధ్య కూడా ఒక చిన్న ఇంటర్వ్యూలు చెప్పారు.

0: జరిగింది. సబ్సిడీలు ఇవ్వడం వలన, ప్రోత్సాహకాలు ఇవ్వడం వలన పురస్కారాలు మనం ట్రై చేయడానికి ఉంటాయి. కాబట్టి బాలల చిత్రాలు చాలా అవసరము, అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంటాయండి. గవర్నమెంట్ కూడా మీరు ఒక అపీల్ చేశారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఫిల్మ్, బాలల ఫిల్మోత్సవాలు పెట్టాలని దీనికోసం కూడా మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు. అప్పటికి ఇప్పుడు బాలల చిత్రాల్లో వచ్చిన మార్పులు ఏమిటంటారు?
1: ప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఫిల్మ్ లోనే మార్పు వస్తుందేమో తప్ప ఎమోషన్స్ అన్ని ఇప్పుడు ఏ రోజైనా ఒకటే. ప్రపంచ వ్యాప్తంగా ఎమోషన్ ఒకటే, ఏడుపు ఒకటే, నవ్వు ఒకటే, బాధ ఒకటే. ఏ ప్రతి మనిషికి అదే బాధ. మనకు లాంగ్వేజ్ వేరవచ్చు, మన ఖండాలు వేరవచ్చు, ఎక్కడున్నా సరే ప్రపంచ వ్యాప్తంగా ఏ మనిషిని తీసుకున్నా అవే ఎమోషన్స్, అవే బంధాలు, అవే బంధుత్వాలు, ఇంతకుమించి ఉండవు. కనుక మనం ఏ లాంగ్వేజ్ తీసినా సినిమా ఒకటే. మార్పులు అంటే ఏమి ఉండవు. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా 5-6 రకాల కథలే ఉంటాయట ప్రపంచంలో, వాటిలోనే మార్పులు వస్తుంటాయి. మన ప్రజెంటేషన్ లో మన స్క్రీన్ ప్లే మార్పులే తప్ప అంతకన్నా మార్పులు ఏమి ఉండవండి నాకు తెలిసి. నాకు బహుశా ఇప్పుడు లేటెస్ట్ గా అడ్వాన్స్ టెక్నాలజీతో వస్తున్నాయేమో సినిమాలు, అంతే తప్ప నాకు తెలిసి పెద్ద మార్పులే ఉండవు.
0: అంటే ఇన్ని చూశారు, ఫస్ట్ ఆకాశవాణి చూశారు, రంగస్థలం చూశారు, టీవీ చూశారు, సినిమా చూశారు, ఇప్పుడు ఏఐ వచ్చాక చాలా వరకు పనితనం తగ్గుతుందా, అసలు పనే ఉండదా, నటులు ఉంటారా, సినిమాలు ఉంటాయా, ఎన్ని విమర్శలు, ఎన్ని చర్చలు జరుగుతున్నాయి కదా. మీరు అసలు ఏమంటారు ఏఐ మీద?
1: ఇట్స్ అ గ్రేట్ ఇన్వెన్షన్, దానివల్ల చాలా సింప్లిఫై అవుతాయి. కానీ ఏదైనా దట్స్ ఎ డిపెండెంట్ ప్రోగ్రామ్, మీరు ఏం ఫీడ్ చేస్తే అదే ఇస్తుంది అది.
0: కరెక్ట్. దాదాపుగా మీరు 300 సినిమాలు పైన చేశారు, చాలా భాషల్లో చేశారు, భోజ్పూరిలో కూడా మీరు సినిమా చేశారు, ఆంగ్లంలో కూడా సినిమా చేశారు. అది నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అది ఎట్లా వచ్చింది అసలు ఆపర్చునిటీ, ఎందుకు చేయాలనిపించింది?
1: భోజ్పూరి ఏమిటి అంటే నాకు గోసంగి సుబ్బారావు అని మిత్రుండేవాడు, మామూలు గారు సినిమా చేస్తున్నప్పుడు అతను కోడైరెక్టర్ అక్కడ. సో అసిస్టెంట్గా చేస్తున్నాడు, అప్పటి నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. రామనాయుడు గారి సినిమా బ్యానర్ లో భోజ్పూరి సినిమా చేశారు.
0: అప్పుడు ఒక అవార్డు అప్పుడు చేశారు,
1: అంటే ఆయన అన్ని లాంగ్వేజ్ చేయాలని కవర్ చేయాలి కదా,
0: అందుకని
1: భోజ్పూరిలో ఇతను ఫోన్ చేస్తే భయ్యా నువ్వు రామనాయుడు గారికి సినిమా చేస్తున్నావు భోజ్పూరి, భోజ్పూరి చేస్తావా అన్నాడు. నీకు హిందీ వచ్చు కదా, మామూలు హిందీ నువ్వు ఫ్లూయెంట్ కదా, తెలుగుతో పాటు హిందీ వచ్చింది, ఉర్దూ హిందీ అన్ని వచ్చినాయి, చేస్తావా అన్నాడు. 100% చేస్తాను, ఎందుకు చేయనన్నాను. అని గోసంగి సుబ్బారావు 2 సినిమాలు చేశాను, ఒకటేమో రామనాయుడు గారు ఫస్ట్, సెకండ్ వేరే ప్రొడ్యూసర్ కి చేశాడు.
0: మరి ఆంగ్ల చిత్రం ప్రేయర్ ఫర్ రెయిన్, ఇది భోపాల్ గ్యాస్ సంఘటన, ఇది విషాదకరమైన, ఇది దాంట్లో అవకాశం ఎలా వచ్చింది?
1: కొన్ని కొన్ని అనుకోకుండా వచ్చాయి నాకు, కానీ చాలా విషయాలు అనుకోకుండా వచ్చాయి.
0: ఒక యాక్టర్ గా వచ్చారు ఫస్ట్ జాయిన్ అవ్వటం, తర్వాత ఎగ్జిక్యూటివ్, తర్వాత డైరెక్టర్ గా, 24 క్రాఫ్ట్స్ మీద ఒక అవగాహన సంపాదించారు, డైరెక్షన్ చేశారు, దాంట్లో కూడా మెప్పించగలిగారు. ముఖ్యంగా ఈ ఫీల్డ్ నుంచి వచ్చినప్పుడు నాకు ఒక చిన్న ఇదేంటంటేనండి, బుల్లి తెర మనిషిని చిన్నగా చూపిస్తుంది, వెండి తెర మనిషిని పెద్దగా చూపిస్తుంది, రంగస్థలం మాత్రం మనిషిని మనిషిగా చూపిస్తుంది అన్నారు పెద్దవాళ్ళు. ఈ 3 రంగాల్లో మీ అనుభవం ప్రకారము ఎలా చెప్తారు, అంటే కళాత్మకంగా తీసుకుంటే
1: ఏముందమ్మా? నాకు తెలిసి 3 రంగాల్లోనూ పెద్ద భేదం ఏం లేదు, ఓన్లీ ఫార్మాట్స్ భేదమే తప్ప నటనలో కూడా ఏం భేదం ఉండదు. నాటకంలో ఏంటంటే వెనకాల కూర్చున్న వాడికి కూడా వినిపించాలి, సో మనం గట్టిగా మాట్లాడతాం. స్క్రీన్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా తగ్గుతాం, ఎందుకంటే స్క్రీన్లో ఆటోమేటిక్గా మనం టెలివిజన్ స్క్రీన్కి వచ్చేసరికి కొన్ని 100 రెట్లు మ్యాగ్నిఫై అవుతుంది, అక్కడ 1,00,000 రెట్లు మ్యాగ్నిఫై అవుతుంది స్క్రీన్ అనేసరికి, స్క్రీన్కి వచ్చేసరికి. బట్ టెలివిజన్ పర్ఫార్మెన్సెస్ ఆర్ డిఫరెంట్, ఫిల్మ్ పర్ఫార్మెన్సెస్ డిఫరెంట్. ఇంకా మీకు స్క్రీన్ వైడర్ అవుతూ ఉంటే మీ పర్ఫార్మెన్స్ రిస్ట్రిక్ట్
0: అవుతుంటుంది.
1: సో యూ షుడ్ కీప్ అడాప్టింగ్ యువర్ సెల్ఫ్, అడాప్షన్, దాన్ని నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలన్న జిజ్ఞాస ఉండాలి దాన్ని. అది చెప్పాను కదా మీకు నేను, తెనాలి రామకృష్ణ వాసు స్కూల్ ఫర్
0: స్కూల్,
1: నాకు మహీధర్ గారు ఫస్ట్ కెమెరామెన్, నాకు ఆయన నేర్పాడు నాకు అసలు కెమెరాని ఎలా ఫేవర్ చేసుకోవాలని నేర్పాడు, జనాలకు తెలియకుండా మనం ఎలా ఫేవర్ చేసుకోవాలని నేర్పాడు, దాన్ని ఎలా చీట్ చేస్తూ ఎలా ఫేవర్ చేసుకోవాలో నేర్పాడు, ఏ లైట్ ఎలా తీసుకోవాలో నేర్పాడు నాకు, ఏ లైట్ ముందు ఎలా నడవాలని నేర్పాడు, హైలైట్ ఎలా తీసుకోవాలో నేర్పాడు, కీ లైట్ ఎలా తీసుకోవాలో నేర్పాడు, ఇవన్నీ నేను నేర్చుకున్నాను ఆ గురువు కెమెరామెన్ అన్న నా గురువుల దగ్గర నేర్చుకున్నాను. టెలివిజన్ నేర్చుకుని దాన్ని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాను, స్క్రీన్కి అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాను. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇస్ దేర్, హార్డ్ వర్క్ చేశాను.

0: ఇందాక మనం విశ్వనాథ్ గురించి మాట్లాడుకున్నట్టే మహానుభావులు అన్నట్టుగానే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తో కలిసి అద్భుతమైన అవకాశం కూడా మీకు వచ్చింది. మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు అన్నారు ఒకటి, వాళ్ళ డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను దగ్గరుండి చూశాను, ఎడిట్ చేస్తున్నప్పుడు పోస్ట్ ప్రొడక్షన్స్ కూడా చూసుకునే అవకాశం నాకు వచ్చింది, అదొక మరపురాని అనుభూతి అని. ఆ జ్ఞాపకాలు కొన్ని మా శ్రోతలతో పంచుకుంటారా?
1: ఏఎన్ఆర్ గారితో సీరియల్ తీసాం, తీసినప్పుడు మాతో పాటు డబ్బింగ్ చెప్పేవారు ఆయన. తర్వాత ఆయనతో యాక్ట్ చేశాను, చాలా సినిమాలు చేశాను.
0: చాలా సినిమాలు చేశారు మీరు?
1: చేశాను. తర్వాత ఆయనతో చాలా దగ్గర అనుబంధం గనక ఆత్మీయంగా ఉండేవాళ్ళం. ఆ అనుబంధం నాకు ఆయనతో యాక్ట్ చేస్తున్నా కూడా నాకు ఈజీనెస్ వచ్చింది, కంఫర్ట్ జోన్ ఇచ్చింది నాకు. అలాగే రామారావు గారితో విశ్వామిత్ర చేశాను. చేసినప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళిన నేను ఒకే ఒక ఆర్టిస్ట్ని డబ్బింగ్కి వెళ్ళింది చెన్నైలో.
0: చెన్నై
1: అప్పుడు మాల్లో ఉన్నాను, ఆయనతో పాటు కూర్చుని నేను డబ్బింగ్ చెప్పించిన ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. 7 రోజులు ప్రతిరోజు మార్నింగ్ 7 ఇట్లా 7 గంటల షార్ప్ టంగ్ అంటుంటే కాల్ పెడతాడు డబ్బింగ్ స్టూడియోలకి, అంత షార్ప్ ఆయన. ఆయనతో పాటు ప్రతిరోజు కూర్చుని 7 డేస్, లాస్ట్ లో 6th డే చెప్పాను, సార్ నాకు నేను మలకెళ్ళాలి, 7 మెల్ వెళ్ళాలి, నా ఇంట్లో పూజ ఉంటుంది అంటే మీరు మాతో సరదాగా ఉంటారని చెప్పి కూర్చోబెట్టాము, మీరు ఎంతసేపు చెప్తారు, గంటలో చెప్తారు మీరు డబ్బింగ్, మీరు సరదాగా ఉండాలి మీరుతో మాతో అని నేను కూర్చోబెట్టుకున్నాను. మీరు వెళ్ళాలంటే రేపు ఎప్పుడు వెళ్తారు అన్నారు. నేను రేపు వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకేముంది, రేపు పొద్దున వచ్చేయండి 8 నుంచి డబ్బింగ్ మీదే అన్నారు. చెప్పలేదండి 6 రోజులు నేను డబ్బింగ్, ఒక్కటే ఒక రోజు చెప్పాను, ఫస్ట్ నేను స్టార్ట్ చేయబోతుంటే మీరు ఆగండి అన్నారు నన్ను, రండి కూర్చున్నాను మనం తర్వాత చెప్దాం అన్నారు. 6 రోజులు కూర్చున్నాను, 7 రోజులు డబ్బింగ్ చెప్పాను, 7 రోజు కరెక్ట్ గా 1 అవర్ లో డబ్బింగ్ అయిపోయింది. డబ్బింగ్ అయిపోయింది అండ్ గొప్ప ఆయనతో గొప్ప ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక్కటే ఒక ఫ్రేమ్ లో ఆయన కాంబినేషన్ చేశాను సినిమాలో, నేను ఎక్కడ కాంబినేషన్ లేదు, ఆ సీన్ లో ఉంటాను కానీ కలిసి ఉన్న ఫ్రేమ్ ఒకటే ఉంటుంది, కలిసి యాక్ట్ చేసిన ఫ్రేమ్ ఒకటి ఉంటుంది. ఆయన ఆల్రెడీ డబ్బింగ్ చెప్పేస్తున్నారు కానీ ఆ లూప్ నాతో పాటు ఆయన డబ్బింగ్ చెప్పారు, ఇప్పటికీ ఆడియోలో ఉంటుంది ఇద్దరం కలిసి ఒకటి ఒకటే లూప్ డబ్బింగ్ ఉంటుంది. అంతకన్నా ఆనందం, అంతకన్నా ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు. ఆయన వాళ్ళ

0: మోహన్ కృష్ణ గారు అన్నారు కూడా, నాన్నగారు మీరు చెప్పేశారని.
1: ఓ
0: చెప్తే ఏమైంది, బ్రదర్ బ్రహ్మాండం చెప్తున్నారు, కాంపిటీషన్లో మేము చెప్తాం అని చెప్పారు ఆయన.
1: అది
0: చెప్పేసి ఎలా ఉంది అన్నారు. ఆయన అంటే ఒక ఆర్టిస్ట్కి ఎలా ఉంటుంది చూడు, ఒక ఆర్టిస్ట్ అన్నవాడు చిన్నపిల్లాడు, ఆయన ఏమిటి మనం ఏమిటి, మన ఆయన ఎక్కడా మనం ఎక్కడా, కానీ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అన్నది నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. చిన్న పిల్లలు అయిపోయాను నాకన్నా, నా ఒక లూప్లో డబ్బింగ్ చెప్తా ఉంటే అసలు నా కళ్ళు నీళ్ళు తిరిగాయి. అసలు ఆయన చెప్తా ఉంటే డబ్బింగ్ కలిసి చెప్తాను,
1: వినడానికి మాకు కూడా చాలా
0: ఇప్పటికీ అంటే గూస్ బంప్స్ వస్తాయి.
1: అవును, అయితే మీరు మూడు తరాల దర్శకులతో కలిసి పనిచేశారు. రాఘవేంద్ర గారితో చేశారు, జంజాలతో, కోడి రామకృష్ణ గారితో చేశారు, విశ్వనాథ్ గారు, బాపు ఇప్పుడున్న హరీష్ శంకర్ గారు లాంటి వాళ్ళతో కూడా చేశారు కదా. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన డైరెక్టర్ ఎవరు?
0: అందరూ ప్రభావితం చేశారు అమ్మా, ఇంక్లూడింగ్ శ్యామ్ మేనల్ గారు.
1: మూడు తరాలు
0: శ్యామ్ మేనల్ గారు చేశారు,
1: ఆయన ఆర్ట్ డైరెక్టర్, మీరేమో అంతా మెయిన్ స్ట్రీమ్. మీ ఇద్దరు కళ ఎలా పొసిగింది?
0: అది అది కుదిరింది. కుమార్ అని మా ఫ్రెండ్ నా ఫస్ట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ అతను. సో అతను అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సీరియల్ కి అమరావతి కథ అని హిందీకి నేషనల్ నెట్వర్క్ చేసాం. అతను శ్యామల్ గారికి పరిచయం చేస్తే మీరు మాకు టైం ఉందా, మీకు ఉంటే ఒక 5 రోజులు మాతో పాటు ఉండాలి అన్నారు. అంటే ఏ ఎపిసోడ్ లో నేను ఏం క్యారెక్టర్ మేము చెప్తాను నాకు తెలియదు, ఉండాలంటే పర్లేదు.
1: శ్యామల్ గారితో ఎక్స్పీరియన్స్
0: 5 డేస్ వెళ్ళి ఆయనతోనే ఉన్నాను గుంటూరులో. ఉండి 3 ఎపిసోడ్లు చేశాను. ఫస్ట్ ఎపిసోడ్ ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, సెకండ్ ఎపిసోడ్ క్యారెక్టర్ పెరిగింది, 3rd ఎపిసోడ్ లీడ్ చేశాను, లీడ్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ఆయన సొంతంగా సీరియల్ ఒకటి నేషనల్ నెట్వర్క్ కి సంక్రాంతి అని సీరియల్ చేశారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ డైలెక్ట్స్ లో ఒక్కొక్క ఎపిసోడ్ చేసుకుంటూ వచ్చారు ఆయన. సో తెలంగాణ డైలెక్ట్ లో 2 ఎపిసోడ్లు చేశారు. ఒక ఎపిసోడ్ కేమో సదాశివ అమరాపూర్కర్ గారు లీడ్, 2 ఎపిసోడ్ నేను లీడ్. తర్వాత ఆయన సినిమా ఒకటి చేశాను ఆయనతో. తర్వాత ప్రతి డైరెక్టర్ ప్రభావితం చేశారండి నన్ను రకరకాలు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్యాటర్న్ ఒకలా ఉంటుంది. మా జంజాల గారు
1: కామెడీ అంటేనే జంజాల గారు హాస్యాన్ని బాగా పండిస్తారు. వారితో
0: ఆయన దగ్గర నేర్చుకున్నాను, ఆయన దగ్గర పంక్చుయేషన్ నేర్చుకున్నాను, ఆయన దగ్గర హాస్యం చాలా నేర్చుకున్నాను. హాస్యం ఎలా చేయాలి, ఎంత సునిశ్చితంగా చేయాలి, ఎలా ఉండాలి, హాస్యం ఎలా ఉండాలి, కొడుకుగా చూసుకున్నాను నేను పాపం. ఆయనతో చాలా అనుబంధం.
1: టీవీ ప్రొడ్యూసర్ గా మీరు మట్టి మనిషి అనే టీవీ ప్రొడ్యూసర్ గా ఒకే ఒక్కడు అనేది కూడా మీరు టెలిఫిలిమ్స్ తీశారు, అక్కినేనితో తీశారు. అక్కినేని నా స్లెట్ లో ఒప్పించగలిగారు. ఇందాక విశ్వనాథ్ గారిని ఒప్పించారు,
0: అది ఆయనే ఒప్పుకున్నారండి. అంటే ఆయన ఆల్రెడీ చేద్దాం అనుకున్నారు.
1: ఓకే,
0: సో
1: టెలిఫిలిమ్స్ లోకి,
0: అదే టెలివిజన్ కి. అంటే ఆయన కొత్త ఫార్మాట్ కదా,
1: అది
0: ఆ ఫార్మాట్ లో కూడా నేను ఉండాలి అని ఆయనే అనుకున్నారు. అనుకున్న తర్వాత ఫస్ట్ మేము అప్రోచ్ అయింది, చాలా పెద్ద పెద్ద వాళ్ళు అప్రోచ్ అయ్యారు, మేము అప్రోచ్ అయ్యాం. అప్పుడు ఆయన ఏమనుకున్నారంటే టెలివిజన్ లో పిల్లర్స్ లా ఉన్న వాళ్ళు అప్లోడ్ చేయారు, నన్ను టెలివిజన్ కి చేస్తే వాళ్ళకి చేయాలి మీకు కాదని చెప్పేసి ఆయన మాకు చేశారు.
1: చాలా మంచి మాట చెప్పారు. ఇందాక నుంచి నన్ను తొలుస్తున్న ప్రశ్న ఒకటి ఉందండి, మీరు ఎక్కువగా ఎందుకు పౌరాణికాలు ఎంచుకున్నారు, మహాకవి గారు ఎంచుకున్నారు, తులాభారం, భక్తపోతన ఇలాంటివన్నీ? మీ గురువు గారు చిన్నప్పుడు బాగా బలమైన ముద్ర మాస్టర్.
0: లేదు అసలు నేను పౌరాణిక సినిమాలు నాటకమే చేయలేదు. నేను అసలు పౌరాణిక నాకు తెలియదు, నాకు ఆ భాషే తెలియదు. నా ఫస్ట్ కాస్ట్యూమ్ ప్లే తెనాలి రామకృష్ణ. మరి అదే అది ఏమిటి అన్నది తెలియదు, ఎలా కూడా నాకు తెలియదు, నాకు కూడా తెలియదు. అంటే కొన్ని కొన్ని అంటాం చూడండి, మనం భగవద్దత్వం అంటాము, పూర్వజన్మ వాసనలు అంటాం చూడండి. మరి పూర్వజన్మలో నేను ఏం చేశానో నాకు తెలియదు, కానీ అసలు నాకు నాకు ఇంత భాష కూడా రాదండి. నిజంగా చెప్పాలంటే నా కరికులంలో కూడా నేను తెలుగు కాదు, నాది మై సెకండ్ లాంగ్వేజ్ ఇస్ హిందీ. నేను 10th వరకే తెలుగు చదివాను, 10th తర్వాత నేను తెలుగు చదవలేదు అసలు. అలాంటిది
1: చాలా చిత్రంగా ఉంది,
0: సరే చెప్తున్నాను. అంత అలాంటిది ఇంత వ్యాకరణంతో కలిగి ఉన్న డైలాగులన్నీ అనర్గళంగా అలా నోటుకు వచ్చేస్తాయి.
1: ఎంత ధారణ వెళ్ళిపోతుంటది,
0: అలా పేపర్ చూస్తే వచ్చేస్తుంది నోటికి. అది అదృష్టం, ధారణది. తర్వాత ఆ నోటు తిరగాలి కదా, ఎలా తిరిగింది? దైవానుగ్రహం. అంటే నేను పూర్తిగా నమ్ముతాను అది దైవానుగ్రహం. ఎక్కడో పూర్వజన్మలో ఏం సుకృతం చేసుకున్నామో ఆ భాష అబ్బింది అంతే, అది అలా అబ్బింది అంతే. మనం ఓసారి అంటాం చూడండి, కాళిదాస్ కి సరస్వతి కటాక్షంతో అలా కనిపించగానే ఆయన శ్లోకం చెప్పాడని. ఇప్పుడు నా విషయంలో నేను నమ్మాలి, ఎందుకంటే నేను ఎప్పుడు తెలుగు చదవలేదండి, తెలుగు నేర్చుకోలేదు. నేను నేర్చుకునే భాష నాకు ఎలా వచ్చింది? నేను డైలాగ్ రాసుకోగలుగుతున్నాను ఇవాళ, నేను పౌరాణిక డైలాగులను నేను కరెక్ట్ చేసుకోగలుగుతున్నాను. భాష చదువుతుంటే నా కంఫర్ట్ జోన్ కి కరెక్ట్ చేసుకుంటున్నాను, తప్పులు సరిదిద్దుతున్నాను. అండ్ అశోక్ కుమార్ అంటే డిక్షన్ చాలా క్లారిటీగా ఉంటుంది, డిక్షన్ పర్ఫెక్ట్ గా మాట్లాడతాను.
1: వాక్శుద్ధి
0: ఎలా వచ్చింది? వాక్శుద్ధి తెలీదు, దైవం కటాక్షమే తప్ప సరస్వతి కటాక్షం అది,
1: ఇంకొకటి లేదు. అన్నిటికంటే ముఖ్యంగా నాకు బాగా అనిపించింది ఏంటంటే, ముల్లపూడి వెంకటరమణ గారు మధ్యతరగతి మందహాసాలు బాగా పండిస్తారు, ఆయనతో కూడా మీరు రుణానంద లహరి

0: నటిస్తూ మరి దర్శకత్వం కూడా బాధ్యతలు
1: చేశాను
0: తీసుకున్నారు.
1: చేశాను అదే.
0: బాపు ముళ్ళపూడి గారు ఏంటండి అసలు వాళ్ళిద్దరు.
1: అది ఇట్లా చాలా అదృష్టాలు వచ్చాయి మనకు లైఫ్ లో. ఏంటంటే అల్లాన శ్రీధర్ దూరదర్శన్ కి ఇన్హౌస్ చేస్తున్నాడు. అది చేస్తూ దీనికి నేను ఇది డైరెక్ట్ చేయను, దీని కరెక్ట్ డైరెక్టర్ ఎవరు అని ఆలోచిస్తూ, ఇది అశోక్ గారు అయితేనే కరెక్ట్ చేస్తారు దీనికి అని నన్ను పిలిచారు. నన్ను పిలిచి ఇట్లా, అశోక్ గారు ఇట్లా రుణానంద లహరి చేస్తున్నాను ముళ్ళపూడి గారిది, అది మీరు నాకు డైరెక్ట్ చేసి పెట్టగలరా అని అడిగాడు. యాక్ట్ చేస్తూ మెయిన్ లీడ్ యాక్ట్ చేసుకుంటూ డైరెక్ట్ చేసి పెట్టగల
0: రెండింటి మీద కాళ్ళంటే
1: అంటే నాకు యాక్ట్ చేసి డైరెక్ట్ చేయడం మొదటి అలవాటు
0: అయిపోయింది మీకు. మీరు కాబట్టి
1: నాటకాల నుంచి డైరెక్షన్ అలాగే అలవాటైంది కనుక అలా చేశాను. అంటే అసలు ముళ్ళపూడి గారి అనేసరికల్లా అసలు చెప్తుంటేనే గూస్బంప్స్ వచ్చాయి నాకు ఆ రోజున. ముళ్ళపూడి గారి స్క్రిప్ట్ నేను డైరెక్ట్ చేయడమా? ముళ్ళపూడి గారి స్క్రిప్ట్ అంటే బాబుగా డైరెక్ట్ చేయాలి, అది రూల్. రూల్ బ్రేక్ చేస్తూ నేను డైరెక్ట్ చేయడం ఏంటి అసలు? అంటే ఇలా అవకాశం వచ్చింది చేయగలరా అంటే 100% చేస్తాను, ఇది ఏమైనా సరే చేస్తాను చెప్పా చేసేది. అదొక అదృష్టం
0: నిజంగా.
1: అండ్ సాధ్యమైనంత వరకు బాపు గారు స్టైల్లో చేయడం ట్రై చేశాను ఆ సిరీస్. మీరు ఎప్పుడైనా దొరికితే చూడండి, అవే ఫ్రేమ్స్ అలాగే చేయడం ట్రై చేశా, ఆ ఫ్రేమ్స్ పెట్టడానికి ట్రై చేశా. ఎందుకంటే నాకు లోపల ఏంటంటే ముళ్ళపూడి గారి రచన బాబు గారి దానిలాగే ఉండాలి, నేను తీసినట్టు ఉండకూడదు.
0: ఒక సాహిత్య రూపాన్ని దృశ్య రూపంలోకి మార్చేటప్పుడు మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి కదా. ఇది ముఖ్యంగా ఒక డైరెక్టర్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? ఇప్పుడు మీరు రుణానంద లహరి చెప్తున్నారు కదా, అసలు మౌలికంగా
1: ఒక్కటేనండి, బేసిక్ గా దాని ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. కాకపోతే కొన్ని కొన్ని ఇంటాక్ట్ గా ఉంచాలి దాని లోపల కొన్ని కొన్ని. వాళ్ళు ఇప్పుడు రుణానంద లహరి నేను చేసినప్పుడు స్పెసిఫిక్ గా ఒకటి ఇంటాక్ట్ చేశాను, ఉంచాను. ఏంటంటే అది 60లో రాసుకున్న సబ్జెక్ట్, అది పీరియాడికల్ గా ఆ రోజుల్లో కాస్ట్యూమ్స్, ఆ రోజుల్లో గెటప్స్, ఆ రోజుల్లో ఉంచుకుంటూ అది దాన్ని అదే ఆ రోజుల్లో ఎంత ఉందిరా నిదరా అర్థనా ఉందా అర్థనా ఉందా తీదాదు అని. అంటే అవి అవి ఏమి మార్చలేదు, నేను మారుద్దామా ఇప్పటికన్నారు. వాళ్ళది మార్చే దమ్ము మనకు లేదు, అంత అంత అర్హత మనకు లేదు, ముట్టొద్దు దాన్ని పీరియడ్ ప్లే చేద్దామని అలాగే చేశారు. సో అవి ఆ పీరియడ్ ఇంటాక్ట్ ఉంచడం అన్నది చాలా అవసరం అండి. అది ఆ ఒరిజినల్ ఫ్లేవర్ ఉంటుంది, అది మిస్ అవ్వకుండా చేయాలి. మనం ఏం చేసినా మార్పులు చేయొచ్చు, బట్ ఒరిజినల్ ఫ్లేవర్ టచ్ చేయకూడదు.
0: అది చాలా ముఖ్యం,
1: చాలా ముఖ్యం.
0: ఇక మీరు చాలా జ్యూరీలకు వెళ్ళారు, చాలా జ్యూరీ అనుభవాలు కూడా ఉన్నాయి, జాతీయ స్థాయి, తర్వాత నంది జ్యూరీలు, ఇప్పుడు గద్దర్ జ్యూరీ కూడా. ఈ జ్యూరీల్లో మనం మామూలు సినిమా చూడటం వేరు, జ్యూరీలో ఉండి సినిమా చూడటం వేరు. మనం ఇది వినోదం కోసం ఎలా చూస్తూ ఉంటాం, ఇంట్లో ఉంటే ఆడుతూ పాడుతూ సినిమా హాల్కి వెళ్ళి ఇష్టం కొద్ది చూస్తాం. ఈ జ్యూరీలో, జ్యూరీ సెలెక్షన్స్ లో మీరు గమనించిన అంశాలు ఏంటి, మీకు బాగా గమ్మత్తుగా అనిపించిన అంశం ఏంటి?
1: గమ్మత్తుగా అనిపించడం ఏంటంటే మన సినిమా చూస్తే చాలా ఇంట్రెస్ట్ చూస్తాం, జ్యూరీ చూస్తుంటే బలవంతంగా చూస్తాం, ఖచ్చితంగా చూడాలి. అండ్ వాటిలో జాగ్రత్తగా ఇప్పుడు అక్కడ సరదా చూసేస్తాం సినిమాని, మనం పెద్దగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ అన్ని గుర్తుంచుకోవాలి.
0: ఎందుకంటే మళ్ళీ మాట్లాడాలి,
1: మనం మాట్లాడాలి, దానికి మార్క్స్ వేయాలి, దానికి గుర్తుపెట్టు, ప్రతి చూడాలి,
0: ప్రతి
1: అంశం చూడాలి, ప్రతి అంశం చర్చించాలి. సో డెఫినెట్ గా ఇది ఒక సినిమా మనం చూస్తే నాలుగు సినిమాలు చూసినట్టు స్ట్రెయిన్ ఉంటుంది.
0: అయితే చాలా బహుముఖిన ప్రజ్ఞావంతులుగా మీరు, మీకు చాలా పురస్కారాలు తర్వాత సత్కారాలు కూడా జరిగాయి, నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆ అవార్డుల వివరాలు ఒక్కసారి మన శ్రోతలతో.
1: నా సొంత బ్యానర్ కి మా ఆవిడే ప్రొడ్యూసర్, ఆవిడకి ఒక బంగారు నంది ఉంది, ఒక వెండి నంది ఉంది, రెండు ఉన్నాయి తనకి. అంటే మా ఇంట్లో ఆ రెండు ఉన్నాయి, నాకంటూ ఒక 12 నందులు ఉన్నాయి, స్టేట్ అవార్డ్స్ 12 వచ్చాయి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి.
0: మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి, మీ నుంచి ఏం సినిమా మేము ఆశించవచ్చు?
1: సినిమా అంటే నా యాక్టింగ్ లో దాదాపు ఒక 8 సినిమాలు ఉన్నాయమ్మా, ఒక 3 పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఉన్నాయి, 4 సినిమాలు 5 సినిమాలు కమిట్ కావాలి ఇప్పుడు, 2 జరుగుతున్నాయి ఆల్రెడీ.
0: అది మీరు యాక్టర్గా మీ దగ్గర నుంచి మేము మళ్ళీ ఇంకొకసారి డైరెక్షన్ లో కొత్త ఇంకొక సినిమా చూద్దాం అనుకుంటున్నాం కదా.
1: డైరెక్షన్ లో నా ప్రొడక్షన్ లోనే ఒక సినిమా స్టార్ట్ చేశాను, సెగవైంది, మా అబ్బాయి హీరోగా స్టార్ట్ చేసాము, కంప్లీట్ అవ్వాలి, అయిన తర్వాత వస్తుంది త్వరలో.
0: తప్పకుండా మేము అందరం ఎదురు చూస్తూ ఉంటాం.
1: మా గురుగారు జంజాల గారి ట్రిబ్యూట్ లా ఉంటుంది,
0: అయితే
1: మళ్ళీ ఆయన జోనర్ రావాలి అన్న కోరికతో ఆ పూర్తిగా ఆయన జోనర్ లో తీస్తున్నాను సినిమా.
0: చాలా బాగుందండి, హాస్యం అంటే అపహాస్యం అవుతున్న రోజులు ఇవి, అలాంటిది మళ్ళీ హాస్యానికి పట్టాభిషేకం చేయడం ఆయన తర్వాతే, మళ్ళీ మీ దగ్గర నుంచి అది రావడం అనేది నిజంగా ట్రిబ్యూట్ అండి, నివాళిగా ఉంటుంది. మీ క్యారెక్టర్స్ లో మీకు బాగా ప్రతి క్యారెక్టర్ నచ్చే చేస్తాం ఎవరైనా సరే, మేము రాసిన ప్రతి పుస్తకం మాకు ఇష్టంగానే ఉంటుంది, అలాగే మీకు బాగా మదిలో ముద్రపడ్డే ప్రేక్షకులుగా మాకు కొన్ని ఉంటాయనుకోండి, కానీ సూత్రధారుల్లో మీ పాత్ర మాత్రం మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

0: అవును.
1: అలా మీకు నచ్చిన క్యారెక్టర్స్ ఏంటి?
0: లేదు, నా నేను అన్ని నచ్చి చేస్తానమ్మా, నాకు ఇది నచ్చి అది నచ్చుతుంది అని నచ్చుతుంది ఏం లేదు. నేను నేను ఒక్క సీన్ క్యారెక్టర్ ఎప్పుడైనా చేసినా సరే అది కూడా ఇష్టపడి చేస్తాను. అందుకే ఒక సీన్ చేసినా నా మార్క్ ఉంటుంది, నాకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఎప్పుడన్నా చిన్న చిన్న చిన్న వేషాలు చేయాల్సి వచ్చినా, ఒక గెస్ట్ క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చినా అంత ఇష్టంగానే చేస్తాను. ప్రతి క్యారెక్టర్ ఇష్టపడతాం కనుకనే అవి మార్కు వదులుతాయి.
1: సరే, కుచ్చు కుచ్చు కూనమ్మ అనేది మనకు తెలుసు, అది చాలా హిట్ అయిన పాట. అలాగే కుచ్చు కుచ్చు కూనమ్మ అంటే మాకు కూడా చాలా ఇష్టమైన సినిమా, కానీ అది నేషనల్ అవార్డు వరకు వెళ్ళగలిగింది. కానీ నేషనల్ అవార్డుని పట్టుకురావాలి కదా, ఆ దిశగా మరి మీ ప్రయత్నాలు ఏంటి? మా యొక్క అశోక్ కుమార్ గారు జాతీయ స్థాయిలో అవార్డును తీసుకొస్తారు అని మేము అందరం ఎదురు చూస్తున్నాం.
0: లేదమ్మా, అది యాక్చువల్గా నేషనల్ అవార్డుకి నేను అప్లై చేశాను, కుచ్చుకున్నమ్మ మిస్ అయింది, ఆ సంవత్సరం మిస్ అయింది. చూడాలి, ఎప్పటికైనా ఖచ్చితంగా నేషనల్ అవార్డు తీసుకుని తీరాలి. ఎందుకంటే మనం ఈ రంగంలో ఉన్నందుకు, దర్శకత్వం చేస్తున్నప్పుడు, ఆయన అందులో చిన్నపిల్లల సినిమాల్లో చేద్దామన్న తపత్రయం ఉన్నప్పుడు, చూడాలి, వెయిట్ చేస్తున్నాను. నేను కూడా మంచి సబ్జెక్టులు రెడీగా ఉన్నాయి, చూద్దాం. ఈసారి గ్యారంటీగా నేషనల్ అవార్డుకి వెళ్ళాలి అనే ఒక తపన నాకు కూడా ఉంది. చూద్దాం భగవంతుడు ఎప్పుడు అవకాశం ఇస్తాడు.
1: చిన్నపిల్లలకి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నా, సినిమా ఇండస్ట్రీలో ముందుకు రావాలి ఆలోచించాలన్నప్పుడు కూడా మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు.
0: నాకు చిన్నపిల్లల సైకాలజీ చాలా ఇష్టం అమ్మా నాకు. బహుశా ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్స్ లో పడి నేను చూడలేదు కనుక బహుశా అది చాలా ఇష్టం అనుకుంటాను.
1: చాలా
0: ఎందుకు ఇష్టం అంటే బహుశా అందుకే ఉండేమో, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పెద్దగా వాళ్ళతో నేను టైం స్పెండ్ చేయలేకపోయినాను.
1: మీ నాన్నగారు వృత్తిరీత్యా ఆయన కలెక్టర్ ఆయన మీతో అలాగే ఉండి మిస్సింగ్ అవుతున్నారా మీ బాల్యాన్ని?
0: అవును, ఎందుకు క్యారెక్టర్ మిస్ అయ్యారు? ఎందుకంటే మా బాల్యం మేము అమ్మ నాన్నలతో ఎక్కువ లేవమ్మా. మేము మా బామ్మగారితో ఉండే, మా అటాచ్మెంట్ అంతా మా బామ్మగారితో మా తాతగారితో ఉండేది, ఆవిడ దగ్గర పెరిగాము. నేను కూడా నా దీని ముందు అడ్వకేట్ గా ఉండేవాడిని. నా సాయంత్రం నాటకాలు రిహార్సల్స్ ఉండేవి, నా కోర్ట్ నాకు వర్క్ చూసుకుంటూ వర్క్ ఫినిష్ చేసుకుని నా జూనియర్ కి అప్పచెప్పేసి వెళ్ళిపోయేవాడిని రిహార్సల్స్ కి. సో ఇలా అప్పుడు కూడా నాటకాలు రన్ అవుతుండేవి. సో దానివల్ల బహుశా నా పిల్లల బాల్యం గ్యారంటీగా మిస్ చేశాను నేను వాళ్ళతో. ఐ కుడెంట్ స్పెండ్ ప్రాపర్ టైం.
1: ఇప్పుడు మీ అబ్బాయి రాబోతున్నాడు కదా సినిమాల్లోకి?
0: వచ్చాడు ఆల్రెడీ, ఆల్రెడీ చేస్తున్నాడు.
1: అంటే
0: ఆ సినిమా వాడికి హీరోగానే.
1: ఓకే,
0: వాడు ఆల్రెడీ ఫస్ట్ పిక్చరే హీరోగా చేశాడు. శేఖర్ సూరి గారి డైరెక్షన్ లో డాక్టర్ చక్రవర్తి చేశాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ గా చేశాడు అజ్ఞాతవాసి. ఆ తర్వాత ప్రత్యర్థిన పిక్చర్ చేశాడు, ఇప్పుడు నా పిక్చర్ చేస్తున్నాడు.
1: మేము రెండో తరాన్ని కూడా చూడబోతున్నాం, సంతోషం మాకు అది.
0: ఆల్రెడీ చేస్తున్నాడు.
1: ఓ సంతోషం, ఎందుకంటే తనయుడి ఇది సంబరాలు మనం అందరం కూడా పంచుకుందాం. కానీ నాకు ఇప్పుడు చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ లో మీరు ప్రభుత్వానికి అపీల్ చేస్తున్నారు కదా, అదొక్కసారి చెప్తారా? సబ్సిడీ డిస్కౌంట్?
0: లేదు, మా సబ్సిడీ అన్నది ఇంతకు ముందు మనకు ఉండేది, మనకు ప్రోత్సాహకరంగా ఉండేది బాగా. సబ్సిడీ స్కీమ్ లో నాకు తెలిసి ఒక 10-15 సినిమాల దాకా ప్రొడ్యూస్ చేసినట్టున్నారు. దాంట్లో సబ్సిడీ స్కీమ్లో అప్రూవల్ చేసి ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు చాలా యాక్టివ్గా ఉండేదమ్మా మనకు. చిల్డ్రన్ ఫిల్మ్ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒకటి, ఫెస్టివల్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ ఫెస్టివల్ ఉండేది. ఆ ఫెస్టివల్ ఉంటే ఆ వారం రోజులు ఫెస్టివల్గా ఉండేది. అది చిన్నపిల్లలు మొత్తం ఎటు చూసినా చిన్నపిల్లలే ఉండేవాళ్ళు, అండ్ వాళ్ళ సినిమాలు అవన్నీ చూసుకుంటూ ఇట్ వాజ్ ఫెస్టివల్, ఫెస్టివ్ మూడ్లో ఉండేది పూర్తిగా. చిన్నపిల్లలు గోల గోలగా ఉంటుంది అట్మాస్ఫియర్ అంతా. సో అలాంటి ఫెస్టివ్ మూడ్ ఉండేది. ప్లస్ మన తెలుగులో కూడా చిన్నపిల్లల సినిమాలు తీయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. పెద్ద హీరోస్ కూడా చిన్నపిల్లల సినిమాలు చేశారు, చిన్నపిల్లల మెయిన్ క్యారెక్టర్స్ గా సినిమాలు చేశారు ఆయన. అప్పుడు అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందమ్మా చిన్నపిల్లలది. మనం ఒక 10 మంది చేస్తుంటే 11 వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అది అది కమర్షియల్ సినిమానే అవ్వచ్చు, బట్ చిన్నపిల్లలు మెయిన్ క్యారెక్టర్ గా పెట్టుకుని దానిలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి క్యారెక్టర్లో అలా చేసే సినిమాలు వచ్చాయి. మనకు కృష్ణగారి సినిమాలు చేశారు, రామారావు గారు చేశారు, ఎంతమందో చేశారు చిన్నపిల్లలు మెయిన్ క్యారెక్టర్గా. అలాంటి పెద్దవాళ్ళు సినిమాలు చేయాలి అంటే ముందు చిన్నపిల్లల సినిమాలు డెవలప్ అవ్వాలి స్టేట్లో. అప్పట్లో సబ్సిడీ ఉన్నప్పుడు డెవలప్ అయ్యాయి. ఇప్పుడు కొన్ని అనుకోని కారణాల వల్ల, కారణాలు ఏవైనా కావచ్చు, ఆ సబ్సిడీ స్కీమ్ ఆగిపోయింది. ప్లస్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కూడా ఆగిపోయినాయి. మనము ఇక్కడ హైదరాబాద్లో జరిగే ఫెస్టివల్స్ ఆగిపోయినాయి, ఇప్పుడు ఏం జరగట్లేదు. అందుకే నేను ఈ మధ్యన లెటర్ కూడా ఇచ్చాను 5DC కి, మళ్ళీ ఆ స్కీమ్ తీసుకొచ్చి మళ్ళీ ఆ ఫెస్టివల్స్ తీసుకొస్తే చిన్నపిల్లలకు మనం మంచి సినిమాలు చూపించిన వాళ్ళం అవుతాం. చిన్నపిల్లల్లో ఇందులో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారో, ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారో, ఎంతమంది యాక్టర్లు ఉన్నారో నాకు తెలియదు కదా.
1: అంతే,
0: ఫెస్టివల్ చూస్తూ వచ్చిన ఆలోచన నన్ను సినిమా సినిమా తీసుకొచ్చి నన్ను సినిమా తీసేలా చేసింది, డైరెక్టర్గా చేసింది. అలాగా ఒక ఇన్స్పిరేషన్, చిన్న ఇన్స్పిరేషనే ఆ చిన్నపిల్లాన్ని ఎలా మారుస్తుందో మనకు తెలియదు. సో చిన్నపిల్లల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వాళ్ళని ఇన్స్పైర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వాళ్ళని ఇన్స్పైర్ చేయగలిగిన సినిమాలు మనం తీయాలి. నెక్స్ట్ జనరేషన్ ఇన్స్పైర్ చేసి ఒక కరెక్ట్ దిశలో తీసుకెళ్ళాలి అంటే చిన్నపిల్లలు

0: సినిమాల 100% అవసరం, తీయాల్సిన అవసరం ఎంతో ఉంది. సో అలాంటి వైపుకి గవర్నమెంట్ 100% ఇప్పుడున్న గవర్నమెంట్ ముందుకొచ్చి చాలా చేస్తుంది. ఆ దిశలో కూడా ఆ గవర్నమెంట్ హెల్ప్ నడిస్తే
1: చాలా బాగుంటుంది. నిజమే, ఒక బలమైన ముద్ర, సినిమా అనేది అత్యంత ప్రభావోపేతమైన రంగం కాబట్టి ఒక బలమైన ముద్ర వాళ్ళ మీద పడాలి.
0: చాలా చోట్ల చాలా సార్లు వింటామమ్మా, ఓ సినిమా చూసి మనం మారామని.
1: అవును,
0: ఈ మధ్యన ఓ సినిమా ఎక్కడో ఏదో సినిమా, ఆ సినిమా చూసి చాలా మంది మదర్స్ మారారు, మన పిల్లలతో ఎలా ఉండాలంటే. సో అలా ఒక సినిమా అన్నది అంత ఇన్స్పైర్ చేస్తున్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్ చిన్న ముక్కగా ఉన్న ఆ పిల్లల్లో ఇన్స్పిరేషన్ పడింది అనుకోండి, అలాంటి ఇంప్రెషన్ వచ్చింది అనుకోండి, హీ మే బికమ్ ఏ సోల్జర్, హీ మే బికమ్ ఎనీథింగ్. ఒక సక్సెస్ స్టోరీ ఎప్పుడైతే మనం చెప్తామో, మీరు ఇలా ఎన్నైనా సాధించవచ్చు అని వాళ్ళకి చెప్తుంటే పిల్లలు ముందుకు పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది, ఎదిగి ఎన్నో సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి దాన్ని మనం మర్చిపోతున్నాం, మనం ఏమి చేయలేకపోతున్నాం, అది చేతులు కట్టేసి ఉంటే బాధగా ఉంటుంది. అండ్ ఇంకో ప్లాట్ఫామ్ కూడా లేదండి. ఇప్పుడు ఈ జనరేషన్ కనుక మనం చెప్పకపోతే ఫర్దర్ జనరేషన్లో చెప్పేవాడు ఉండడు, చెప్పినా వినేవాడు కూడా ఉండడు. ప్రపంచం ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితి.
1: బాగా చెప్పారు. ఖలీల్ జిబ్రాన్ గుర్తొచ్చేసారు నాకు ఒక్కసారి. ఆయన అంటాడు, ప్రపంచ కవి, కిరాయి ఆలోచనల బోల్లో మీ బాల్యాన్ని బంధించకండి, వాళ్ళు సీతాకోక చిలుకలు, వాళ్ళని స్వేచ్ఛగా ఎగరనివ్వండి అని. ఎంత మంచి పదం. మన ఆలోచనలన్నీ వాళ్ళ మీద ఎందుకు రుద్దుతాం? అందుకని స్వచ్ఛమైన స్వేచ్ఛాయుతమైన వాతావరణం, వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు, అందుకని చిల్డ్రన్ ఫెస్టివల్ లో పిల్లలే ఉంటారు కొంతమంది,
0: పిల్లలతో మాట్లాడుతుంటే నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతే అర్థమవుతుంది. చాలా విషయాలు చెప్తారు వాళ్ళు మనకు.
1: అవును, వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ వాళ్ళ నుంచి చెప్తారు, నేర్చుకోవాలి,
0: ఫ్రెష్ అది. వాళ్ళు ఏ భేషాలు ఉండవు, వాళ్ళకు ఏవి కుళ్ళు కుతంత్రాలు ఏవి ఉండవు, వాళ్ళకి ఏది అనిపిస్తే చెప్తాడు. అండ్ ఇంకోటి చాలా మంది అంటారు, చింతమంది చిన్నపిల్లలతో ఎలా తీసేవు సినిమాని, వాళ్ళతో చాలా ఈజీగా తీసేవు సినిమాని, మనం ఏం చెప్తే చేస్తారు,
1: అది
0: చెప్పేది చెప్పినట్టు చేస్తారు వాళ్ళు. కాకపోతే గోల్ ఉంటుంది, ఆ పిల్లల్ని మనం ఓన్ చేసుకోవాలి. వాళ్ళని ఎప్పుడైతే మనం దగ్గరికి తీసుకుంటామో మనం ఏం చెప్తే తింటారు, మనం ఏం చెప్తే చేస్తారు, వాళ్ళతో చాలా ఈజీ సినిమా తీరు.
1: సూపర్. సరే, తొందరలో మీ నుంచి మరొక సినిమా మేము ఆశిస్తున్నాం, అది కుచ్చుకూనమ్మ అనేది మించి ఉండాలి. తర్వాత జాతీయ స్థాయి పురస్కారం కూడా రావాలి. ఇక అమ్మ, ఆకాశవాణికి చాలా కాలం తర్వాత వచ్చారు మా శ్రోతలతో, మరి మీరేమి చెప్పదలుచుకున్నారు శ్రోతలకి?
0: ఎంతకాలం నన్ను అభిమానంతో చూస్తూ వచ్చారు, నీ ఇక్కడి వరకు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఎదగడానికి వాళ్లే కారణం. ఇలాగే నన్ను ఆశీర్వదిస్తూ ఉండండి, నా ఇంకా ఎదిగి నేను చాలా చాలా చేయడానికి నాకు చేయుతనివ్వండి, నాకు వెన్నెముక నిలబడి అంతకనికి ఏం చెప్తాం.
1: సో చివరిగా ఒకటే ఒక ప్రశ్న, కుటుంబాన్ని కూడా భారం అంతా మోసి మీ పిల్లల్ని మంచి స్థాయికి తీసుకొచ్చిన మీ మిస్సెస్ చాలా వరకు మీ పాత్రని తను తీసుకొని టేకప్ చేసింది.
0: తను లేకపోతే లేదు, తను అక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇవన్నీ చేస్తున్నాను. ఆ ధైర్యం లేకపోతే ఇవేం చేయలేము. ఇంట్లో ప్రోత్సాహం ఉంటేనే మగవాడు బయట ఏమన్నా చేయగలడు. ఇంట్లో ఆ ప్రోత్సాహం లేకుండా ధైర్యం మనకి ఇవ్వకపోతే ఏమీ చేయలేము ఇంట్లో మనం.
1: మీ భార్య పేరేంటండి?
0: దుర్గా మహాలక్ష్మి.
1: పిల్లలు?
0: మా పాప బిందు మాధవి, బాబు వంశీ శరత్.
1: ధన్యవాదాలండి, మా స్టూడియోకి వచ్చి ఇంతసేపు మీ విలువైన సమయాన్ని ఇచ్చారు. మీకు జాతీయ స్థాయి పురస్కారం త్వరలో రావాలని, మళ్ళీ మనం ఒకసారి ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకోవాలని నేను కాంక్షిస్తూ ఉన్నాను. నమస్కారం అండి.
0: నమస్కారం అమ్మా.

ఇంతవరకు మీరు ఈ వారం అతిథి కార్యక్రమంలో ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా విలక్షణ నటులు శ్రీ అశోక్ కుమార్ గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో హరిహరన్, స్వర్ణలత, జీవి ప్రకాష్, శ్వేత బృందం ఆలపించిన వేటూరి సాహిత్యం వినండి. బాంబే చిత్రం కోసం.

రేడియో, పాపులర్లీ నోన్ యాజ్ ఆకాశవాణి, హ్యాస్ కంప్లీటెడ్ 90 గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ టు ది నేషన్. ఓవర్ దిస్ డెకేడ్స్ ఆకాశవాణి హ్యాస్ బికమ్ మోర్ దెన్ జస్ట్ అ రేడియో నెట్వర్క్. ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ అ కల్చరల్ ఇన్స్టిట్యూషన్ దట్ రిఫ్లెక్ట్స్ ద సోల్ ఆఫ్ ఇండియా. ఫ్రమ్ ప్రిజర్వింగ్ క్లాసికల్ మ్యూజిక్ టు ప్రమోటింగ్ రీజనల్ లాంగ్వేజెస్, from encouraging folk traditions to spreading national unity, Akashvani has played an unforgettable role in shaping India's cultural identity. The journey of Akashvani began in the early years of broadcasting in India and gradually transformed into one of the world's largest radio networks. Through its programs, music, dramas, talks, and educational broadcasts, Akashvani reached every corner of the country. Even in the remote villages where newspapers and television were unavailable, the voice of Akashvani became a trusted companion. It connected people emotionally, socially, and culturally.

0: Now, let's listen to a small commercial.
1: రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఎడ్యుకేషనల్ బ్రాడ్కాస్టింగ్ బికేమ్ అనదర్ major cultural milestone of Akashvani. Programs related to history, literature, science and arts educated people in an interesting manner. Students preparing for examinations depended on educational broadcasts. Cultural discussions and intellectual debates encouraged critical thinking. During difficult times such as natural calamities and others, it helped. Akashvani became a reliable source of information and guidance.

0: ఆకాశవాణి తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్కి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో కల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సాంప్రదాయ పద్ధతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్, క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రత బాధ్యతలు పంచుకుంటారని ఆయన చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. దీనికోసం 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని రక్షించడానికి కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. కర్ణాటకలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వారసుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈరోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్ ఇప్పటికే ఆమోదించారు. అలాగే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నూతన నాయకుడిగా డీకే శివకుమార్ అధికారికంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. ఈ సీఎల్పీ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్కు చెందిన 136 మంది ఎమ్మెల్యేలను కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఈ సమావేశానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. సీఎల్పీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరడంతో పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం తేదీని కూడా ఖరారు చేస్తారు. భారత్లో 5 రోజుల పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ ఈరోజు బోధ్గయా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రసిద్దిగాంచిన మహాబోధి ఆలయం, చారిత్రాత్మక సుజాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం బోధ్గయాలోని పలు మయన్మార్ బౌద్ధ మఠాలను కూడా అధ్యక్షుడు సందర్శిస్తారు. అంతకుముందు గయా విమానాశ్రయానికి చేరుకున్న అధ్యక్షుడికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఘనస్వాగతం పలికారు. మయన్మార్ అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులు, బౌద్ధ ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ పర్యటన భారత మయన్మార్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, బౌద్ధ వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన భాగమని భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం

0: ఆహ్లాదకరానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజమిస్తుందని కూడా భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోవా రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా పోస్టులో రాష్ట్రపతి, గోవా కేవలం తన సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి ఆత్మీయ ఆతిథ్యానికే కాకుండా విద్యా సాంకేతికత, స్టార్టప్లు, సుస్థిర అభివృద్ధి రంగాలలో సాధించిన విశేషమైన పురోగతికి కూడా ఎంతో ప్రసిద్ది చెందిందని ప్రశంసించారు. ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర వృద్ధి పట్ల ఉన్న నిబద్దతతో వికసిత్ భారత్ వైపు సాగే ప్రయాణంలో గోవా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గోవా తన సజీవ సంస్కృతికి, గొప్ప వారసత్వానికి, ప్రకృతి అందాలకు దయాహృదయులైన ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిందని చెప్పారు. రాష్ట్ర ప్రగతి గుర్తింపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం ఒక గొప్ప అవకాశమని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద చిహ్నం వద్ద త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సైనిక సేవకు వీడ్కోలు పలికారు. దేశ అత్యున్నత సైనికాధికారిగా ఆయన విశిష్ట పదవీకాలం ముగింపునకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది. యుద్ద స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన అనంతరం జనరల్ చౌహాన్ మాట్లాడుతూ, త్రిదళాల గౌరవ వందనంతో పదవీ విరమణ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
1: It's a matter of great honor for me to suffer and wait with the tri-services guard of honor. I thank the three services and headquarter IDS for it. With the conclusion of the guard of honor, I bid farewell to my colleagues in uniform, comrades in arms forever. I laid the wreath at the war memorial for the last time in uniform as a humble tribute to those who laid down their lives in the line of duty. This is symbolic of my transiting from uniform to a civilian life. I had a very satisfying and an excellent tenure.
0: 1981లో భారత సైన్యంలో చేరిన జనరల్ చౌహాన్ 40 ఏళ్లకు పైగా దేశానికి సేవలందించారు. తన విశిష్ట సైనిక జీవితంలో అనేక కీలకమైన కమాండ్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ద సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్స్ ను అందుకున్నారు. జనరల్ చౌహాన్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. దేశంలో మాతా శిశు ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక రక్షణ రంగాల్లో సాధించిన వేగవంతమైన ప్రగతిని ప్రతిబింబించే డేటాతో కూడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6వ నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. NFHS 6 సర్వేను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023-24 కాలంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 6,79,000 గృహాలను కవర్ చేసింది. నిన్న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక ప్రకారం మన దేశంలో ఆసుపత్రి ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 2019-21లో 88.6% ఉండగా అది 2023-24 నాటికి 90.6% పెరిగినట్లు తెలుస్తోంది. గర్భిణీ స్త్రీల్లో 95.9% మంది ప్రసవ పూర్వ సంరక్షణ యాంటీనేటల్ కేర్ పొందారని, అలాగే మొదటి త్రైమాసికంలోనే ఈ సంరక్షణను పొందుతున్న తల్లుల సంఖ్య 70% నుంచి 76.2% పెరిగిందని సర్వే చూపించింది. ఐపీఎల్ క్రికెట్లో న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకి సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకొని అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల ఆదివాసీలు, దళితులు, మైనార్టీల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల

0: సవరణ ప్రక్రియ సర్వల్ల ఆదివాసీలు, దళితులు, మైనార్టీల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెహబూబాబాద్ జిల్లాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకోవాలని, అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన రైతుగోసా యాత్ర ముద్దునిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని కదిలించిందని పేర్కొన్నారు. రైతులకు గన్నీ బ్యాగులు, సాయిల్ టెస్టింగ్ కిట్స్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ రాష్ట ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు.
1: ఈరోజు అవసరానికి మించి ఉత్పత్తి జరుగుతా ఉంది. తెలంగాణ రైతుల ఇంట్రెస్ట్ లో ఈరోజు దేశమంతా కూడా ఇప్పటి వరకు సుమారు 86-87 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రొక్యూర్మెంట్ చేస్తే దేశమంతా, ఒక తెలంగాణ నుంచే 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచి సేకరించడం జరిగింది. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వానికి అభిమానం ఉందా లేదా దీన్ని అర్థం చేసుకో.
0: కేంద్ర రాష్ట్రాల ఒప్పందం ప్రకారం 52.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి కేంద్రంపై బురద చల్లడమే పనిగా పెట్టుకుందంటూ దుయ్యబట్టారు. గత కాంగ్రెస్ హయాంలో కేవలం 3,600 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ జరిగితే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో 26,000 కోట్ల రూపాయల ధాన్యాన్ని సేకరించి రైతుల పట్ల బీజేపీ తమ చిత్తశుద్దిని నిరూపించుకుందంటూ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులను రాష్ట ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో బీజేపీ కార్యకర్తల శిక్షణను ప్రారంభించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ చెప్పారు. మొన్నటి వరకు గన్నీ సంచులు, ఇతర మౌలిక వస్తువులు కల్పించలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల లంబాడీలు, ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి అవగాహనతో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ఇన్ఛార్జీలు నియమించాలని నిన్న జరిగిన కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో పేర్కొన్నారు. అలాగే కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత ప్రచారానికే పరిమితమై ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇకపై అందరూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మరువమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట మహిళా కమిషన్ సభ్యులుగా నియమితులైన కాసోజు శంకరమ్మ, చిట్వాల శ్వేతను నిన్న రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. ఈరోజు లోకేశ్వరం మండలంలోని సాత్గావ్ నగర్ గ్రామాల్లో ఉన్న రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు. ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా తక్కువ సమయంలో తక్కువ మంది హమాలీలతో అధిక పరిమాణంలో ధాన్యం సంచులను అన్లోడ్ చేయవచ్చని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వరి పంట కోత అనంతరం పొలాల్లో ఉన్న వరి కొయ్యలను తగలబెట్టవద్దని నల్లగొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని గిరికబావిగూడెంలో కొందరు రైతులు వరి కొయ్యలను తగలబెడుతున్నారనే సమాచారంతో ఎస్పీ శరత్చంద్ర పవార్, వ్యవసాయ అధికారి శ్రవణ్లతో కలిసి స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లిన కలెక్టర్ వెంటనే ఆ మంటలను ఆర్పివేయించారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమి తన సారాన్ని కోల్పోతుందని, పంట దిగుబడి తగ్గిపోతుందని హెచ్చరించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన కళాకారిణి, యూట్యూబర్ సబితా వెంకట్ రేడియోపై తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు.
2: నేను ఒక రేడియో శ్రోతను. చిన్నప్పటి నుంచి నాకు రేడియో వినటం అలవాటు. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి.

0: అని ప్రసారం చేసే కార్యక్రమాలు అన్ని బాగుంటాయి. వార్తలు, ప్రముఖుల ప్రసంగాలు, సినిమా పాటలు, ముఖ్యంగా మా భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను రేడియోలో ప్రసారమయ్యే వార్తల ద్వారా తెలుసుకున్నాము. దీనికి చాలా చాలా ధన్యవాదములు.
1: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఐకేపీ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. లింగాల ఘనపురం మండలంలోని పటేల్ గూడెం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రికార్డుల నిర్వహణ తదితర అంశాల గురించి ఆరా తీశారు. పొగాకు వాడకం నివారించేందుకు చర్యలు చేపట్టాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రేపు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలు ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అర్ధరాత్రి వేళ స్వయంగా ప్రత్యేక గస్తీ నిర్వహించారు. పోలీసు ప్రత్యేక బృందాలతో కలిసి గంజాయి సేవించే అవకాశమున్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గంజాయి విక్రయదారులు, సరఫరాదారులు, వినియోగదారులపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఇప్పటివరకు 100 మందికి పైగా అనుమానితులకు ప్రత్యేక కిట్లతో యూరిన్ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. గంజాయి సమాచారం తెలిసిన వారు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 871-2656-9999కి సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో జూన్ 2 నిర్వహించనున్న తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కె అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా పెదకాపర్తి గ్రామ సమీపంలో ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు దగ్దమైంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న రెయిన్బో ట్రావెల్స్ బస్సు ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను కిందికి దించేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కొయ్యాడ గంగాభవాని నిన్న ప్రకటించిన టీజీఈసెట్ ఫలితాలలో రాష్ట స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత రాణించాలంటూ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో జూన్ 1 జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 12వ మెన్స్, ఉమెన్స్, సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు సంఘం ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకుని అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల ఆదివాసీలు, దళితులు, మైనార్టీల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితాలోకం.

ఈనాటి వనిత లోకం కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము జరిపిన రేడియో ప్రయాణంలో మధుర జ్ఞాపకాలు 2వ మరియు చివరి

0: ఇప్పుడు వింటారు.
1: అట్లా అగ్రికల్చర్లో కూడా ఒక సేంద్రియ వ్యవసాయం గురించి కానీ సస్యరక్షణ గురించి చిన్న చిన్న ఫీచర్స్ అవి బాగా ప్రజల్లోకి వెళ్ళేవన్నమాట, రైతులు అవి బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. తర్వాత పాటలు కూడా ఎన్నో స్క్రిప్ట్లు రాయించి పాటలు కూడా ప్రొడ్యూస్ చేసి సస్యరక్షణ గురించి
2: పాటలు
1: లేదు, మామూలు పల్లెల్లో పాడుకునే పాటలు కాకుండా అగ్రికల్చర్ సబ్జెక్ట్ మీద పాటలు అట్లా చాలా చేసాం. బాగా క్లిక్ అయినాయి మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా.
2: మేడం, ఈ సందర్భంగా నాకు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి మీరు చేసిన వర్క్ గురించి మనం మాట్లాడాలి, అలాగే కాప్ 11 గురించి కూడా మనం మాట్లాడుకోవాలి.
1: చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ యాక్చువల్ గా చాలా మరువలేని జ్ఞాపకం చెప్పాలంటే, ఎందుకంటే స్టేట్ హుకప్ లో ఇవ్వాలి, ఆ రోజు వెళ్లి సినిమాలు చూసి కొంతమంది మనకి అసిస్టెంట్స్ ఇచ్చారు, వాళ్ళు కూడా వెళ్లి సినిమాలు రిపోర్ట్ తీసుకొని వస్తారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ మనం కంపేరింగ్ రాసుకుని ఒక్కొక్క సినిమాది గురించి. అయితే అద్భుతమైన పిల్లల మీద సినిమాలు, ఇరాన్ దేశస్థు వాళ్ళ సినిమాలు, ఎన్ని మంచి సినిమాలు చూసే అవకాశం వచ్చిందంటే నిజంగా చెప్పొద్దు. అక్కడ పెద్ద మెసేజ్ లేకపోయినా మంచి హార్ట్ టచింగ్ అన్నమాట. అబ్బా ఇట్లా ఉంటుంది, పిల్లల్ని మనం ఇట్లా పెంచాలి, వాళ్ళని ఈ యాంగిల్లో వాళ్ళని తీసుకురావాలి, అగ్రెసివ్నెస్ ఉన్న పిల్లల్ని కూడా ఎట్లా మంచి దారిలోకి తీసుకురావాలి, అట్లా మంచి మెసేజ్ ఉన్న సినిమాలు చూడడం, అది చేసి ఎంత టైం తీసుకునేదంటే, ఒకట్లో ముందేమో ఇద్దరు ముగ్గురు పెక్సెల్తో చేయమని ఇచ్చేవాళ్ళు, ఒకసారి ఏమో నన్ను సరోజా నిర్మల్ గారు చేశారు, ఆవిడకి పాపం సడన్ గా సిక్ అయ్యారు, ఇంకెవరు లేరండి మీరే చెయ్యాలండి. నేను ఒక్కదాన్నే మొత్తం రాత్రి 9 వస్తే తెల్లవారుజామున 4 ఇంటికి వెళ్లేదాన్ని. వాకింగ్ మార్నింగ్ వాక్ వచ్చేవాళ్ళు, అప్పుడు నేను టేప్ సబ్మిట్ చేసి పొద్దున్న 7:30 బ్రాడ్కాస్ట్, రాత్రంతా స్టూడియోలోనే అవి స్క్రిప్ట్లు రికార్డ్, వాళ్ళవి రిపోర్టర్స్ రికార్డ్ చేయాలి వాళ్ళ వాయిస్లో, మధ్యలో క్యాంపెయిరింగ్ చేయాలి, మధ్యలో ఆ సినిమా బిట్ వేయాలి, ఒక మ్యూజిక్ బిట్ లేకపోతే ఒక చిన్న డైలాగో పట్టుకెళ్లేవాళ్ళం, పట్టుకెళ్లి సినిమా హాల్లోనే రికార్డ్ చేసి అందరికి అవి ఇచ్చేవాళ్ళు అనమాట రికార్డర్స్. అవి తీసుకొస్తే దానికి అనుగుణంగా అవి పెట్టి స్ట్రేట్ హుకప్ లో ప్రోగ్రామ్స్ అనమాట అన్ని. అట్లా 3 చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ చేశాను, అది మాత్రం చాలా మెమొరబుల్ ప్రోగ్రామ్ అని అనిపించింది. తర్వాత ఈ కాప్ 11 అని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది మనకి హైదరాబాద్ లో, ఎన్నో 22 దేశాల నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా, ఎన్విరాన్మెంట్ గురించి దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ గురించి చాలా వర్క్షాప్స్ కాన్ఫరెన్సులు మీటింగ్స్ రకరకాలుగా జరిగాయి అనమాట, డిఫరెంట్ వెన్యూస్ లో జరిగాయి. రాంబాబు నేను ఇద్దరం అనమాట, తను ఒక వెన్యూకి వెళ్తే నేను ఒక వెన్యూకి వెళ్ళటం, ఒక్కొక్కసారి మన లక్ష్మీ న్యూస్ నుంచి కూడా వచ్చేది, అమ్మాయి న్యూస్ బిట్ తీసుకుని వెళ్ళిపోయేది, ఇంకా అవి వచ్చి మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడతారు కదా డిఫరెంట్ లాంగ్వేజెస్, దాన్ని మళ్ళీ మనం తెలుగులో రాసుకుని ట్రాన్స్లేషన్ వాళ్ళ వాయిస్ వేస్తూ, ఆ వాయిస్ ఓవర్ మీద మళ్ళీ తెలుగులో వేస్తూ, మళ్ళీ అక్కడ జరిగినవన్నీ ఏ రోజు ఆ రోజు ఆ అబ్బాయి కొన్ని తీసుకొస్తే నేను కొన్ని తీసుకొస్తే, ఆ అబ్బాయి ఒక స్టూడియోలో కూర్చొని గబగబగబ స్క్రిప్ట్ ఇది రాస్తే ఒకరు బిట్ అయిపోగానే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకుంటూ రాత్రి 11 అట్లా అయ్యేదన్నమాట. అమ్మా ఇక్కడ 89 పదేళ్ల సర్వీస్ ఇక్కడే హైదరాబాద్ లోనే అయింది. తర్వాత ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వరంగల్, పిల్లలు ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు, మా వారికి ఏమో ఎక్కువ క్యాంప్స్ ఉన్న జాబ్ అనమాట, అమ్మాయిలను వదిలిపెట్టి వెళ్ళలేను, పొద్దున్న 4 వాళ్ళకి అన్ని ఫుడ్ అన్ని చేసి పెట్టేసి బాక్సెస్ అద్దెచ్చేసి ట్రైన్ పొద్దున్నే 6:30 నాంపల్లి స్టేషన్ లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తే ఆ ట్రైన్ కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఏపీ ఎక్స్ప్రెస్ కో లేకపోతే కృష్ణా ఎక్స్ప్రెస్ కో ఎంత అర్ధరాత్రైనా వచ్చి ఇల్లు చేరిపోయి, ఎందుకంటే అమ్మాయిలకి మళ్ళీ వాళ్ళు కాలేజీకి వెళ్ళాలి పిల్లలు కదా అని. అట్లా 2 టఫ్ గా వరంగల్ లో చేశాను. అక్కడ వన సంరక్షణ సమితి లేనని వాళ్లతో ఒక రఘువీర్ గారని ఒక ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్ ఉండేవారు, ఆయన తీసుకెళ్లి ఫీల్డ్స్ లో బాగా ఓబీ రికార్డింగ్స్ కూడా చేయించారు. అక్కడ మాకు తెలియకుండానే ఇంటీరియర్ విలేజెస్ కి వెళ్లి దారిలో వెళ్తూ ఉంటేనే 2-3 మర్డర్స్ అయినాయి, అయినా కూడా అలా దూసుకెళ్లిపోయి లోపల ఇంటీరియర్ విలేజ్ కి వెళ్ళిపోయి వాళ్ళతో ప్రోగ్రామ్స్ అన్ని చేసుకొస్తే మీకు ఎంత గుండె ధైర్యం అండి, వాళ్ళందరూ నక్సలైట్లు, మీరు అసలు ఉండాలని ఇంట్లో చెప్పొచ్చారా అని అడిగారు అనమాట. తర్వాత మాకు అసలు ఏం తెలియలేదు, చక్కగా వాళ్ళు కూర్చున్నారు మాతో పాటు, హాయిగా ఇంటర్వ్యూలు చేసాం అన్ని చేసేసాం వచ్చాం, బ్రహ్మాండంగా మాట్లాడారు, చక్కగా రిసీవ్ చేసుకుని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మాకు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే బాగుండని చెప్పడం అవన్నీ కూడా
2: తీసుకెళ్ళిపోయి
1: పిల్లలతో ఒక మంచి ప్రోగ్రామ్ రైల్వే స్టేషన్ మీద ఒక ప్రోగ్రామ్ చేసాం అనమాట వరంగల్ లో. అప్పుడు మన ఇక్కడ ఉన్న లైబ్రేరియన్ శ్రీహరి ఉన్నాడు,

0: ఇక్కడ వరంగల్లో తర్వాత ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు అని చెప్పాలి. ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు.
1: అవును.
0: ఆయనతో ప్రోగ్రాము 3 గంటల ఇంటర్వ్యూ. బాగా ఏజ్ అయిపోయింది, అప్పటికే మంచం మీద పడుకునే ఉండేవారు. వారం రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి, వారం రోజులు నేను 10 రోజులు తిరిగాను. ఒక్కోసారి పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇవాళ ఓపిక లేదు, నేనేం మాట్లాడలేనంటే మళ్ళీ బ్యాక్ రావటం, మళ్ళీ వెళ్ళటం, అట్లా వెళ్ళి ఆయనతో 3 అవర్స్. ఇప్పుడు మన దగ్గర ఆర్కైవ్స్ లో ఉంది అనమాట ఆ ప్రోగ్రామ్, ఒక మంచి జ్ఞాపకం అది. ఎంవి రావు గారిది, కాళోజీ నారాయణరావు గారిది, ఈ జస్టిస్ సాంబశివరావు గారిది, వీళ్ళవన్నీ ఆర్కైవ్స్ లో పెట్టారు ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడాను. అది చాలా మరోలేని జ్ఞాపకం అమ్మా. తర్వాత యాదగిరిగుట్ట కళ్యాణోత్సవం కూడా ఫస్ట్ కవరేజ్ నేనే వెళ్ళాను ఇక్కడ నుంచి. తర్వాత సమ్మక్క సారలమ్మ జాతర ఫస్ట్ టైం లైవ్ మనమే అక్కడ స్టార్ట్ చేసింది. అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర ఉన్న 2 సంవత్సరాలు కవర్ చేశాం అప్పుడు. అది కూడా మంచి జ్ఞాపకం అనమాట. ఇంటీరియర్ ఇప్పుడు మనకి అది స్టేట్ ఫెస్టివల్ కూడా అయింది. అక్కడ 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ కు వచ్చాను. ఇక్కడ మళ్ళీ 2 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ కర్నూలు. అది కర్నూలులో ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ గా ఉండేది అనమాట. అక్కడ మార్కెటింగ్ ఏమీ లేదండి. మార్కెటింగ్ బాగా చేయాలి అని అంటే వెళ్లిన 1 మంత్ కి 1 లాక్ అమౌంట్ మార్కెటింగ్ చేసాం. మీ కోఆర్డినేషన్ మీటింగ్ కు వస్తే అసలు 1 లాక్ అమౌంట్ ను ఒక నెల ఎలా తీసుకొచ్చావు అనని డీడీజీ అడిగారు అనమాట మీటింగ్ లో. అన్ని ప్రోమోస్, ప్రతి ప్రోగ్రామ్ కి ఒక డ్వామా స్కీమ్ ప్రోమో చేయమంటే వెంటనే తీసి కలెక్టర్ ఆఫీస్ గా ప్రోమో పెట్టాడు. అబ్బా అద్భుతంగా చేశారమ్మా దానకిషోర్, అప్పుడు అక్కడ కలెక్టర్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఆయన ఎంత ఎంకరేజ్ చేశారు. ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి కర్నూలులో, ఓవర్ నైట్ ఉండి ఎప్పటికప్పుడు కొంతమంది ప్రాణాలు కూడా రక్షించాం మన రేడియో నైట్. వాళ్ళకి ఒక హెల్ప్ లైన్ పెట్టి ఇంజనీర్స్ అందరం కలిసి, సుధాకర్ రెడ్డి అందరం, అప్పుడు ఆగస్ట్ 15 కి పిలిచి సన్మానం కూడా చేశారు డిస్ట్రిక్ట్ కలెక్టర్. అంత రేడియో సర్వీస్ చేసింది అని. తర్వాత శ్రీశైలం శివరాత్రి ఉత్సవాలు కవరేజ్ గర్భగుడిలో 3 సంవత్సరాలు భగవంతుడు ఈశ్వరుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇంకా అసలు ఎప్పటికీ టిల్ మై లాస్ట్ బ్రీత్ నేను మర్చిపోలేను అనమాట అది శ్రీశైలం కవరేజ్. దాని తర్వాత తిరుపతికి వచ్చాను. తిరుపతికి రావడం అంటే నేను ఆలు నేర్చుకున్న ఊరు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కి ప్రోగ్రామ్ హెడ్ గా ఆ ఊరికి వెళ్ళటం, మా అమ్మా నాన్న అక్కడ ఉండటం, అది నాకు మర్చిపోలేని జ్ఞాపకం అనమాట. అక్కడ అద్భుతమైన ప్రోగ్రాములు చేయగలిగాను లావణ్య. ఎంత మంది పెద్ద డాక్టర్ మేడసాని అష్టావధానులు, తర్వాత సముద్రాల లక్ష్మణయ్య, ఆయన పెద్ద మంచి తిరుపతి ధర్మ ప్రచార పరిషత్ కి ఆయన ఆఫీసర్ గా ఉండేవారు. ద్రావిడ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అరుణాచలం గారు, రాస్ అని ఒక స్వచ్ఛంద సంస్థ మొత్తం స్టేట్ అంతా ఉంది. ఆయన ఒక చిన్న సామాన్యమైన వ్యక్తి, ఇప్పుడు అది నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆర్గనైజేషన్ లెవెల్ కి ఎదిగింది అనమాట, రాయలసీమ సేవా సమితి అని. ఆయనతో ఆయన అనుభవాలు రికార్డ్ చేశాను అనమాట. అప్పట్లోనే ఆయన 80 ఆల్మోస్ట్ 90 ఇయర్స్ కి వచ్చి ఉంటారేమో. ఆయన స్టూడియోకి తీసుకొచ్చి ఆయనతో ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కర్నూలు కేంద్రంలో పనిచేసేటప్పుడు 2 ప్రత్యేకమైన అవార్డులు కూడా తీసుకోవడం జరిగిందమ్మా. సుధాకర్ రెడ్డి గారు, నేను, ఆయన అగ్రికల్చరు నేను అగ్రికల్చరు, పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డు అని మహాత్మా గాంధీ పేరు మీద ప్రతి సంవత్సరము అవార్డు ఇచ్చేవాళ్ళు అనమాట. నవంబర్ 12 ఆయన ఒకానొక్కసారి మన బ్రాడ్కాస్టింగ్ హౌస్ ఢిల్లీకి వచ్చారట శరణార్థుల గురించి ఉద్దేశించి మాట్లాడడానికి. ఆ రోజు జ్ఞాపకంగా మంచి పబ్లిక్ సర్వీస్ చేసిన ప్రోగ్రామ్ ని గుర్తించి అవార్డు ఇచ్చేవాళ్ళు అనమాట. అది కొత్తగా స్టార్ట్ చేశారు. చింత తీర్చిన చింత, చింత పులుపు ఆ చింతను ఎట్లా తీర్చింది అనే దాని మీద యానిమల్ హస్బెండరీ సబ్జెక్ట్, దాని మీద ఒక డాక్యుమెంటరీ చేసి పంపించాము. ఫస్ట్ ప్రైజ్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డు, అది ఒక మంచి జ్ఞాపకం. అంతవరకు అసలు ఎప్పుడు కర్నూలు స్టేషన్ లో అవార్డు అనేది లేదు, అక్కడ ఇక్కడ ఫామ్ అండ్ హోమ్ లో అవార్డు అనేది లేదు. ఇక్కడ తీసుకోవడం ఎంత చివరి పిచ్చికైందో అక్కడ అవార్డు అట్లయింది. అక్కడ కర్నూలులో ఇంకోటి ఏంటంటే కర్నూలు మెడికల్ కాలేజ్ చాలా ఓల్డ్ మెడికల్ కాలేజ్, దానికి గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ నేనున్న టర్మ్ లో జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు మన ప్రెసిడెంట్ గారు అప్పుడు దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అంతవరకు ఎప్పుడు అసలు లేదు కర్నూలు మెడికల్ కాలేజ్ మీద, ఆ మెడికల్ కాలేజ్ లో ఉన్న వింగ్స్ మీద డాక్యుమెంటరీస్ చేశానమ్మా, నెంబర్ ఆఫ్ డాక్యుమెంటరీస్. ఆ డాక్టర్స్ నుంచి ఎంత అప్రిసియేషన్ వచ్చిందో చెప్పద్దు అసలు. ఇంతవరకు ఎవరు చేయలేదు మేడం, మీరు మెడికల్ కాలేజ్ మీద చేశారు, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అటెంప్ట్ అని చెప్పి అందరూ డాక్టర్స్ అప్రిషియేట్.

0: చేశారనమాట. ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కవరేజ్ అది ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. తర్వాత హైదరాబాద్ కి మళ్ళీ నేను మధ్యలో ట్రాన్స్ఫర్ మీద వచ్చినప్పుడు జీవ వైవిధ్యం మీద ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. ఈ జీవ వైవిధ్య మొక్కలు వాటిని పాపులరైజ్ చేయాలి, ఎందుకంటే మనకి డీజిల్ అవసరం కోసం ఆ మొక్కల్ని పెంచాలి అనేది అప్పుడు మనకు గవర్నమెంట్ దాన్ని చాలా ఒక పెద్ద ఎత్తున దాన్ని ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ ఒకటి అటెండ్ అవ్వడానికి చీఫ్ గెస్ట్ గా డాక్టర్ కలాం గారిని పిలిచారనమాట. ఆ ప్రోగ్రామ్ కవరేజ్ కి నేను వెళ్ళాను, నేను ఒక ఇంజనీరింగ్ ఆయన వెళ్ళాము. ఆయన వచ్చి అందరినీ ఒక్కొక్కరిని పలకరించుకుంటూ వస్తున్నారు, ఒక్కొక్క సైంటిస్ట్ ని మీరు ఎక్కడ ఎక్కడ అని. అట్లా మేము రేడియో వాళ్ళు కూర్చున్నాము, యూఆర్ ఫ్రమ్ మేడం అని అన్నారు వచ్చి నా దగ్గరికి. నేను గబుక్కని లేదు సార్, ఐఎమ్ ఫ్రమ్ ఆల్ ఇండియా రేడియో, ఐ కేమ్ టు కవర్ ది ప్రోగ్రామ్. ఓ యూఆర్ వెరీ గుడ్ పీపుల్ అని అన్నారు.
1: గ్రేట్
0: అని అంటే అప్పుడు వీఆర్ ఆల్సో డూయింగ్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఆన్ బయోడీజల్ ప్లాంట్స్ సార్ అన్నాను. ఓ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అమ్మా అని అన్నారు. ఒక ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడే అవకాశం నాకు రేడియో
1: ఇచ్చింది.
0: అదే కాకుండా ఇంకొకసారి అగ్రికల్చర్ లోనే బోర్లాగ్ అవార్డ్ అనేది చాలా గ్రేటెస్ట్ అవార్డ్, నార్మన్ బోర్లాగ్ అని ఆయన వచ్చారు ఒకసారి. ఒక పెద్ద రీసెర్చ్ వర్క్ షాప్ జరిగింది, ఇంటర్నేషనల్ వర్క్ షాప్. ఆయన్ని ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పి మన శాస్త్రి గారు స్టేషన్ డైరెక్టర్, వెళ్ళమ్మాయి నువ్వు ఇంక మర్చిపోలేవు ఎప్పుడు జీవితంలో ప్రోగ్రామ్ కవర్ చేసి అంటూ వెళ్తే వైస్ ఛాన్సలర్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళిద్దరిది రికార్డ్ చేసుకొచ్చి మన రేడియోలో బ్రాడ్కాస్ట్ చేశాము. ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. రేడియో అండ్ ఎన్విరాన్మెంట్ అనే దాని మీద ఒక 2 డేస్ వర్క్ షాప్ జైపూర్ రాజస్థాన్ లో జరిగింది. అక్కడ వర్క్ షాప్ లో మంచి పేపర్ ప్రెసెంట్ చేశాను నేను, మంచి అప్రిసియేషన్ వచ్చింది అనమాట. మనం చేస్తున్న పర్యావరణం మీద ప్రోగ్రామ్స్ చేస్తే అవి అక్కడ వినిపిస్తే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. వేరే స్టేషన్స్ వాళ్ళు అక్కడికి వచ్చిన స్పీకర్స్ కూడా బాగా అప్రిషియేట్ చేశారనమాట, అది కూడా మంచి జ్ఞాపకము. అలాగే ఒరిస్సా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒకటి రూరల్ డెవలప్మెంట్ మీద ఒక వర్క్ షాప్కి వెళ్ళాను ట్రైనింగ్ కి. అక్కడ కూడా దాని మీద ఒక పేపర్ ముకుంద శర్మ వీళ్ళందరూ వచ్చారనమాట. అప్పుడు అక్కడ కూడా ఒక మంచి ఓవరాల్ గా పేపర్ ప్రెజెంటేషన్ చేస్తే వాళ్ళు కూడా చాలా అప్రిసియేట్ చేశారు. తిరుపతి కేంద్రంలో సుప్రభాతాన్ని లైవ్ తీసుకురావటం అనమాట. అది ఎలా అయింది, ఒకప్పట్లో ఉండేది మధ్యలో డిస్కంటిన్యూ అయిపోయింది. నా అదృష్టం బాగుండి 25 వసంతాల ప్రోగ్రామ్ జరిగింది తిరుపతి స్టేషన్ కి. ఆ ఉన్న 2 ఏళ్ల సర్వీస్ లో అప్పుడే వచ్చింది అనమాట. అది రకరకాలుగా బ్లైండ్ వాళ్లతో ఒక మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్ పెట్టించాను అమ్మా, ఎంత అప్రిసియేషన్ వచ్చిందో చెప్పొద్దు. అంత మంచి స్టేజ్ ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ చేసి టీటీడీ ఎగ్జిక్యూటివ్ యూఎన్ కూడా ఒక చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశాం. హోలీ సిటీలో తిరుపతిలో ఉన్నాము, సుప్రభాతాన్ని కూడా రేడియో ఆడియన్స్ కి చేరువు చేయాలనేది మా ఆకాంక్ష సార్ అనని అక్కడ స్టేజ్ మీదనే అడగటము, ఆయన వెంటనే ఓకే అనడము, అది పబ్లిక్ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆ ప్రోగ్రామ్ అప్రూవ్ అయిపోవడం అనమాట. తర్వాత నిరాటంకంగా దాని మీద ప్రోగ్రామ్ సుప్రభాతం ఎట్లా చేయాలి, ఒక్కొక్క సేవ గురించి ఆయన మీరు చేసి తీసుకురండి అంటే ఆయన చాలా బాగా చేశారమ్మా, ఇదే విధంగా కంటిన్యూ చేయండి అని. ఒక 2 ఇయర్స్ లైవ్ సుప్రభాతం వెళ్ళింది, పెద్దవాళ్ళందరూ వినేవాళ్ళు. నేను మా పేరెంట్స్ కి ఎస్పెషలీగా ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి నేను ఒక గిఫ్ట్ గా ఇచ్చాను, అది మాత్రం చాలా మెమరీ. కానీ దురదృష్టవశాత్తు మధ్యలో అది అయిపోయిందని విని చాలా బాధపడ్డాను. మీరు ఉంటే దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు మేడం అని మన వాళ్ళు కూడా చాలా మంది ఇంజనీర్స్ కూడా పాపం బాధపడ్డారు అప్పుడు. అట్లా అయింది. అది కాకుండా తిరుపతిలో ఉన్నప్పుడు ఇంకో జరిగింది ఏంటంటే, మన ఢిల్లీ ఆఫీస్ నుంచి మనకి సంస్కార్ గీత్ అని ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయమని వచ్చింది ఆర్డర్స్. అదేంటంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వివిధ సందర్భాలలో ఆయా ప్రాంతాలలో పాడుకునే పాటలు, అవి రికార్డ్ చేసి మొత్తం ఆర్కైవ్స్ లో పెట్టాలి అని. అవి ఊళ్ళలోకి వెళ్లి కడుపులో బిడ్డ పడినప్పుడు ఎట్లా పాడుకుంటారు, తర్వాత శ్రీమంతం ఉయ్యల్లో వేయటం, మళ్ళీ అన్నప్రాసలు, ఇవి చనిపోయినప్పుడు కూడా పాడే పాటలు ఉంటాయా అని మనకు తెలీదు. బాడీని పెట్టుకుని పాటలు పాడతారా అనేది కూడా తెలీదు. అట్లాంటివి కూడా రికార్డ్ చేశామన్నమాట. అవన్నీ మళ్ళీ మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి ఆ కామెంటరీ పెట్టి పాటలు పెట్టి మనం ఢిల్లీకి వెంటనే పంపించాలి. అది చాలా టఫ్ జాబ్. ట్రాన్స్ఫర్ హైదరాబాద్ కి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలన్నప్పుడు ఇంకా పోస్టింగ్ సిబిఎస్ లో ఇచ్చారు. సిబిఎస్ లో మనం చేయలేము, మార్కెటింగ్ అవన్నీ మనకు తెలియదు, లెక్కలు జామాలు అవన్నీ అని చాలా భయపడ్డాను. మీరు అన్ని ప్రోగ్రామ్స్ చేశారు కదా, చేయగలుగుతారు, ఏడీజీ గారు అందరూ ఎంకరేజ్ చేయడము, వెంకటేశ్వర్ల గారు అందరూ సినిమాల గురించి పెద్ద అవగాహన

0: లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ప్రయాణం వేరేగా అయిపోయిందనమాట.
1: అవును
0: అగ్రికల్చర్
1: మేమందరం
0: పక్కకి వెళ్ళిపోయింది, ఇంకో కార్యక్రమాలు పక్కకి వెళ్ళిపోయాయి. ఇక్కడ సినిమాలు, సినిమా పాటలు, యుగళ గీతాలు, తర్వాత డైరెక్టర్లు, లిరిక్ రైటర్లు, రకరకాలుగా.
1: అలా 2016లో మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. దట్టు వాణిజ్య ప్రసార విభాగాలకి వివిధ భారతితో కనెక్ట్ అయ్యారు మేడం. అక్కడి నుంచి మేము మీతో వర్క్ చేసాం, మీతో మా కనెక్షన్ అక్కడి నుంచి. అసలు ఏమని చెప్పాలి, నాదస్వరం ఊదితే మేము ఊగినట్టుగా మీ వెనకాల మేము కూడా అలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అసలు మేము గోల్డెన్ ఎరా చూసాము అంటే అది మీతో వర్క్ చేసినప్పుడే అని చెప్పాలి మేడం. ఎన్ని వినూత్నమైన కార్యక్రమాలు, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్. అసలు మీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇది కాదు, మీరు ఇప్పుడు చెప్తుంటే మీ మాటల్లో వింటున్నాను. అసలు మీరు కంప్లీట్ గా మీ జానర్ వేరు, మీరు వర్క్ చేసింది వేరు. మీరు చెప్పినట్లుగా మీకు సినీ రంగం అనేది చాలా కొత్త.
0: సరే రోజు సినిమా పాటలే బ్రాడ్కాస్ట్ చేస్తాం, రోజు సినిమా పాటలు వాళ్ళు లెటర్లు రాస్తారు, మనం ఆ పాటలు వేస్తాం. ఇంతవరకే కాకుండా దీన్ని ఏదన్నా ఒక ట్విస్ట్ తిప్పాలి ఎక్కడో ఒక చోట. ఈ పాటల ప్రోగ్రామ్ ని ఇంక కొంచెం ఏదన్నా రకరకాలుగా మలిస్తే ఎట్లా ఉంటుంది?
1: ట్విస్ట్ కాదు, చాలా పెద్ద ట్విస్టే చెప్పారు మేడం. మీరు డైరెక్టర్ స్పెషల్ చేసేవారు సినీ దర్శక రత్నాలని, ఏ డైరెక్టర్ ఏమేమి మూవీస్ చేసేవారు అది చేసేవాళ్ళం. తర్వాత లిరిక్ రైటర్ గురించే స్పెషల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. తర్వాత బళారే చిత్రం అని, అది ఎంత గొప్పది,
0: డ్యూయట్స్ మీద ఒక ప్రోగ్రామ్,
1: డ్యూయట్స్ చేసేవాళ్ళు, ఒక మూవీనే చూపించేసేవారు ఒక అరగంటలో మొత్తం దాని గురించి మంచిగా రాసేవాళ్ళు.
0: బళారే చిత్రం అని పాలకోడేటి సత్యనారాయణ గారు అని, ఆయన ఈటీవీకి కూడా కొన్ని స్క్రిప్ట్స్ ఇట్లా రాశానమ్మా అని ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చారు ఒకసారి. మన రేడియోలో కూడా చేస్తే బాగుంటుందేమో ఒకసారి చూడండి అని. సరే దీన్ని ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించి సరే చేద్దాం సార్ అని, మీరు ఒక స్క్రిప్ట్ రాసుకురండి అంటే, మీరు టీవీకి ప్రొడక్షన్ కి రాసుకొచ్చారు అది వేరు, మాకు రేడియోకి తగినట్టుగా రాసుకురండి అని అంటే పాపం ఆయన రాసుకొచ్చారు అనమాట. దాంట్లో మనము ప్రొడక్షన్ లో మీరందరూ పార్టిసిపేట్ చేయడమే కాకుండా బిట్ తీసి వేయటం, ఆ పాట
1: దానికోసం మూవీ చూసేవాళ్ళం మేడం, ప్రొడక్షన్ నేనే చేసేదాన్ని. ఆ బిట్ చూసి ఆ డైలాగ్ దగ్గర ఆ బిట్
0: వేయడం పాట,
1: దాన్ని ఆడియో విజువల్ ఉండదు, దానికి శ్రోతకు వినసొంపుగా దృశ్య కావ్యంగా మనం మలచాలి.
0: మలచాలి మన రేడియో గొప్పతనమే అదే లావణ్య. ఇప్పుడు మన గొంతుకులే వినిపిస్తాయి, మనుషులు చూడరు, కానీ ఒక నాటకం ప్రసారం అయిందంటే
1: స్క్రీన్ మీద మనకి అంత
0: స్క్రీన్ మీద మొత్తం దృశ్యం, వింటున్న లిజనరు మొత్తం ఊహాచిత్రం అనమాట. ఆవిడ ఇలా వస్తుంది పోతుంది అన్ని సినిమా రీల్ లాగా ఊహించుకోవడానికి ఒక మంచి
1: మాధ్యమం
0: అనమాట రేడియో. అట్లా మనం
1: సరిగమలు సరాగాలని, అసలు ఎంత మ్యూజికల్ ఫీచర్
0: చాలా సరిగా,
1: డివి మోహన్ కృష్ణ గారితో
0: హిందుస్థానీ మ్యూజిక్ లో ఎలా చేయొచ్చు, శాస్త్రీయ సంగీతంలో పాటలు ఏంటి, లలిత గీతాలుగా ఉన్న పాటలు ఏంటి, అట్లా రకరకాల
1: సాంగ్స్ ఏ రాగంలో కంపోజ్ చేశారు,
0: ఏ రాగంలో ఏ పాటలు ఉన్నాయి, అవి ఏ ఏ సినిమాల్లో
1: ఉన్నాయి.
0: అవి ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ కాదు, మళ్ళీ
1: సరికొత్త
0: పాటలు, పాత పాటలు, మధ్యలో వచ్చిన 80ల దశకంలో వచ్చిన పాటలు అన్ని మేళవింపుగా చేసావు కదా చక్కగా,
1: చాలా రీచ్ అయింది. అలాగే ప్రోమోస్ అంటే మేడం డాక్టర్ కే విజయ గారు,
0: ప్రతి ప్రోగ్రామ్ కి ఇప్పుడు ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం అనగానే అప్పుడే ప్రోమో తయారైపోవాలి, దాన్ని ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 4 సార్లు 10 సార్లు వేసేయాలి. ఏదో కొత్త ప్రోగ్రామ్ చేస్తున్నట్టున్నారు కదండి అని మళ్ళీ మనకి లిజనర్స్ ఫోన్ చేయాలి.
1: మేడం మీరు ఉన్నప్పుడు ఏ ప్రొడక్షన్ వింగ్ ఖాళీ ఉండేది కాదు, ఏ స్టూడియో ఖాళీ ఉండేది కాదు, అన్ని మన రికార్డింగ్స్ జరుగుతుండేవి. ప్రొడక్షన్ అడిగేవాళ్ళు ఇంకా అంత వివిధ భారతిలో ఉంటారా, ప్రొడక్షన్ వేరే వాళ్ళకి ఇవ్వరా, ఖాళీ లేదు సిస్టమ్,
0: గొడవలు వచ్చేవి.
1: అంత డెడికేటెడ్ మేడం, చాలా ఇష్టంగా చాలా హార్ట్ఫుల్ గా చేసేవాళ్ళం మేడం.
0: చాలా పాపం మీరు కూడా చిన్నపిల్లల తల్లులు అందరూ,
1: అవును
0: మేమంటే అప్పటికి ఇంకా ఏదో లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళం, మీరు ఇంకా చిన్నపిల్లలు ఉన్నా కూడా పాపం మీకు లేట్ అవుతుందేమంటే పర్వాలేదు మేడం, ఇది కంప్లీట్ చేసి వెళ్తామండి,
1: మీరు వినాలి, విని బాగుందని చెప్పాలి అని మేము ఎంత తపన పడి
0: ప్రోమో రాసుకొచ్చేసి ఇలా చేద్దామా మేడం, అలా చేద్దామా మేడం, దాన్ని ఇలా మారుద్దాం, దానికి ఈ మ్యూజిక్ బిట్ వేస్తామా, ఇట్లా రకరకాలుగా మనకి అప్పుడు క్యాజువల్ గా ఉన్న రాజ్యలక్ష్మి, తర్వాత లైబ్రేరియన్ గా ఉన్న ఆదిలక్ష్మి గారు, అందరూ లక్ష్మీదేవులు అందరూ అంత సహకరించారు, అందరూ అంత సహకరించారు అనమాట ప్రతి ప్రోగ్రామ్ చేయడానికి.
1: శాంతి వెంకటేశ్వర
0: శాంతి ఇంకా అసలు అతుక్కుపోయి పాపం ఉండేది ఎప్పుడు,
1: మేము పంపించేవాళ్ళం మేడం బలవంతంగా, ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి ఈవినింగ్ వరకు కూడా ఉండి చేసేవాళ్ళం మేడం. ఆదిలక్ష్మి మేడం సాటర్డే హాలిడే అయినా సరే లైబ్రేరియన్ వచ్చి వర్క్ చేసేవాళ్ళు.
0: నాటకాలు కూడా చేశాం కదా,
1: నాటకాలు అసలు మీ వాయిస్ పోలిపూర్ణం అసలు మర్చిపోగలము మేడం. ఎంత నవ్వుకునేవాళ్ళం, ప్రొడక్షన్ అప్పుడు నవ్వుకునేవాళ్ళం, రేడియోలో విన్నప్పుడు నవ్వుకునేవాళ్ళం. ఎంత మంచి మంచి ప్రోగ్రామ్స్, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు మేడం మీరు. మళ్ళీ ఇందులో మనం గుర్తు చేసుకోవాలంటే భావగీతం రోజు ఒక 5 నిమిషాలు.
0: ఎంత మంది మంచి డైరెక్టర్లు వచ్చారు, సినిమా యాక్టర్లు.

0: అవును,
1: రోజారమణి గారు వచ్చారు,
0: పాత వాళ్ళ తరం
1: గీతాంజలి
0: నుంచి
1: గారు,
0: మన
1: కోటా శ్రీనివాసరావు గారు, శేఖర్ కమ్ముల గారు,
0: అవును
1: శ్రీమణి లిరిక్ రైటర్,
0: మహానటి మూవీ డైరెక్టర్ నాగశ్విన్,
1: నాగశ్విన్ వచ్చారు. మా మదర్ కూడా రేడియోలో చేస్తారండి. ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను నేను, ఇమేజ్ హాస్పిటల్స్ తరపున ఆవిడ హలో డాక్టర్ ప్రోగ్రామ్ కి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. అప్పుడు మా అబ్బాయి ఇట్లా నాగశ్విన్ అండి ఆవిడ చెప్పే వరకు తెలియదు మనకి.
0: ఘంటసాల సావిత్రి గారితో కూడా పెళ్లి చేశారు కదా మేడం.
1: సావిత్రమ్మ గారి ఇంటికి వెళ్లి పాపం ఆయన మన చౌదరి గారని మా సీనియర్ ప్రొడ్యూసర్ ఇక్కడ, ఆయన ఏమండి ఆవిడ ఊర్లోకి వచ్చారు, ఏమ్మా నువ్వు వివిధ భారతిలో ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు కదా చొరవ ఉంది మాట్లాడడానికి అని వచ్చాను, అడుగుతున్నాను వచ్చి చేస్తారా ప్రోగ్రామ్ అంటే, అయ్యో ఎందుకు రాము సార్, మేము అలాంటి వాటి కోసం అలా వేచి చూస్తూ ఉంటామండి అంటే, పాపం ఆయన వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అక్కడ ప్రోగ్రామ్ చేస్తే, అది కూడా పాపం 2 ఎపిసోడ్స్ 2 1 అవర్ ప్రోగ్రామ్స్ చేశాము.
0: మన అనౌన్సర్స్ రాజుబాబు సార్, బాలకృష్ణ గారిని కూడా గుర్తు చేసుకోవాలి, ఎన్ని చక్కటి చర్చా కార్యక్రమాలు కూడా.
1: అన్ని ప్రోగ్రామ్స్ లో రామారావు గారు రిటైర్ అయినా కూడా ఆయన వచ్చి మన దగ్గర ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి ఒక లైవ్, స్త్రీల కార్యక్రమానికి ఒక లైవ్, వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు సుమా అని మళ్ళీ వాళ్ళకి హింట్లు ఇచ్చేవాళ్ళం.
0: ఎంత సంతోషపడిపోయేవారో మేడం
1: పెద్దవాళ్ళు, పాపం వాళ్ళ బాధలు చెప్పేవాళ్ళు. రాజుబాబు గారు వాళ్ళకి సముదాయిస్తూ ఆయన కాంపేరింగ్ చేయడం, ప్రోగ్రామ్ అంత కనెక్టివిటీ అయిపోయింది అనమాట ఆ ప్రోగ్రామ్ లో. వాళ్ళకి ఇష్టమైన పాటలు, ఆ పెద్దవాళ్ళు పాపం ఎక్కువ రేడియోనే వింటారు కదా, టీవీ ముందు అస్తమానం కూర్చోలేరు, వాళ్ళకి టీవీ ఛాన్స్ దొరకదు. పిల్లలుంటే వాళ్ళు క్రికెట్ కామెంటరీ అంటారు, ఇంకోటి అంటారు, వీళ్ళకి రేడియో అయితే అస్తమానం వీళ్ళతో ఉంటుంది. అవి మర్చిపోలేమండి అని పాపం వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు ఉత్తరాలు రాసేవాళ్ళు వయోవృద్ధులు, ఆ ప్రోగ్రామ్ మా కోసం పెట్టారమ్మా, చాలా బాగుంది, ప్రోగ్రామ్ మాత్రం ఆపకండే కంటిన్యూ చేయండి అనేవాళ్ళు. తర్వాత ఏమో యోగా డే కూడా, ప్రైమ్ మినిస్టర్ అంతా ఆయన వెళ్ళి అక్కడ యోగా చేసి అన్ని సెలబ్రేషన్స్ చేస్తున్నారు కదా, మనం కూడా ఒక యూనిట్ కి హెడ్ గా ఉన్నాం, మనం కూడా ఎందుకు యోగా డే చేయకూడదని యోగా మాస్టర్ ని ఎవరిని పిలిపించి, మన జగ్గి వాసుదేవ్ గారి శిష్యులు వాళ్ళని పిలిపించి మ్యూజిక్ స్టూడియోలో మనతో పాటు అప్పుడు సివిల్ వింగ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, చక్కగా యోగా డే
0: సెలబ్రేషన్ సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. అసలు
1: అదే ఏ ఇంపార్టెన్స్ ఉన్నది, ఇప్పటికి కూడా శ్రోతలు అడుగుతారు మేడం మీరు అప్పుడు చక్కగా ఈ రోజు యోగా డే అంటే దాని గురించి చెప్పేవాళ్ళండి, ఈ రోజు వెంగమాంబ జయంతి అంటే ఆవిడ గురించి చెప్పేవాళ్ళండి, అట్లా మాకు ఓహో ఈ రోజు ఇదానని మాకు అన్ని తెలిసేవి, తర్వాత ఎవరు చేయలేదు మేడం అలాగో అనేవాళ్ళు అనమాట. అవి ఏదో ఒక ప్యాషన్ అనమాట. వివిధ భారతి అంటే ఆల్మోస్ట్ నేను ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ది సర్వీస్ కి వచ్చాను, అప్పుడు కూడా నాకు చేయాల్సిన అవసరం లేదు.
0: అప్పుడు కూడా మీరు కొత్తగా సర్వీస్ లో జాయిన్ అయినట్టే వర్క్ చేసేవాళ్ళు మేడం, అందుకని మీ వెనక మేము కూడా వర్క్ చేసుకుంటూ చాలా నేర్చుకున్నాం మీతో పాటు.
1: అట్లా మంచి మంచి జ్ఞాపకాలతో ఈ 90 వసంతాల ప్రయాణం రేడియోలో ఇప్పుడు జరుపుకుంటున్న ఈ సందర్భాల్లో ఇవన్నీ ఒకసారి సినిమా రీల్ తిప్పినట్టుగా.
0: కానీ 2019 వచ్చేసింది, మీ రిటైర్మెంట్ కూడా వచ్చేసింది మేడం, కానీ అది ఇప్పటికే మాకు జ్ఞాపకమే, మధుర జ్ఞాపకం. 5 రోజులు మనం చేసుకున్నాం మీ రిటైర్మెంట్ సెలబ్రేషన్.
1: అవును, శ్రోతలు వచ్చారు,
0: శ్రోతలు వచ్చారు,
1: శ్రోతలు వచ్చి వాళ్ళందరూ మాట్లాడటం ఎంత గొప్పగా అనిపించింది, సన్మానం చేయటం.
0: ఒక ఆఫీసులో కాకుండా ఒక కుటుంబంలో కలుపుకుని వెళ్ళిపోయేవారు మేడం, ఆ ప్రేమను మేము ఇప్పటికీ మర్చిపోలేము.
1: అట్లా అంటే వాళ్ళ యాంగిల్లో ఆలోచించి వాళ్ళకి ఏది చేస్తే బాగుంటుంది ఇట్లా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ప్రోగ్రామ్స్ పెంచుకుంటూ వచ్చేసాం. ఏమిటండి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రామ్ రోజు కోటి పెట్టేస్తున్నారు అని ఒక్కోసారి అనౌన్సర్ నా మీద కోపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
0: అవును,
1: మీరు ఇలా తక్కువని మార్చేస్తే ఎలాగండి అని.
0: అండ్ ఇంకొకటి కూడా, మన రిటైర్మెంట్ ఫంక్షన్ నాకు బాగా గుర్తు, మన కొలీగ్స్ అన్నారు ఎవరైనా రిటైర్ అయితే వివిధ భారతిలో రిటైర్ అవ్వాలి, ఇంత ప్రేమ అనురాగంతో ఆవిడ మీరు ఇంత ప్రేమగా పంపిస్తున్నారు అనే మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి మేడం మీతో. మరి చివరిగా మన ఈ 90 వసంతాలు మనం జరుపుకోవడం సందర్భంగా చివరిగా శ్రోతలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
1: శ్రోతలు, ఇప్పుడు ఈ 90 వసంతాల ఆకాశవాణి సంబరాల ఉత్తేజంతో మరిన్ని మంచి మంచి కార్యక్రమాలతో మీరందరూ కూడా, ఇప్పుడున్న యంగ్స్టర్స్, నూతనంగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ గా అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి మరింత చేరువు కావాలి, వాళ్ళ నాడిని తెలుసుకుని వాళ్ళకు అనుగుణంగా మీరు కార్యక్రమాలు రూపొందించి ఆ ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవటం కాదు, అభ్యర్థిస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ కళలని పోషించే సంస్థ మనది, కళలని ప్రోత్సహించే సంస్థ మనది, ఇవి నిరంతరం ఈ కళలన్నీ కూడా అంతరించిపోకుండా తరతరాలకి, అప్పటి తరం వాళ్ళకి మనం ఇప్పుడు వింటున్నాం, ఇప్పటి తరం వాళ్ళు మన పిల్లలు మన జనరేషన్స్ తరతరాలకి నిరంతరంగా అందించే సాధనంగా ఆకాశవాణి ఎప్పుడూ ఉంటుంది, ఉండాలి కూడా. అలాగే శతమానం భవతి అంటారు 100 సంవత్సరాలు అయితే, ఆ సంవత్సర ఆశీర్వాదం.

0: కోసం మనం అందుకునే రాబోయే తరుణాల్లో మనం అందుకోబోతున్నాం. ఈ నూతన కార్యక్రమాల నిర్వాహకులందరూ కూడా ఒకరి మీద ఒకరు పోటీతో, ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఉంటే గాని
1: హెల్దీ కాంపిటీషన్.
0: హెల్తీ కాంపిటీషన్, అలాగని గొడవలతో కాకుండా పోటీపడి చక్కచక్కటి ఆలోచనలు, మంచి వినూత్నంగా సరికొత్తగా కార్యక్రమాలను రూపొందించే దిశగా మీరందరూ ముందుకొస్తారని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చి నా అనుభవాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి 90 వసంతాల ఆకాశవాణికి, ఆకాశవాణి సిబ్బందికి, సహకరించిన క్యాజువల్స్కి, ప్రియాతి ప్రియమైన శ్రోతలకి మరొక్కసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, శుభాభివందనాలు.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి ఇక్కడికి వచ్చి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నారు, మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం.

ఇంతవరకు మీరు 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము జరిపిన రేడియో ప్రయాణంలో మధుర జ్ఞాపకాలు విన్నారు. ఈనాటి వనితాలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో సుప్రభాత్ మోడల్ ఉన్నత పాఠశాల సిబిఎస్ఈ నాచార్యం విద్యార్థిని విద్యార్థులు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం విందాం. మరి కార్యక్రమం వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఆకాశవాణి రేడియో కదంబ కార్యక్రమం. సుప్రభాత్ మోడల్ ఉన్నత పాఠశాల నాచారం CBSE విద్యార్థులు సమర్పిస్తున్న బాలానందం కదంబ కార్యక్రమానికి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీక్షిత. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను. నేటి ఈ కార్యక్రమాన్ని ఓ ప్రకృతి గీతంతో ప్రారంభిద్దాం. ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న చెట్టు చేమ, కొండా కోన, వాగు వంక ఇవన్నీ మానవాళి మనుగడకు ఉపయోగపడే భగవత్ సంకల్పితాలు. కావున ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలుపుటకు ఒక చక్కని గేయాన్ని ఆలపించుటకు వస్తున్నవారు దీక్షిత, శ్రేష్ట, పూజిత, లోచన, అంశుల. ఈ గేయాన్ని రాసిన వారు వారణాసి నాగలక్ష్మి గారు, సంగీతం అందించిన వారు K. రామాచారి గారు.

0: వాహ్, ఏం పాట పాడారసలు! చాలా అద్భుతంగా ఉంది. యత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతాః, అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. సృష్టికి మూలం స్త్రీ. అందుకే మహిళల యొక్క ప్రత్యేకమైన రోజు మార్చి 8 మహిళా దినోత్సవం. ఆ రోజును ఎందుకు జరుపుకుంటారు? మన భారత జాతి స్త్రీని ఎంత గొప్పగా గౌరవిస్తుందో అని చెప్పడానికి వస్తున్నవారు హృతిక నక్షత్ర. మరి తను చెబుతున్న విషయాలను విందామా?
1: అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8 జరుపుకుంటారు. అంతర్జాతీయంగా మహిళలు తమ హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారత, సామాజిక మార్పుపై అవగాహనతో పాటు వీటి సాధన కోసం ఉద్యమించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకునే రోజు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పలు సామాజిక సంస్థలు వివిధ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి వారిని గౌరవించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇంటా బయట మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళల పునరుత్పత్తి హక్కులు దీనిలో చర్చకు వస్తాయి. 1917 మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా మహిళలు శాంతి ఉద్యమం చేపట్టారు. దీంతో రష్యా చక్రవర్తి నికోలస్ తన పదవికి రాజీనామా చేశాడు. మహిళలకు ఓటు హక్కు కూడా లభించింది. ఈ నేపథ్యంలోనే యూరప్ మహిళలు మార్చి 8 శాంతి కార్యకర్తలకు మద్దతుగా ర్యాలీలు చేపట్టారు. ఈ ఉద్యమాల ఫలితంగానే 1975 ఐక్యరాజ్య సమితి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎందుకు అనగా,
2: 1908 న్యూయార్క్ నగర వీధుల్లో తమ హక్కుల సాధన కోసం వేలాది మంది మహిళా కార్మికులు నిర్వహించిన వీరోచిత పోరాటానికి గుర్తుగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు. సుమారు 15,000 మంది మహిళలు మరియు మహిళా హక్కుల ఉద్యమ నేత క్లారా జెట్కిన్ నేతృత్వంలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో పాటు మహిళలు ఓట్ వేయాలనే డిమాండును కూడా ప్రకటించారు. అంతేకాకుండా కఠినమైన పని పరిస్థితులు, ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలకు వ్యతిరేకంగా ఈ నిరసన సాగింది. ఆ మహిళల జ్ఞాపకార్థం 1909 ఫిబ్రవరి 28 అమెరికాలో తొలిసారిగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1909 సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉద్దేశం ఏమిటంటే,
1: లింగ సమానత్వం, సమాజంలో మహిళల పాత్ర, మహిళలపై వేధింపులు, మహిళలకు సమాన హక్కులు వంటి వాటిపై అవగాహన కల్పించడం. ఈరోజు మహిళలకు వారి సామర్థ్యానికి గౌరవం ఇచ్చే రోజు. అలాగే ఇంకా కొనసాగుతున్న లింగ అసమానతలపై పోరాడటానికి మహిళా విద్య మరియు వారి ఎదుగుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రపంచానికి గుర్తు చేస్తుంది. ధన్యవాదాలు.
0: చాలా అద్భుతమైన ప్రసంగాలు విన్నాం. మీరు మహిళా దినోత్సవం గురించి ఎంతో విజ్ఞానదాయకమైన, స్ఫూర్తిదాయకమైన సందేశాలను

0: ను అందించినందుకు మీకు ధన్యవాదాలు.
1: శ్రీమద్ భగవద్గీత అంటే కేవలం మత గ్రంథం కాదు, ఇది నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను, మానసిక స్థైర్యాన్ని, సన్మార్గంలో నడిచే మార్గాన్ని చూపుతుంది. అందుకే భగవద్గీత 6వ అధ్యాయంలోని శ్లోకాలను తాత్పర్య సహితంగా వినిపించుటకు వస్తున్నవారు షణ్ముఖ్ వివస్వంత్ శ్రీహరిణి. మరి ఈ చిన్నారుల శ్లోకాలను విందామా?

చేనా? తాత్పర్యము: ఓ అర్జున, సన్యాసము అని పిలువబడినదే యోగము అని తెలుసుకునము. ఏలనన సంకల్పత్యాగం చెయ్యని వాడెవ్వడు యోగి కాలేడు.

శ్యతే. తాత్పర్యము, ఇంద్రియ భోగములు యందును కర్మల యందును ఆసక్తుడుగాక సర్వసంకల్పమును త్యజించిన పురుషుడు యోగారూఢుడు అని చెప్పబడతాడు. ధన్యవాదాలు.

తాత్పర్యం, మనుజులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకోవాలి. తమను తామై అధోగతి పాలు కారాదు. అది ఎలానంటే ఈ లోకంలో తమకు తామే మిత్రువులు, తమకు తామే శత్రువులు.

0: వర్తే తాత్మైవ శత్రువ. తాత్పర్యం, మనసును ఇంద్రియములను జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు, అలా జయించని వాడు తనకు తానే శత్రువు. ధన్యవాదాలు.
1: ఇంత చక్కగా భగవద్గీత శ్లోకాలను వినిపించిన విద్యార్థులకు అభినందనలు.
2: విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించి ఉత్తమ పౌరులుగా ఎదిగేలా తెలియజేసేవి నీతి పద్యాలు. అటువంటి మంచి నీతి పద్యాలు తాత్పర్య సహితంగా వినిపించుటకు మన ముందుకు వస్తున్నవారు అభిజ్ఞ మోక్షిత.

చూచును, తెలియ మంచి చెడ్డ తెలుగు బిడ్డ. చదువురాని వాణ్ణి ప్రజలు ఒప్పుకోరు, చదువు నేర్చుకుంటే బుద్ధివంతులవుతారు. అందుకే అందరం చదువుకొని బుద్ధివంతులై మంచి పేరు తెచ్చుకుందాం. ధన్యవాదాలు.

0: తెలుగు బాల, చదువు అనే సంపదను దొరలు దోచుకోలేరు, అన్నాదమ్ములు గాని అక్కా చెల్లెలు కాని పంచుకోలేరు. ప్రపంచం అభివృద్ధి చెందాలంటే అందరూ బాగా చదువుకోవాలి. ధన్యవాదాలు.
1: విన్నారు కదా విద్యార్థులు అందించిన ఈ అద్భుతమైన నీతి పద్యాలు. ఇప్పుడు వాతాపి గణపతి అంటూ కీబోర్డ్ వాయిద్యమును వినిపించుటకు మన ముందుకు వస్తున్నది సాత్విక్.

0: ఎంతటి ప్రశాంతమైన కీర్తన! భక్తిరసంలో మునిగిపోయాం. ధన్యవాదాలు సాత్విక్.
1: ప్రకృతి మనకు చాలా ఇస్తుంది. ప్రకృతిలో ఉన్న జంతువులు, పశువులు, పక్షులు, క్రిమి కీటకాల వల్ల మనం ఎన్నో నేర్చుకోవచ్చు. అలా ఎవరెవరి నుండి ఏమేమి నేర్చుకోవాలో తెలియజేసే ఈ చిన్నారుల గేయాన్ని విందామా? మరి రాబోతున్న వారు నందిని, శాన్వి.
2: కోడి కూసేదెందుకని,
3: వేకువ జామున లేవమని,
2: తాబేలు చెప్పేదేమిటని,
3: తొందరపాటు తగదని,
2: సాలీడు చెప్పేదేమిటని,
3: పట్టుదలతో పైకెదగమని,
2: చేపలు చెప్పేదేమిటని,
3: చురుకుగా ఎప్పుడు ఉండమని, కోయల పాడేదెందుకని,
2: పాటలు బాగా పాడమని,
3: పావురం చెప్పేదేమిటని,
2: శాంతిని ఎప్పుడు కోరమని,
3: ఒంటెలు చెప్పేదేమిటని,
2: ఒంటరితనాన్ని వీడమని,
3: ఉడతలు చెప్పేదేమిటని,
2: చింతలు లేక మెలగమని.
3: ధన్యవాదాలు.
0: ఈ గేయం మనల్ని ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్ళింది. ఇంత చక్కటి ప్రకృతి గేయం వినిపించిన విద్యార్థులకు అభినందనలు. మెదడుకు మేత వేసేవి, విద్యార్థుల్లో చురుకుదనాన్ని పెంచేవి, ప్రశ్నకు సరైన జవాబును రాబట్టేలా చేసేవి పొడుపు కథలు. అలా చక్కని పొడుపు కథలతో వస్తున్నవారు సాయి శర్వాణి వల్లి, శ్రీనితారెడ్డి, శాన్వి, అక్షయ. మరి వాటిని విని ఆనందిద్దామా?
4: రమ్యమైన ఆకు, రత్నాల ఆకు, రాజులు మెచ్చిన ఆకు, రంగు మార్చే ఆకు, ఏమిటది?
5: అది తమలపాకు.
4: సరైన జవాబు. చింపిరి చింపిరి గుడ్డలు, ముత్యాల వంటి బిడ్డలు, ఏమిటది?
5: ఓ అదా, అది మొక్కజొన్న కంకి. ఇప్పటిదాకా నువ్వు నన్ను అడిగావు కదా, ఇప్పుడు నేను నిన్ను అడుగుతా. నువ్వు సిద్ధమేనా?
4: ఆ సిద్ధమే, అడుగు.
5: ఆకాశంలో ఉంటుంది కానీ మేఘం కాదు, తోకతో ఉంటుంది కానీ ఎద్దు కాదు, అటు ఇటు ఎగురుతుంది కానీ పక్షి కాదు, పట్టు తప్పితే చాలు పరుగు తీస్తుంది, ఏమిటది?
4: అది కాలిపటం కదూ.
5: సరైన జవాబు. అరచేతిలో 60 నక్షత్రాలు, ఏమిటది?
4: నాకు గుర్తొచ్చింది, అది జల్లెడ కదా.
5: సరైన జవాబు.
4: కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఏమిటది?
6: అది మేఘం కదూ.
4: ఆ సరైన జవాబు.
6: తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది.

0: వచ్చింది, అది కర్పూరం కదూ.
1: హా, సరైన జవాబు.
0: నోరు లేదు కాని మాట్లాడుతుంది, చెవులు లేవు కాని వింటుంది, గాలి లేకుండా ఎగురుతుంది, ఏమిటది?
1: హా, గుర్తొచ్చింది, అది ప్రతిధ్వని.
0: సరైన జవాబు.
1: బంగారు భరిణలో వందల రత్నాలు, పగల కొడితే గాని రాలవు, ఏమిటది?
0: ఆ, అది దానిమ్మ గింజలు కదూ.
1: హా, సరైన జవాబు.
2: ధన్యవాదాలు. విన్నారుగా, ఇవి ఇవాల్టి పొడుపు కథలు. పిల్లలు ఎక్కువగా మక్కువ చూపేవి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలను చూడగానే ప్రేమతో ఒక కథ చెప్పవా అని అడిగేవి చిన్ననాటి కథలు. అలా ఒక చక్కని మానవతా విలువల్ని తెలిపే నిజాయితీ అనే కథతో మన ముందుకు వస్తున్నది కృతజ్ఞారెడ్డి. మరి విని తరించుదామా?
3: అనగనగా రామయ్య రామాపురంలో ఉండేవాడు. ఆయన కట్టెలు నరుకుతూ అతని జీవనోపాధిని గడిపేవాడు. ఆయన ఒకరోజు కట్టెలు నరకడానికి అడవికి వెళ్ళాడు. అతను కట్టెలు నరుకుతుంటే అకస్మాత్తుగా అతని గొడ్డలి నదిలో పడిపోయింది. అప్పుడు రామయ్య జలదేవతని ప్రార్థించాడు. అప్పుడు జలదేవత ప్రత్యక్షమయ్యి ఇలా అడిగింది, రామయ్య నీ కోరిక ఏంటి అని. అప్పుడు రామయ్య చెప్పాడు, మాతా, నా గొడ్డలి నదిలో పడిపోయింది, నాకు నా గొడ్డలిని తిరిగిస్తారా అని. మాత చెప్పింది, సరే రామయ్య, నేను నీకు నీ గొడ్డలిని తిరిగిస్తాను అని మాత నది లోపలికి వెళ్ళి బంగారం గొడ్డలి తీసుకొచ్చి ఇలా అడిగింది, రామయ్య ఈ బంగారం గొడ్డలి నీదేనా అని. అప్పుడు రామయ్య చెప్పాడు, కాదు మాత, ఈ బంగారం గొడ్డలి నాది కాదు అని. అప్పుడు మళ్ళీ మాత నది లోపలికి వెళ్ళి వెండి గొడ్డలి తీసుకొచ్చి ఇలా అడిగింది, రామయ్య ఈ వెండి గొడ్డలి నీదా అని. మళ్ళీ రామయ్య చెప్పాడు, కాదు మాత, ఈ వెండి గొడ్డలి కూడా నాది కాదు అని. అప్పుడు మళ్ళీ మాత నది లోపలికి వెళ్ళి ఇనుప గొడ్డలి తీసుకొచ్చి ఇలా అడిగింది, రామయ్య ఈ ఇనుప గొడ్డలి నీదా అని. అప్పుడు రామయ్య నిజాయితీగా చెప్పాడు, అవును మాత, ఇనుప గొడ్డలి నాదే అని. మాత రామయ్య నిజాయితీకి ప్రసన్నురాలు అయ్యి రామయ్యకి 3 గొడ్డళ్లను ఇచ్చేసింది. దీని నీతేంటంటే, మనము నిజాయితీగా ఉంటే మనకి అందరికీ మంచిది. ధన్యవాదాలు.
2: మిత్రులారా, చూశారుగా, నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. హాస్యోక్తులు మన మనసుకు హాయిని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, నవ్వుల జల్లులు కురిపించే చిన్నారుల యొక్క హాస్యోక్తులు విందామా? మరి వాటిని వినిపించుటకు వస్తున్నవారు కృతజ్ఞారెడ్డి, శ్రీహరిణి. డాక్టర్ పేషెంట్ మధ్యలో జరిగినటువంటి సంభాషణ.
4: డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా కడుపు నొప్పేస్తుందండి.
5: అవునా? అయితే ఒకసారి సిటీ స్కాన్ చేయించుకునిరా అమ్మా.
4: అయ్యో, నాకు కడుపు నొప్పేస్తుందంటే సిటీ అందరికి స్కాన్ ఎందుకండి? మీరేం డాక్టర్ గారు ఏమోరా బాబు.
5: అయ్యో తల్లి, నేనన్నది సిటీ మొత్తానికి స్కాన్ కాదమ్మా.
2: పోలీసు నేరస్తుడి మధ్య జరిగినటువంటి సంభాషణ.
5: నువ్వెవరితో ఉంటావు?
4: మా అమ్మ నాన్నలతో ఉంటా.
5: మీ అమ్మ నాన్నలు ఎక్కడుంటారు?
4: నాతో ఉంటారు.
5: మీ ఇల్లు ఎక్కడా?
4: సూరి వాళ్ళ ఇంటి పక్కన.
5: సూరి వాళ్ళ ఇల్లు ఎక్కడా?
4: మా ఇంటి పక్కన.
5: అయ్యో, మీ ఇల్లు కనుక్కోవడం నాకు ఒక పెద్ద తలనొప్పి అయ్యింది.
2: రింగ్ గురించి సంభాషణ.
5: రాము రాము, రేపు నా పుట్టినరోజు కదా, నాకు ఒక రింగ్ ఇస్తావా?
4: రింగా? దేనికి? ల్యాండ్ ఫోన్ కా, టెలిఫోన్ కా?
5: అయ్యో, నేనన్నది టెలిఫోన్ కి కాదు, ల్యాండ్ ఫోన్ కి కాదు, వేలు వేలు కేసుకునే రింగ్.
2: గురువు విద్యార్థి మధ్య

0: హోంవర్క్ అయినా తెచ్చావా?
1: అయ్యో, నా పెన్నుకు జ్వరం వచ్చిందండి.
0: మరి పుస్తకం?
1: మా కుక్కకి ఆకలేసి పుస్తకాన్ని కూడా తినేసింది.
2: వర్షం గురించి సంభాషణ.
0: అవును, ఇంతకీ వర్షం ఎందుకు పడుతుందంటావు?
1: అదా, మేఘాలు ఏడుస్తాయి కాబట్టి.
0: మరి నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి?
1: అదా, మనము హాయ్ చెప్పి వెళ్ళడానికి.
2: పెంపుడు జంతువుల గురించి సంభాషణ.
0: ఓ చింటూ, 10 పెంపుడు జంతువులు పేర్లు చెప్తావా?
1: అదా, అంత సులభమైనది ఎందుకు అడిగావు? అది 5 కుక్కలు, 5 పిల్లులు. అవి పెంపుడు జంతువులే కదా.
0: అవునవును.
2: చూసారా, మనలో ఉండే ఆ చిన్న అమాయకత్వమే కదా నవ్విస్తుంది. పిల్లల అలవాట్ల గురించి తెలుగు కవిత చెప్పడానికి దీక్షిత్ వస్తున్నాడు.
3: అందరికీ నమస్కారం.

0: ఇష్టం. ధన్యవాదాలు.
1: అద్భుతమైన ఈ అలవాట్ల గేయాన్ని వినిపించిన దీక్షిత్కు ధన్యవాదాలు. ముగింపు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. సుప్రభాత్ మోడల్ ఉన్నత పాఠశాల ఉద్దేశం ఏమిటంటే బ్యాగ్ ఫ్రీ లెర్నింగ్ మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించడం. బ్యాగ్ ఫ్రీ లెర్నింగ్ అనేది విద్యార్థులు రోజు బరువైన పుస్తకాల బ్యాగులు మోసుకురావాల్సిన అవసరం లేకుండా అనుభవధారితంగా సృజనాత్మకంగా నేర్చుకునే విధానం. ఇది విద్యను ఆనందంగా ఉపయోగకరంగా మార్చే ఒక ఆధునిక పద్ధతి. ఆనందంగా నేర్చుకునే వాతావరణం ఉంటుంది. ఒత్తిడి లేకుండా ఆటలు చర్చల ద్వారా సంతోషంగా నేర్చుకుంటారు. సృజనాత్మకత పెరుగుతుంది. చిత్రలేఖనం, కథలు, రచన, నాటకాలు, ఆలోచన శక్తి పెరుగుతుంది. సమగ్ర వ్యక్తిత్వ వికాసం. విద్యార్థుల్లో ఆలోచన శక్తి, భావోద్వేగాలు, నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సుప్రభాత్ విద్యార్థులమైన మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది. భాషా సామర్థ్యాలు పెంపొందుతాయి. ధారణ శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
2: సుప్రభాత్ మోడల్ ఉన్నత పాఠశాల సిబిఎస్ఈ నాచారం విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇక వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళానికి అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల ఆదివాసీలు, దళితులు, మైనార్టీల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టి ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.

లోనే క్యూఆర్ పరిధిలో తొలి విడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లను ఏడాదిలోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మరువబోమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్టంలో వచ్చే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తర్వాతి 4 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని అంచనా వేసింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులను రాష్ట ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన సిద్ధరామయ్య స్థానంలో కొత్త నాయకుణ్ణి ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈరోజు సాయంత్రం సమావేశం కానుంది. 3 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య ఈరోజు రాత్రి బ్రిస్టల్లో 2వ మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 26 అయింది. ఇంతటితో ఈ పూట కార్యక్రమాలు సమాప్తం. తిరిగి ఈ సాయంకాలం 5 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 460.5 మీటర్లు 738 కిలోహెర్ట్జ్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్ పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం.

0: ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ మక్కపల్లి రాజమల్లు బృందవారిచే ఎర్రగొల్ల శ్రీదేవి కథ చివరి భాగం ఉగ్గు కథ వింటారు.
1: శ్రీదేవి ఒగ్గు కథ మూడవ భాగం ప్రారంభం కావుతున్నది. కథ నాయకులు మక్కపల్లి రాజమల్లు యాదవ్, శారదా.

పోయిన బిడ్డ నిజమైన గంగ, చచ్చిపోయిన బిడ్డ జలధీరమాత, కాటమయ్య ముద్దుల భార్య కన్య కంత గంగమ్మ, పెద్దరాజు కోడలమ్మ పేరైన శక్తివమ్మ, గంగాదేవి ప్రార్థన అట్లే ఉండగా తల్లిదులు సూరు తాగనేశుడు ముంగి జుత్త గణపతి ముంగా రూపంలో వెనుక జుత్త గణపతి ఏనుగా అవతారం ఉన్నాడు. పార్వతమ్మ వరకుమారా నీకు 10,000 శరణ. చుట్టుమెట్టు ప్రాతాల గంగ నటుడు శ్రీశైలకొండ, శ్రీశైలకొండ మీద కేతమ్మ ఒడి లోపల దాగున్న మల్లికార్జున నీకు పాదాన 10,000. శ్రీదేవి కల కల కల కల కల కల కల కల కన్నీరు తీస్తున్నది. ఎక్కడ ఓదివిరా సంగవాడని పాపి కండ్లు మన్నువయ్య, నాకు పాలు సేపు రావట్టే భగవంత నా కొడుకో నా కొడుకమ్మా. కొడుకు మీద తల్లి కళ్ళు పడ్డాయి, తల్లి మీద కొడుకు కళ్ళు పడ్డాయమ్మా. భగవంత మాకు పాలధార పడ్డట్టు ఆ శ్రీదేవికి మా పాలధార పడుతున్నది, ఆ కొడుకు పాలించకుండా ఆదుకుంటున్నది. ఆ విడుగుజపాడు మీద విట్టల బొల్లారం మీద నక్కల నాగారం మీద ఆడివీళ్ళ శ్రీదేవి బాల ఉండని కాని కొడుకును పెంచుకుంటా అగుతుంతు మదన కొండంగా.

0: బోయిల మీద ఉన్నాడే ఆ రామసింగం పట్టోడు.
1: రే బట్టుకెత్మ రాజా,
0: మతిరా బట్టుకెత్మ రాజా, నా తుంతు మధురగొండలో పరంగా ఎంతమంది పిల్లలు జన్మించిరి, ఎంతమంది మరణించిరి, మరి జనాభా లెక్కరు ఆ రాజుకు అని రారం రామసింగం పట్టాడు. గొల్లా పెద్దరాజు గారికి నేను చెప్పిన మాటలు విన్నాడు. గొల్లా పెద్దన్న పెద్దన్న మరి ఎట్లా ఉన్నది, నడవదు జంజరం.

దగ్గర ఏమి కాదు కాబట్టి మాస భద్రల్లో ఉట్టిండు. నువ్వు ఎరగొల్లయ్యా, అందువల్ల ఎవరు అప్పగురా అన్నయ్యం. నా భర్త పెట్టుకునేటి సొమ్ములు ఇస్తా అన్నా, సోమందాలు ఇస్తా, నాకు కొడుకు పుట్టిండు అని లోకం మీద చెప్పినట్టుంటే నా గొల్ల పెద్ద రాదు తెలిస్తే నా పాను తీస్తాడు, నా కొడుకు జీవనం తీస్తాడు. అన్ననాడు కనుక నేను ఎప్పుడైతే ఆ యొక్క బట్టకేత్మ రాజు ఆశ్రయపడ్డాడమ్మా, ఆ శ్రీదేవి కనుక ముత్యాల వరాలు పోసింది, శ్రీ గోపమ్మ దగ్గర ఎరవచ్చిండు, నేను ఎక్కడే

ఒకవేళ గొల్ల పెద్ద అన్నవి తెలిసింది అనుకో, సూదిని ముళ్ళ కడితే ఆగబోదు, నీళ్ళల్లో దప్పు పెట్టి కొడితే ఎగబోదు, ఆడతల్లి కరికరి లంగతనం చేస్తే నింది.

పెద్దన్న, నీ బంగారు తినటం వజ్రాల వాయుదం కింద పెట్టి నీవు, మీ లంక రాజ్యం ఉంది, దొంగ గొల్లలు ఉన్నారు కనుక రేవి.

బాలని కూడిందో, పక్కల కొంగేసిందో, శేనుని కూడిందో, చేతులు అందించిందో. ఒకవేళ సక్కని కొడుకును కన్నదీరో, ఎవరికి పుట్టనో తండ్రి కూడా తెలియదా, తల్లి మాత్రం శ్రీదేవి బాల ఉన్నది. ఏడెళ్ల పిల్ల శ్రీదేవికి సంతానం అయిందంటే చూసినరా సల్ల చేసేటోళ్ళు మరి గొల్లవాళ్ళు ఉన్నారు. మీరు కనుక అంటే తప్పరు పలికిపోకరు మీకు.

అల్లవల వారింటి వరుసతో కోడలు మనకు అల్లవలకు మాట వచ్చనే నర్రెవులకు కూడా మాట వచ్చింది అని చెప్పి గడగడ గాథ పెట్టి బొబ్బలు లేపిండు, గిద గిద గిద గిదేసిండు, కుంతుమ్మ దొరకొండ వీధికి వెళ్ళి అల్లరి గాయన పాడు విరుగు చెప్పాడు ఇది ఒక అడుగు పెడుతున్న వరకల్లా. ఆనాడు కనుకనే మీ 12 ఏళ్ళ పద్మనాయుడు, పద్మనాయుడు కన్ను చూసి ఆ ఏమిరా గొల్లో మా గొల్ల పెద్ద రాజం, కుంతుమ్మ దొరకొండ పల్లెరు గాయల పాడు విరుగుచ్చ పాడు మీదికి నక్కల నాగారం మీదికి నీ తమ్ముడు నీ తమ్ముడు బోను రాజు అయ్యే పొద్దున వచ్చను అయ్యే మాపున వచ్చను అయ్యేడెల్ల వారం శ్రీదేవి వారకు కొడుకు పుట్టిండాలను ఊరుకుతున్నాను.

12 ఏళ్ల పద్మనాయుడు చెప్పిన ముచ్చట నిజమనుకున్నాడు. ఈ ఎట్టగారం కాడున్నాడు నా తమ్ముడు పోలురాదు. ఏమిరా తమ్ముడా, శ్రీరథు శుభమస్తు, శ్రీ అంగీకరణామ సంవత్సరం లోపల జన్మించిన నీ కొడుకైన గాని. ఒరే తమ్ముడా పోలు రాజా, ఏ పొద్దున వచ్చినవో, ఏ మాపున వచ్చినవో, నీ తమ్ముని గనుక నేమి ఒకవేళ పేరు పెట్టుకోవాలి రారా,

రకం కనుకనేమి ఆవులు చల్లకుండా ఎటు పల్లె నావడబోతున్నాయి. దేవి నామందా బుద్ధి కలిగి ఉండాలి, ఆ దేవి నామందా అరుపడి ఉండాలి, సూర్యుడా నామందా చూసినట్టు ఉండాలి, దేవి నామందా బుద్ధి కలిగి ఉండాలి. ఈ అల్లవుల మాతారు నాకు ఆస్తి కలిగి ఉండాలి ఆ గొల్లో. రొక్కం కొలుసుకుంటా భగవంత ఉన్నాడు, కొమ్ము అంటే మీరడాయుడు వెళ్ళిపోయిండు. మరి పోలు రాజు కోపం అంటే ముక్కు విన్న కోపం ఆయ గండ్ర గొడ్డలు తీసి గొల్ల నా తల మీద పెడితే నా తల వలిగిపోతుంది అనుకోని కనుక పరమాను గొల్ల ఎప్పుడైతే పోలు రాజుకి ఇవ్వబోతే ఈడు చేసిన అంగి చేపలు పెట్టుపోరా అని చెప్పిండు గొల్ల పోలు రాజు. మరి రొక్కం లెక్క పెట్టినాక నేను పరమాను చూస్తానల్లడమ్మా పరగొట్ట ఎల్లైంది లెక్క రక్కము లొక్కమైంది రక్కము లెక్క పెట్టడం అయింది ఆ గొల్ల గొల్ల రాజు గనక పరమాను.

కానీ నేను ఓకపోతి, నా కొడుకు ఎట్లా ఉంటే మా అన్న పెద్ద రాజు గారికి మరదల్లా చేపట్టి మరిపారి పిల్లలు గాని మానుకోర తమ్ముడాలు నాకు పరమాను పంపిండ. ఎవరి గడ్డం అన్నాడు, ఎవరి పిండం అన్నాడు, గొల్ల గొల్ల పాలు రాదు మా.

ఎవరు రాదు ఉరికి వచ్చ వారకల్ల చాలుకుండా చల్లు అన్నది గుండెలకు బిల్లు అన్న ఈ కార్యాలు బోర్ల పడ్డ అల్లో కోల్లూరం అనిపించింది. ఎంటనే అన్ను జనమెక్కింది ఆడివిల్ల శ్రీదేవి బాలకుర అయ్యా అయ్యో భర్త ముఖం చూసుకుంటా నాదా నేను పాలోని కూడా పక్కల గొంగయ్యలే సేను అని కూడా చేతులు అందియలే.

పెడుతుండు శ్రీదేవి, ఇప్పటికప్పటికంటుండ్రు సీతమ్మ బాధలు శ్రీదేవి కట్టమంటుండ్రు, శ్రీదేవి కట్టం వచ్చిందిరా అయ్యా అయ్యా. ఏమిరా బోయిలారు ఈ పాపకారి శ్రీదేవిని నేను ఉంచుకోనంటాడు.

గొడ్డల వాటి గరికరేమి కాళ్ళు నరుకుతుంటే శ్రీదేవి బాలకు కాళ్ళ కడియాలు అయిపోతున్నాయి. దండిపోరు రాజు నరుకుతా ఉంటే చేతులు నరుకుతుంటే చేతుల శేళ్ళ కడియాలు అయిపోతున్నాయి. అగో మెడ నరుకుతుంటే మెడ గరికరేమి కంటలు అయిపోతున్నాయి. మరి దేవ సంగమ దేవుడు గనకరేమి ఎప్పుడైతే వస్త్రం పడుతున్నాడమ్మా జగం మాత్రం నేర్చిందిరా చక్కని పోలు రాదు కనుక గండ్రగొడ్డలి చేత వాటి ఆ గొల్ల పోలు రాదు కనుక గడగడ గాత పెడుతుంటే ఆ శ్రీదేవి బాల కన్న చూసింది తప్పండ వరణం గొల్లొల్ల వచ్చిండ్రు గొల్ల వాళ్ళు వచ్చి ఆ ఏమిరా ఆ పోలు రాజన్ననాడు నా భార్య చచ్చిపోయింది కాస్తం లోపల నా భార్య చచ్చిపోయింది భగవంత నేను 5 ఆవుల దానం ఇస్తానన్నాడు బ్రాహ్మణ్ణ విలిచిండు శ్రీదేవి భార్య చనిపోయిందంటే మన గొల్ల గురవు లోపల ఏరు లేరు దొనకొండ ఏరు పాలైతుంది మరి యుద్ధం లేని దొనకొండ యుద్ధం పారాయనా అని చెప్పి కనుక బ్రాహ్మణ్లకు ఒక ఆవుల దానం ఇవ్వకుండా చేసిండు జంగమ దేవరా.

కృపకాయాండెవల పెట్టినాడు ఆ కన్న తల్లి. ఏమిరా బో ఇలారా, శ్రీదేవి మరణించాలి, కొడుకు చనిపోవాలి, మనం గంగకు పోయి స్నానం చెయ్యాలి, అల్లం ఉన్న వారింటికి ముట్టుడు ఉండద్దు అని చెప్పినాడు కన్న తల్లి శ్రీదేవి బాల. మరి దగ్గ దగ్గ దగ్గ దగ్గ మంటలు మండంగా ఆ కొడుకుని ఎత్తుకొని లాలిపాట.

నేను ఇట్లా అయితే అమ్మా నా కొడుకు పుట్టినట్టయితే నా కొడుకు గరకరేమి. మరి చూస్తున్నావా సల్ల గురి లోపల పాయసం వండాలి సమకోటి లింగాలకు పెట్టాలి. ఆ శ్రీదేవి గనకనేవి సత్యానికి కొడుకును అన్నా. మరి ఆవుల్లో గనకనేవి నాకొక్క ఆవున్నది అగో ఈనని పూనని ఇర్రప్ప ఉన్నది. దాని పేరే ఈనని పూనని ఇర్ర అన్నప్పావు. ఆవు పేరు గట్ల పెట్టుకున్నాడు. మా కోడ ముఖం చూడద్దు అగో గట్లయితే గనకనేవి కోడ ముఖం చూడకుండా లేకని పెడితే ఈ శ్రీదేవి గనక సత్యానికి మోనం వండితే సమకోటి లింగాలకు పెడితే అందులోపల గట్ల గట్లయితే గనకనేవి నేను చూస్తానంటాడు అగో అడవిల్ల శ్రీదేవి.

గొల్లలు సామాన్య దీనులు కనుక మీ పాలోని కూడలేదు, శ్రీదేవి పక్కన కొంగేలేదు, సేనోని కూడలేదు, చేతులు అందియలేదు. సత్యానికి కొడుకును కన్నది, కాసికి బాయొక్క కావడు మోసే.

వచ్చిండు, ఆ పోలు రాజు దగ్గర వేసిండు, చేసి కనుక కొల్లాం. మరి చూసినవా, ఈ యొక్క శ్రీదేవి యొక్క సంతానము మరి ఈ యొక్క మూడో భాగము ఈడితో సంపర్దం అవుతున్నది. మరి చూసినవా, ఈడికెళ్ళి గనక మళ్ళా కాశీ కావడి మోసే బత్తినన్న, ఈ బత్తినన్న శ్రీదేవి గర్భం లోపల జన్మించి మరి తండ్రులకు తాతలకు అల్లవుల వారింటి వరుసతో బిడ్డలకు అందరి గనక తాతలకు ముని తాతలకు పిండాలు పెట్టి ఈడికెళ్ళి కథ గనక వెళ్ళిపోతుంటది. ఈ కథ ఇంతటితో ముగుస్తున్నది.

మేరెంతవరకు శ్రీ మక్కపల్లి రాజమల్లు బృందం వారిచే ఎర్రగొల్ల శ్రీదేవి కథ చివరి భాగం ఒక కథ విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
4: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
3: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
5: మరి ప్యారే దేశవాసులం,
4: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
3: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
6: శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరంలో పోస్టు చేయండి. లేదంటే 1800-117-0180-11-07-1 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
7: ఆకాశవాణి చిత్రసీమ సినీగీతాలు వింటారు. ముందుగా వినండి క్షత్రియ పుత్రుడు సినిమా నుండి ఎస్ జానకి, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన వెన్నెలకంటి గీతం. సంగీతం ఇళయరాజా,

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరంలో పోస్టు చేయండి. లేదంటే 1800

1800 1700 1800 007 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.

ఆకాశవాణి ప్రసార విశేషాలు ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు వివరాలు, తర్వాత డ్రోన్ల కొనుగోలులో జాగ్రత్తలోని అంశాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు, అనంతరం ఎండాకాలంలో పశువుల సమగ్ర సంరక్షణ గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి సుధీర్ బాబు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామ్ గోపాల్. ఏడు గంటల 45 నిమిషాలకు చిత్తసీమ. 8:03 ఈరోజు రాత్రి ఇంగ్లీష్ టాక్స్ ప్రసారమవుతాయి. 9:16 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు సిస్టర్ జిఆర్ బ్యూలా. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ స్తుతి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 పొలం పనులు. 7:00 నిర్మల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి సాయన్న. 7:15 ఈ మాసపు పాట రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబలా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 7:30 స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమం. 8:35 శాస్త్రీయ సంగీత సహకార కార్యక్రమం ప్రసారమవుతుంది. సమన్వయ కార్యక్రమం నేమని సోమయాజులు గారి జలతరంగం ప్రసారమవుతుంది. వయలిన్ సహకారం శ్రీ కె సాయి కుమార్, మృదంగ సహకారం పి శ్రీనివాస గోపాలన్. 10:03 రేపు ఉదయం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇత్తడిలో మైనపు నేరువు. ఆదిలాబాద్ జిల్లా గోండ్ ఓజా కళాకారులు ఇత్తడి బొమ్మల కళపై రేడియో రూపకం ప్రసారమవుతుంది. రూపకల్పన సుమనస్పతి రెడ్డి, సహకారం ధ్రువభూమన్న, కట్టాలెనిన్ వ్యాఖ్యానం కట్టాలెనిన్ శ్రీ పి కమలాకర్ రెడ్డి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈసారి రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ప్రపంచాన్ని జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువేనని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనశ్రీ అనసూయ సీతక్క అన్నారు. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈసారి రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 2న పెరడ్ గ్రౌండ్స్ లో జరిగే ఈ వేడుకలను ఉదయం 8:30 ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు అవతరణ ఉత్సవ కార్యక్రమాలను గంటన్నర వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వేడుకలకు హాజరయ్యే అతిథులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలంటూ సూచించారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. క్యూర్ పరిధిలో తొలివిడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఏడాది తిరిగేలోగా వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల సముదాయానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. విద్యార్థినుల్లో ప్రజాస్వామ్య స్పూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా పలు జిల్లాల్లో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని స్నేహ సంఘాల ఆధ్వర్యంలో ఈ మాక్ పార్లమెంట్ను ఏర్పాటు చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జనగామ, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల్లో

మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో సమావేశమైంది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం ఈ నెల 15న జీవో నెంబర్ 679 జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ కమిటీ మొదటిసారి సమావేశమైంది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. జూన్ 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికల విద్య, వివాహానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా 0 నుంచి 10 ఏళ్లలోపు బాలికలకు పోస్టాఫీస్ లేదా బ్యాంకులో సుకన్య సమృద్ది ఖాతాను తెరవచ్చు. సుకన్య సమృద్ది యోజన పథకం గురించి ఏటూరు నగరం తపాలా కార్యాలయం పోస్టు మాస్టర్ గోపికృష్ణ ఆకాశవాణి

0: యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా 0 నుంచి 10 ఏళ్లలోపు బాలికలకు పోస్టాఫీస్ లేదా బ్యాంకులో సుకన్యా సమృద్ధి ఖాతాను తెరవచ్చు. సుకన్యా సమృద్ధి యోజన పథకం గురించి ఏటూరు నాగరం తపాలా కార్యాలయం పోస్ట్ మాస్టర్ గోపికృష్ణ ఆకాశవాణికి వివరించారు.
1: ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ అనేది చిన్నపిల్లలు, ఆడపిల్లలు అయిన వాళ్ళు 0 నుంచి 10 ఇయర్స్ లో పిల్లలకి ఎలిజిబిలిటీ ఉంటుంది. స్కీమ్ రేపటి తరం కోసం ఆడపిల్లలకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి స్కీమ్. ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి ఒక మంచి అవకాశంగా ఈ స్కీమ్ ని ఉపయోగించుకోవాలని
0: కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో 30 DEO పోస్టులను ఖాళీగా ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, పెండింగ్ బిల్లులు, డీఏలు, పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించకుండా ఉపాధ్యాయులను ప్రభుత్వం తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. రాష్టంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాళ్లుగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారం అందించడం అత్యంత అవసరమన్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా, ఎవిడెన్స్ యాక్షన్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచాన్ని, జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువేనని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. కొంగర కలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్నేహ సంఘాల మాక్ పార్లమెంట్, అమ్మకు అక్షరమాల కార్యక్రమం, అంగన్వాడీ యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాలికలు కార్పొరేటర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గర్భధారణ దశ నుంచి 3 ఏళ్ల వయసు వరకు పిల్లల పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని సీతక్క తెలిపారు. వచ్చే 5 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మొదటి రోజు గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి భారీ మార్పు ఉండదు. ఆ తర్వాత 4 రోజుల్లో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. రేపు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ చేపట్టిన మహాధర్నాకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు మద్దతు తెలిపారు. ఎన్నికల ముందు చేవెళ్ల కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, వరి ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మంచిర్యాల జిల్లా సీసీసీ సింగరేణి గెస్ట్ హౌస్లో దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ,
2: రైతులు చాలా ఇబ్బంది పడుతున్నా. నెల రోజుల నుంచి కళ్యాణ్లో ధాన్యం ఉన్నా ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనకుండా చిన్న చిన్న కారణాలతోటి రైస్ మిల్లర్లు గాని, కమిషన్ ఏజెంట్లు గాని, ప్రభుత్వం సమాధానం లేవని, పెన్షన్ లేవని, ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు ఏ ప్రభుత్వానికైనా ప్రతి సంవత్సరం ప్రొక్యూర్మెంట్ చేయాల్సిందే. అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు వ్యవస్థ చేయలేదు? కేంద్ర ప్రభుత్వం చాలా ప్రజలతో నిధులిచ్చింది. మండలానికి గిడ్డంగి కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఆ గిడ్డంగులు కూడా నిర్మాణం కాలేకపోయినాయి. ఆ గిడ్డంగి కూడా నిర్మాణం చేసుకుంటే
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత, సీఎస్ఆర్ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా

0: పారదర్శకంగా వినియోగించి సామాజిక అభివృద్దికి దోహదపడే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. కర్ణాటకే కాంగ్రెస్ దళస్య నేతృత్వే విధాయకదళస్య నేతుః చయనాయ ఉపవేశనం ప్రవర్తతే. మ్యామారస్య రాష్ట్రపతిః మిన్ ఆంగ్ లైంగ్ ఇత్యసౌ అద్య పంచదివసీయ భారతయాత్రాయై బిహారస్య గయాం సంప్రాప్తః. తేన మహాబోధిమందిరస్య దర్శనం కృతం. ఋతువిజ్ఞానవిభాగేన ఉక్తం యత్ వాయుమండలీయ పరిస్థితిభిః అనుమీయతే యత్ దక్షిణపశ్చిమ ప్రావిట్ ఆగామిషు చతుర్పంచ దినేషు కేరళస్య తమిళనాడోః చ కతిపయ భాగేషు ఆగమిష్యతి. అమెరికాయాః రక్షామంత్రీ పీట్ హెగ్సేత్ ఇత్యసౌ అవోచత్ యత్ యది సందేహ ప్రయాసాః విఫలాః భవిష్యంతి చేత్ అమెరికాయాః సేనా ఇరానం విరుద్ధ్య సైన్య కార్యాచరణం విధాతుం పూర్ణరూపేణ సన్నద్ధా వర్తతే. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం సింగపూర్ ఓపెన్ టూర్నమెంట్ ఇతి స్పర్ధాయాం భారతస్య సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఇత్యనయోః యుగలం నిర్ణాయకచక్రే ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. కర్ణాటకే కాంగ్రెస్ దళస్య నేతృత్వే విధాయకదళస్య నేతుః చయనాయ ఉపవేశనం ప్రవర్తతే. నివర్తమాన ముఖ్యమంత్రిణః సిద్ధరామయ్యవర్యస్య త్యాగపత్రం రాజ్యపాలేన థావర్చంద్ గెహ్లోతేన పూర్వమేవ స్వీకృతం. ఉపవేశనస్య అనంతరం అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ ఇత్యస్య సచివః రణదీప్ సింగ్ సుర్జేవాలా వార్తాహరాన్ సంబోధయిష్యతి. అస్మాకం వార్తాహరేణ సూచితం యత్ అస్మిన్ ఉపవేశనే డీకే శివకుమారః ఔపచారికరూపేణ విధాయకదళస్య నేతా చయనీతో భవిష్యతి. ఇతః పూర్వం అపి డీకే శివకుమారః రాజ్యపాలం అమిలత్. ఉపవేశనస్య అనంతరం ప్రశాసనస్య రచనాయై అపి సః రాజ్యపాలాయ ప్రతివేదనం దాస్యతి. ఇలెక్ట్రానిక్ సూచనా ప్రౌద్యోగికీ మంత్రీ అశ్విని వైష్ణవః అద్య నోయిడాయాః సూరజ్పురస్థితస్య లోహుం ఇతి సమవాయస్య భ్రమణం అకరోత్. అయం సమవాయః మహత్వపూర్ణఖనినాం ఉన్నతసామగ్రీణాం చ ఉత్పాదనం విదధాతి. అత్రావసరే శ్రీవైష్ణవః అవోచత్ యత్ లిథియం బ్యాటరీ స్థాయి చుంబక్ ఇత్యేతౌ ఆధునిక ప్రౌద్యోగిక్యాం మహత్వపూర్ణాం భూమికాం నిభాలయతః. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః పరికల్పనా వర్తతే యత్ ఏతేషాం నిర్మాణం భారతే స్యాత్. ఏతేషాం ప్రౌద్యోగిక్యః వికాసః స్వదేశస్తరే భవేత్. శ్రీవైష్ణవేన ఉక్తం యత్ అస్యాః పరికల్పనాయాః అనురూపం లోహం నామకేన సమవాయేన సఫలతాపూర్వకం జటిల ప్రౌద్యోగికీ వికసితా.
2: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
1: మ్యామారస్య రాష్ట్రపతిః మిన్ ఆంగ్ లైంగ్ ఇత్యసౌ అద్య పంచదివసీయ భారతయాత్రాయై బిహారస్య గయాం సంప్రాప్తః. తేన బోధగయాస్థితస్య విశ్వప్రసిద్ధస్య మహాబోధిమందిరస్య దర్శనం విహితం. రాష్ట్రపతినా తత్ర బోధివృక్షస్య అధః ప్రార్థనా అపి కృతా. అత్రావసరె మ్యామారస్య రాష్ట్రపతినా బకరావుర్ స్థితి ఐతిహాసికే సుజాతా మందిరే శిరం నత్వా బోధగయాస్థితస్య బర్మీమఠస్య యాత్రా కృతా. రాష్ట్రపతినా సహ వరిష్ఠాధికారిణః బౌద్ధ ప్రతినిధయః ఉచ్చస్తరీయ ప్రతినిధిమండలం అపి అవర్తత. సంస్కృతవార్తాయాః సంస్కరణం ఇదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ఋతువిజ్ఞాన విభాగేన ఉక్తం యత్ వాయుమండలీయ పరిస్థితిభిః అనుమీయతే యత్ దక్షిణ పశ్చిమ ప్రావిట్ ఆగామిషు చతుష్పంచ దినేషు కేరళస్య తమిళనాడోః చ కతిపయ భాగేషు ఆగమిష్యతి. అరబసాగరే బంగాళఖాతే

0: ఉత్పత్త్యాం లక్షద్వీపే కన్యాకుమార్యాం చ ప్రావిడ్ అగ్రే సమేధతే. ఋతువిజ్ఞాన విభాగేన కేరళస్య అష్టజనపదేషు అద్య ప్రచండ వృష్టేః పూర్వానుమానం విధాయ పీతవర్ణ సంచేతనా ప్రసారితా. ఋతోః ప్రతికూలతా కారణేన జూనమాసస్య తృతీయదినం యావత్ మత్స్యజీవినః కేరళ లక్షద్వీపతటయోః సముద్రే ఉద్యమం న కుర్వంతు ఇతి పరామర్శః అపి ప్రదత్తః. సేనాప్రముఖ జనరల్ ఉపన్ ద్వివేదీ అవోచత్ యత్ భారతీయ సశస్త్రబలాన్ని ఉచ్చస్తరీయ సతర్కతాయాం విద్యంతే. ఆవశ్యకతా విద్యతే సతి ఆపరేషన్ సింధూర్ 2.0 ఇతి సింధూరాభియానస్య ద్వితీయ చరణాయ సన్నద్ధాని సైన్యబలాన్ని వర్తంతే. పుణేనగరస్య ఖడకవాసలా స్థితాయాం రాష్ట్రీయ రక్షాకాదమ్యాం స్నాతకాన్ సార్ధైకశతమస్య దళస్య పాసింగ్ ఔట్ పరేడ్ ఇతి ప్రయాణం సంబోధయత జనరల్ ద్విపేదినా ఉక్తం యత్ సింధూరాభియానే దృఢసంకల్పేన ప్రత్యుత్తర ప్రదానస్య క్షమతా ప్రదర్శితా. తేనోక్తం యత్ ఏతత్ అభియానం ఇదానీం అపి సంతతం ప్రవర్తతే. జనరల్ ఉపేది అవోచత్ యత్ సింధూరాభియానే భారతీయ సైన్యబలానాం మధ్యే తారతమ్యం అవలోకితం. సమమేవ వయం భవిష్యకాలాయ ఆత్మానం సన్నద్ధం కుర్మహే. సేనాప్రముఖేణ స్నాతకాః వ్యావసాయిక నేతృత్వస్య రాష్ట్రసేవాయాః చ సర్వోచ్చ మానకాన్ యథావత్ ప్రవర్తితుం ఆకారితాః.
1: As far as Operation Sindoor is concerned,
2: जहाँ तक ऑपरेशन सिंदूर की बात है, ये अभियान अभी जारी है. इसमें फिलहाल केवल अस्थायी रूप से संघर्ष विराम है. इसलिए भारतीय सशस्त्र बल ऑपरेशन सिंदूर 2.2 की संभावना को ध्यान में रखते हुए पूरी तैयारी कर रहे हैं. इस समय हमारा ध्यान तीनों सेनाओं के बीच बेहतर तालमेल बढ़ाने पर है. साथ ही हम भविष्य के युद्धों के लिए खुद को और अधिक सक्षम बना रहे हैं. जैसा कि मैंने पहले कहा था, आने वाले समय के युद्ध केवल जमीन, समुद्र और हवा तक सीमित नहीं रहेंगे.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః ప్రాతః 11:00 ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే జనైః సాకం స్వవిచారాన్ ప్రకటయిష్యతి. కార్యక్రమోయం మాసిక రేడియో కార్యక్రమస్య 34th ప్రభాగః వర్తతే. అయం కార్యక్రమః ఆకాశవాణీ దూరదర్శనయోః అంతర్జాలీయపటలే ప్రసారయిష్యతి. ఏతదతిరిచ్య కార్యక్రమోయం ఆకాశవాణ్యాః అంతర్జాలీయ వెబ్ ఫలకం సమేత్య న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ ఇతి తంత్రాంశే అపి ఉపలబ్ధః భవిష్యతి. ప్రముఖః రక్షాధ్యక్షః జనరల్ అనిల్ చౌహానః అద్య నవదిల్లీస్థే రాష్ట్రీయ సమర స్మారకే సైన్యత్రయేణ ప్రదత్తేన గాడ్ ఆఫ్ ఆనర్ ఇతి సమ్మానేన సహ సైన్యసేవాభ్యః నివృత్తిం స్వ్యకరోత్. అయం సమారోహః దేశస్య సర్వోచ్చ సైన్యాధికారి రూపేణ తదీయ విశిష్ట కార్యకాలస్య సమాపనస్య ప్రతీకః అవర్తత. సమర స్మారకే పుష్పాంజలిం సమర్ప్య జనరల్ చౌహానేన ఉక్తం యత్ సైన్యత్రయస్య గార్డ్ ఆఫ్ ఆనర్ ఇతి సమ్మానేన సహ సేవానివృత్తిః తస్మై అత్యంతం సమ్మానప్రదం వర్తతే. జనరల్ అనిల్ చౌహానః గతశతాబ్దస్య 81వ వర్షే భారతీయ సేనాయాం సేవాం అవాప్య 40 వర్షేషు దేశసేవాయాం మహత్వపూర్ణ పదేషు కార్యం అకరోత్. లెఫ్టినెంట్ జనరల్ NS రాజా సుబ్రహ్మణ్య జనరల్ అనిల్ చౌహానస్య స్థానం స్వీకరిష్యతి. అమెరికాయాః రక్షామంత్రి పీట్ హెగ్సెత్ ఇత్యసౌ అవోచత్ యత్ యది సందేహ ప్రయాసాః విఫలాః భవిష్యంతి చేత్ అమెరికాయాః సేనా ఇరానం విరుద్ధ్య సైన్య కార్యాచరణం విధాతుం పూర్ణరూపేణ సన్నద్ధా వర్తతే. అల్పసంఖ్యక కార్యమంత్రి కిరేన్ రిజిజు అద్య సూచితవాన్ యత్ ప్రథమవారం భారతీయ హజ్ మిషన్ సంస్థయా హజ్ సమన్వయస్య సంచారస్య చ ఉత్కృష్టతాయై సౌదీ హజ్ ఉమరాహ మంత్రాలయయోః ప్రతిష్ఠితౌ లాబాట్యుం పురస్కారౌ ప్రాప్తౌ. సామాజిక సంచార మాధ్యమేన శ్రీ రిజిజు అకథయత్ యత్ 26వ హజ యాత్రాయాః ముఖ్య చరణస్య సఫలతా అల్పసంఖ్యక కార్యమంత్రాలయస్య భారతీయ హజ్ సమిత్యాః సౌదీ అరబ్ దేశే భారతీయ రాజదూతస్య నేతృత్వే భారతీయ హజ్ మిషన్ ఇత్యస్య జిద్దాహ నగరస్య మహావ్యవస్థాపకస్య చ మధ్యె అవిచ్ఛిన్న సమన్వయం ప్రతిబింబయతి. బ్యాడ్మింటన్ క్రీడాయాం సింగపూర్ ఓపెన్ టూర్నామెంట్ ఇతి స్పర్ధాయాం భారతస్య సాత్విక్ సాయిరాజ్ రెంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఇత్యనయోః యుగలం నిర్ణాయకచక్రే ప్రవిష్టం. ఉపాంత్యచక్రే భారతీయదనేన దక్షిణ కొరియాదలం పరాజితం. మహిళానాం అంతారాష్ట్రీయ క్రికెట్ క్రీడాయాం

0: It was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రవేశ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, ఉగాది సినిమా నుండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు ఈ విధంగా. ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంతులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించే ముందు కొన్ని ప్రమాణాలున్న జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ డ్రోన్లను చక్కగా మన యొక్క వ్యవసాయంలో ఉపయోగించి చక్కటి ఫలసాయాన్ని పొందగలరని రైతులందరికీ సూచిస్తున్నారు. ఈ విధంగా రైతులు వ్యవసాయంలో డ్రోన్లను ప్రధానంగా పురుగు మందుల పిచికారికి వినియోగిస్తున్నారు. పురుగు మందులు పిచికారి చేయడానికి కూలీల కొరత ఎక్కువగా ఉండటం వలన వివిధ

పంటల్లో డ్రోన్లను వినియోగించి రైతులు పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. అలాగే అభ్యుదయ రైతులు డ్రోన్లను కొనుగోలు చేసి కొన్ని ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. రానున్న కాలంలో డ్రోన్ల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వ్యవసాయ పంటల్లో డ్రోన్లతో పురుగు మందులు పిచికారీ చేయడానికి కొనుగోలు చేసేటప్పుడు పాటించవలసిన కనీస ప్రమాణాలను ఈ విధంగా తెలియజేస్తున్నారు మన నిపుణులు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌర విమానయాన శాఖ, వ్యవసాయ శాఖ వారు డ్రోన్ల నియమాలను 2021లో రూపొందించడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ, భారత ప్రభుత్వం వారు వ్యవసాయంలో డ్రోన్లతో పురుగు మందులు పిచికారీ చేయటానికి పాటించవలసిన నిర్దిష్ట ప్రమాణాలను 2022 ఏప్రిల్ 2023 విడుదల చేయడం జరిగింది. కావున అభ్యుదయ రైతులు, డ్రోన్ల ఆపరేటర్స్ ఈ నిర్దిష్ట ప్రమాణాలపై అవగాహన ఏర్పరచుకొని పాటించాలి. వివిధ పంటల్లో డ్రోన్లతో పురుగు మందులు పిచికారీ చేయడం కొరకు నిర్దిష్ట ప్రమాణాలను పాటించడం అనేది, డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడం కొరకు కొనుగోలు చేసేటప్పుడు కనీస ప్రమాణాలను పాటించడం అనేది మరొక అంశం. ముఖ్యంగా యువ రైతులు డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో వివిధ రకాల డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఒక కంపెనీకి మరో కంపెనీకి డ్రోన్ల మధ్య వ్యత్యాసము ఉంది. గత 3 సంవత్సరాల నుండి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వారు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడానికి అనేక పరిశోధనలు చేపట్టి నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించడం జరిగింది. అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ కంపాసాగర్ వారి ఆధ్వర్యంలో వివిధ పంటల్లో నిర్దిష్ట ప్రమాణాలను పాటించి డ్రోన్లతో పురుగు మందులు పిచికారీపై క్షేత్ర ప్రదర్శన కార్యక్రమాలను రైతు పొలాల్లో నిర్వహించడం జరుగుతుంది. కావున పరిశోధన ఫలితాలు, క్షేత్ర ప్రదర్శన ద్వారా సేకరించిన సమాచారం మేరకు వ్యవసాయంలో డ్రోన్లు వినియోగించడానికి కొనుగోలు చేసేటప్పుడు పాటించవలసిన కనీస ప్రమాణాలను రైతులు సూచించడమైనది. కనీస ప్రమాణాలను రైతులకు సూచించడం జరిగింది. డ్రోన్లు కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా తయారీదారుడికి పౌర విమానయాన శాఖ ఆమోదించిన టైప్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అంటే డ్రోన్ నియమాలు 2021-23 ప్రకారం వ్యవసాయంలో చిన్న డ్రోన్ 25 కిలోల కంటే తక్కువ స్థూల బరువు ఉన్న వాటిని మాత్రమే వినియోగించాలి. రైతులు డ్రోన్లు కొనుగోలు చేసేటప్పుడు చూసుకోవలసిన మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే UIN. ప్రతి డ్రోన్కి ఒక UIN ఉంటుంది. తయారీదారుడు తప్పనిసరిగా టైప్ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఆ మోడల్ను, పత్రాలను నమోదు చేసుకుంటే పౌర విమానయాన శాఖ వారు డిజిటల్ స్కై ఫోటో కార్నర్ UIN ఇవ్వడం జరుగుతుంది. రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఉదాహరణకు ఒక మోటార్ సైకిల్కు ఏ విధంగా ఛాయిస్ నంబర్ ఉంటుందో అలాగే డ్రోన్కు UIN అనేది ఉంటుంది. డ్రోన్ నియమాలు 2021-23 ప్రకారం UIN లేకుండా డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడం చట్టరీత్యా నేరమని గమనించాలి. కావున డ్రోన్ కొనుగోలు చేసేటప్పుడు UIN వ్రాసిన డిజిటల్ స్కై ఫోటో కార్నర్లో నమోదై ఉండాలి. ఒకవేళ పాత డ్రోన్ను మరొకరి దగ్గర నుండి కొనుగోలు చేసేటప్పుడు UIN నమోదయి ఉంటే దానిని Form D-3 అనే పత్రాన్ని వినియోగించి ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వారి పేరు మీద నమోదు చేసుకోవాలి. అలాగే డ్రోన్ కొనుగోలు చేసి వ్యవసాయంలో వినియోగించడానికి పౌర విమానయాన శాఖ భారత ప్రభుత్వం చే గుర్తింపబడిన సంస్థ నుండి పైలట్ లైసెన్సు పొంది ఉండాలి. ఈ విధంగా శాస్త్రవేత్తలు, నిపుణులు మన వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లను ఏ విధంగా వినియోగించుకోవాలి, ఈ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు, ప్రమాణాలు మనం పాటించాలి, చక్కగా పాటించి చక్కగా మన వ్యవసాయ క్షేత్రంలో ఈ డ్రోన్ల ద్వారా మందులను పిచికారీ చేసి చక్కటి పంటలు పండించి లాభదాయకంగా రైతులందరూ ముందుకు సాగగలరని ఆశిస్తూ ఈ విధంగా మనకు సూచనలు తెలియజేశారు.

మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మరి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం విందాం, సీతయ్య సినిమా నుండి.

సినీగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. విధానసౌధలో ఈ సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో భారత జంట ధ్రువ్ కపిల, తనీష్ కాస్ట్రో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యయోచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలో రేపు పర్యటించనున్నారు. కొట్టాయంలో ప్రసిద్ధ మలయాళ 140 దీపిక 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాల వేడుకలను ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్నారు. అనంతరం కన్నూరులో రాజ్యసభ ఎంపీ సి సదానందన్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని కేరళ ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎన్నికలు, రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన పారదర్శక మార్గదర్శకాలకు అనుగుణంగానే ఖచ్చితంగా నిర్వహించబడుతున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్లో జరిగిన 2వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించినట్లు సిఈసి స్పష్టం చేశారు.
1: Elections in India are held strictly as per the Constitution of India, electoral rolls, electoral laws and the transparent instructions issued by Election Commission of India from time to time. No right and no left. It's only law. It's only transparency. You know how many electors are there in India? You add the continent of America, North America, South America, the entire Europe, the entire Australia, the entire Africa, and still 8 crores counting. We are roughly 95 crores plus today.
0: Hello, పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్‌ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించారని సీఈసీ ఓటర్ల జాబితా నిర్వహణ, ప్రత్యేక తీవ్ర సవరణ పోలింగ్, లెక్కింపు విధానాలపై ప్రజెంటేషన్లతో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అభియాన్ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించేలా ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా రసాయన ఎరువులను సమతుల్యంగా, విచక్షణారహితంగా ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే వాతావరణ మార్పులు, సవాళ్లను తట్టుకునేలా రైతులకు సకాలంలో అవసరమైన తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పుణే ఎన్డీఏ 150వ కోర్స్ ప్యాసింగ్ అవుట్ ప్యారేడ్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందన్నారు. మారుతున్న భద్రతా వాతావరణంలో సైనిక నైపుణ్యాలు లింగభేదం లేవని పేర్కొంటూ మహిళా క్యాడెట్లను కొనియాడారు. ఈ కోర్సులో మొత్తంగా 353 మంది క్యాడెట్లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా వారిలో 236 మందికి జేఎన్యూ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో 21 మంది విదేశీ క్యాడెట్లు కూడా ఉన్నారు.
2: As far as Operation Sindoor is concerned,

0: Concern. Firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindhu 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహుం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు.
2: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
1: म्यांमार अध्यक्ष यू मिन आंग ह्लाइंग 5 రోజుల पर्यटन निमित्तं ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు రోజు మయన్మార్ అధ్యక్షుడు బీహార్లోని గయను సందర్శించి మహాబోధి ఆలయంలో పూజలు చేశారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చారు. యుమిన్ ఆంగ్ హ్లైంగ్ భారత్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడంపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. అలాగే ఒక బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. మయన్మార్ అధ్యక్షులు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో మాట్లాడడానికి క్షేత్రస్థాయి సందర్శనల కోసం మంగళవారం ముంబైకి వెళతారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకుగాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 7 లక్షల రూపాయలు జరిమానా విధించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం అథారిటీ ఈ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈ చర్య వినియోగదారుల సమాచారాన్ని పొందే హక్కును మరింత బలపరుస్తుందని మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో భారత జంట ధ్రువ కపిల, తనీషే క్రాస్టో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈరోజు జరిగిన హోరాహోరి సెమీఫైనల్స్లో భారత జంట జపాన్కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి చెందారు. ఇదిలా ఉంటే పురుషుల డబల్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్ మ్యాచ్లో తలపడుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన బలమైన జోడీ సియో స్యుంగ్జే, కిమ్ వోన్ హోలతో భారత ఆటగాళ్లు తలపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం విధానసౌధలో జరిగిన సీఎల్పి సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ్యులు తనను తమ నాయకుడిగా, తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు డీకే శివకుమార్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ధృవీకరించింది. శివకుమార్ను నాయకుడిగా ఎన్నుకునే తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యులందరికీ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్యాభివృద్ది రంగంలో సరికొత్త మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం

0: పథకం కింద పరిశ్రమల భాగస్వామ్యాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి.

0: కార్యక్రమం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు తర్వాత ఎండాకాలంలో పశువుల సమగ్ర సంరక్షణ గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి సుధీర్ బాబు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామ్గోపాల్.
6: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర

0: పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ May 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం. పశు పోషకులకు, పశుపాలకులకు, రైతు సోదరులకు స్వాగతం. నేటి ఆధునిక కాలంలో జనాభా పెరుగుతుంది. జనాభాకు దీటుగా సమాంతరంగా ఈ యొక్క పశువులు పెరగడం లేదు. ఈ ధాన్యపు గింజలు కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సందర్భంలో పశువుల సంపద మనం పెంచుకొని చక్కటి పాలను అందరికీ మన యొక్క భారతదేశ పౌరులందరికీ అందించాల్సినటువంటి బాధ్యత రైతుల మీద ఉంది. ఇటువంటి సందర్భంలో ఈ వేసవి కాలంలో ముఖ్యంగా ఈ పశువులను చక్కగా మనం కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి. సంరక్షించుకుని చక్కటి పాల ఉత్పత్తి సాధించాలి, అందరికీ పంచాలి. ఇటువంటి సందర్భంలో మనం మరిన్ని వివరాలు ఎండాకాలంలో ఈ పశువులను కాపాడేందుకు, చక్కగా సంరక్షించుకునేందుకు సమగ్ర సమాచారాన్ని మనం తెలుసుకోవడం కోసం రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారిని మనం ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి సుధీర్ బాబు గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా మన రైతు సోదరులకు, పశు పోషకులకు తెలియచేయండి, ఈ ఎండాకాలం ఈ పశువులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎటువంటిది, ఏ విధంగా వాటి పట్ల శ్రద్ధ వహించి ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఆవశ్యకత ఎటువంటిది వివరించండి.
1: తప్పకుండా అండి. మనుషులకు ఏ విధంగా అయితే ఎండాకాలం, దాని తీవ్రత, దాని మూలంగా వచ్చే వడదెబ్బ ఇవన్నీ ఉంటాయో, పశువులు కూడా సేమ్ అట్లాగే నడుస్తుందండి. కాకపోతే పశువులది మనము చాలా కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే దాంతో ముడిపడిన పునరుత్పత్తి మరియు పాల ఉత్పత్తి ఈ ఎండాకాలంలో విపరీతంగా తగ్గిపోతుంది. కాబట్టి పశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనము ఎప్పుడైతే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుందో పశువులని మనము తగు విధంగా కాపాడుకుని చల్లని లేదా ఎండ తీవ్రత తగ్గించే విధంగా తగు యాజమాన్య పద్ధతి పాటించాలండి.
0: మరి ఈ ఎండను తగ్గించుకొని మరి చక్కటి పద్ధతులు పాటించాలని అంటున్నారు. ఏ పద్ధతుల వల్ల మనం ఆవులు కానీ గేదెలు కానీ సంరక్షించుకోవచ్చు, ఏ పద్ధతులు ఉన్నాయి మన రైతు సోదరులకు వివరించండి.
1: తప్పకుండా అండి. ముందుగా మన యొక్క కొట్టం అండి, షెడ్ ఏదైతే ఉందో అది ఎండ తీవ్రతని తట్టుకునే విధంగా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మనము ఎండ తీవ్రతని ప్లాన్ చేసుకోలేక లేకపోతే కొట్టంలో పెట్టాల్సిన అవసరం పడుతుంది అంటే, ఎటైతే గాలి వెలుతురు తక్కువగా ఉండి లేకపోతే నీడ ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకుని ఓపెన్ ఏరియాస్ని తడికలతో కానీ లేదా తాటాకలతో కానీ కప్పి మనము కాపాడుకోవాలండి ఒక పద్ధతి. లేదంటే మరీ తీవ్రత ఎక్కువైతే మనకి గోన సంచులను కప్పి వాటి మీద నీళ్లు జల్లి ఒక విధంగా మనము చల్లబరచాలి కొట్టాలని, ఇది ఒక పద్ధతి. లేదంటే మనము పశువులని మేతకు పంపించే వేళని ఉదయం 10 నుంచి ఈవినింగ్ 3 లేదా 4 గంటల వరకు పశువుని కొట్టంలోనే ఉంచే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఏమి అవసరం కొద్దీ మేపుకి మనము బయట తీసుకొచ్చి ఇవ్వాలండి. తర్వాత 24 గంటలు చల్లటి నీరు తాగడానికి అవసరం ఉండే విధంగా, అవైలబుల్ ఉండే విధంగా పెట్టుకోవాలండి, ఇది ఒక పద్ధతి. తర్వాత ఇది గేదెలు ఏవైతే ఉన్నాయో అవి తమ స్వేద గ్రంథుల ద్వారా చెమటని వదిలే గ్రంథులు చాలా తక్కువ ఉంటాయి. తర్వాత నల్ల చర్మం వల్ల, తర్వాత మందంగా ఉండడం వల్ల ఎండని ఎక్కువ పీల్చుకుంటా ఉంటాయి, తర్వాత తమ యొక్క బాడీలోని వేడిని కూడా చాలా తక్కువగా బయటికి వదిలే విధంగా వాటి చర్మం ఉంటుంది. కాబట్టి వాటిని ఫ్రీక్వెంట్గా నీళ్లతో తడుపుతూ, అంటే బర్రెలు గేదెని ఫ్రీక్వెంట్గా నీళ్లతో తడుపుతూ వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఒక పద్ధతి. లేదంటే మన దగ్గర కొట్టం పక్కనే ఏదన్నా ఒక నీటి

0: ఉంటగానే ఉంటాయి కదా. అట్లో ఈ గేదెలన్నీ మనము వదిలినట్లయితే తమ యొక్క వేడిని ఆ నీళ్ళలో వదులుకుని అవి మంచిగా అందులో బాగానే ఉంటాయండి. ఈ విధంగా మనం ఏంటంటే మన యొక్క యాజమాన్య పద్ధతులను తర్వాత తగు మేత వేళను మార్చుకోవడం వల్ల ద్వారా గానీ మనం ఎండాకాలంలో కూడా పశువుల యొక్క పునరుత్పత్తి మరియు పాల ఉత్పత్తి తగ్గకుండా మనము జాగ్రత్తగా ముందుకు వెళ్ళొచ్చు అండి.
1: చాలా చక్కగా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఎండాకాలం వలన, ఎండ వలన, వేడి వలన ఇవి ఇబ్బందులు పడుతుంటాయి పశువులు అన్నారు. మరి గేదెలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటాయి, శ్వేత గ్రంథులు తక్కువ ఉండడం వల్ల వాడి దెబ్బకు గురి అవుతుందన్నాడు.
0: అవునండి, చర్మం కూడా మందంగా ఉంటుంది, నల్లగా ఉంటుందండి.
1: శ్వేత గ్రంథులు తక్కువ ఉన్నందువల్ల గేదెలు కొద్ది ఇబ్బందులు పడతాయని అంటున్నారు. అయితే మరి ఆవులు ఏ విధంగా వాటి సంరక్షణ చూసుకోవాలి? ఎందుకంటే అవి కూడా చక్కగా లీటర్లు లీటర్లు పాలు ఇచ్చే అవకాశం ఉంది, చక్కటి ఆదాయాన్ని రైతులు పొందుతున్నారు కనుక.
0: అవునండి,
1: వాటిని ఏ విధంగా సంరక్షించుకోవాలంటారు?
0: ఇప్పుడు మన దేశవాళీ అయితే మనకి ఒంగోలు ఉంది, డియోని ఉందండి. ఒకవేళ నార్త్ అయితే మాత్రం మన దగ్గర సాహివాల్ ఉంది, గిర్ ఉందండి. అంటే ఒంగోలు డియోని వచ్చేసి ఉత్పత్తి అంత ఉండకపోయినా సరే ఎండని బాగా తట్టుకుంటాయి, కానీ సాహివాలు గిర్ మాత్రము ఎండ తట్టుకుంటుంది. కాకపోతే మన జాగ్రత్త మనం పాటించాలి ఒక పద్ధతి. ఇంకో పద్ధతిలో ఏంటంటే మరి ఎగ్జాటిక్ బ్రీడ్స్ అంటారు, ఏంటంటే మనకి హోల్సన్ ఫ్రీషియన్, తర్వాత జెర్సీ అండ్ ఇవి పాల ఉత్పత్తి చాలా ఉంటుంది. కాకపోతే ఇవి ఎండని తట్టుకునే శక్తి చాలా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం మూడు రకాలుగా చూసుకోవాలి. ఒకటేమో దేశవాళి అండ్ మన తెలంగాణ ఆంధ్ర సంబంధించిన ఒంగోలు డియోని, ఇవి మాత్రము ఎండ తీవ్రతను తట్టుకుంటా ఉంటాయి. మధ్యంతరంగా ఉండేవి గిర్, సాహివాలు, ఇవి మధ్యస్థంగా ఎండ తట్టుకుంటాయి. తర్వాత తట్టుకోలేక మన యాజమాన్య పద్ధతి డిపెండ్ అయి ఉండేవి హోల్సన్ ఫ్రీషన్, జెర్సీ. తో ఈ మూడు రకాలుగా మన దగ్గర ఉన్న పశువులను బట్టి మన యొక్క యాజమాన్య పద్ధతిని పాటించుకుంటూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పశువులని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలండి.
1: అయితే ముందుగా మీరు తెలియజేశారు ఈ యొక్క పాకలు చక్కగా మనం నిర్మించుకోవాలి.
0: అవునండి,
1: తర్వాత వీటిని నీటిని తడుపుతూ ఉంటూ నీటిని ఈ యొక్క చల్లదనం సమకూర్చాలని తెలియజేశారు. అయితే ఈ పాకల నిర్మాణం ఏ విధంగా మనం నిర్మించుకోవాలి? ఎందుకంటే రైతులు ఈ యొక్క పశు పోషకులు చక్కగా పాలను ఉత్పత్తి చేసి చక్కటి ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. ఇటువంటి సందర్భంలో వాళ్ళ పాకల నిర్మాణం ఏ విధంగా ఉంటే వీటికి చక్కగా ఉంటుంది, ఆ వివరాలు ఒకసారి.
0: మనకి ఏంటంటే సూర్యరశ్మి ఎక్కువగా పాకల మీద పడేది ఉదయించే సూర్యుడు, తర్వాత ఉదయము, తర్వాత సాయంత్రము. అంటే మనకి నార్త్ ఈస్ట్ అదే మన ఏదైతే ఆ అడ్డము నిలువు ఉంటుందో చూసుకుని చెట్లు ఎక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేసుకుని ఆ చెట్ల మధ్యలో కానీ లేకపోతే పాక యొక్క ఉత్తరము దక్షిణము ప్లాన్ చేసుకుని, అంటే మనకి ఎండ ఎక్కువ షెడ్ మీద పడినా సరే ఎండ తీవ్రత షెడ్ లోపల వాటికి తగలకుండా ఉండే విధంగా మనము షెడ్ యొక్క నిర్మాణం చేసుకోవాలి ఒకటి. తర్వాత చుట్టుపక్కల చెట్లని మనము ఎక్కువగా పాతుకుని చెట్ల మధ్యలో ఉండే విధంగా చేసుకోవడం ఒకటి. ఈ రెండు పద్ధతుల ద్వారా చేసుకోవాలి ఒకటి. తర్వాత మనకి ఏంటంటే రూఫ్ యొక్క మేనేజ్మెంట్ అంటే ఎక్కువగా మనకి యాస్బెస్టాస్ షీట్స్ వాడుతూ ఉంటారండి, పెద్ద పెంకులు వాడుతూ ఉంటారు. ఈ పెంకులు వాడినా సరే వాటిపైన తాటాకులు కానీ లేకపోతే ఏదన్నా పాకుడు చెట్లు కానీ మనం వేసుకున్నట్లయితే ఎండ తీవ్రత పైనుంచి కిందకు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత సైడ్ ఉన్న ఈ ఓపెన్ షెడ్ని మనము తడిపిన మన గోను సంచులతో కానీ చేసుకుని పెట్టుకుంటే కనుక వడగాల్పులు వచ్చినా సరే అది మనకి పాక లోపలికి రాకుండా చల్లగా ఉంటుందండి. కొన్ని పద్ధతులు పాటించుకుంటే మనము సేఫ్గా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పాక లోపల పశువులను మనము ఎండ తీవ్రత నుంచి కాపాడుకోగలం అవుతామండి.
1: మరి తర్వాత ఎండగాలులు వస్తున్నటువంటి సందర్భంలో నీటిని ఏ విధంగా వాడుకోవాలి? వాటికి తాగడానికి ఈ నీటిని ఏ విధంగా చల్లబరుచుకోవాలి? ఈ చల్లబరుచుకుని వాటికి పశువులకు అందజేయాలి, ఆ వివరాలు ఒకసారి.
0: మనకి ఏంటంటే మంచి నీళ్లు అవైలబిలిటీ ఒకటేమో పశువులకి 24 గంటలు అవైలబుల్ ఉండాలి. అంటే పశువు తనకి అవసరం బట్టి పోయి తాగే విధంగా 24 గంటలు మంచి నీళ్లు అవైలబుల్ ఉండాలి. ఇంకో లెక్క ఉందండి దీంట్లో, ఏంటంటే ప్రతి పశువుకి రోజుకి తాగడానికి మరియు కడగడానికి మనకి 40 లీటర్ల నీటి అవసరం పడుతుందండి ప్రతి పశువుకి. ఈ లెక్కన మనం ప్లాన్ చేసుకోవాలండి. సో మన దగ్గర ఉన్న పశువులను బట్టి ప్రతి పశువుకి అంటే 40 లీటర్ల చొప్పున ఎన్ని పశువులనా అన్ని లీటర్లు మనము ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలి ఒక పద్ధతి. ఇంకోటి ప్రతి పశువుకి తనకు అనుకూలం బట్టి తనకు అవసరం బట్టి నీళ్లు తీసుకునే విధంగా లేదా నీళ్లుని తాగే విధంగా మనం అవైలబిలిటీ పెట్టాలండి ఒకటి. నెక్స్ట్ ఈ ఏదైతే నీళ్లు మనం అవైలబుల్ పెట్టామో ఆ దాని మీద సూర్యరశ్మి పడి లేకపోతే అది వేడి కాకుండా దానిపైన ఏదన్నా కప్పి పెట్టి ఉండడం వల్ల నీళ్లు చల్లగా ఉంటాయి. ఆ చల్లనీళ్లు తాగితే పశువు తన యొక్క
1: వేడి నుంచి
0: ఉపశమనం పొందండి. అవునండి, అవునండి. సో ఈ మూడు పద్ధతులు మనం పాటించాలండి. అంటే మన లెక్క ఉండాలి, 40 లీటర్లు ప్రతి పశువుకి కడగడానికి మరియు తాగడానికి అవైలబుల్ ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలండి.
1: తర్వాత మీరు పశువులను కుంటల్లో కూడా వదిలేస్తే బాగుంటుంది. కుంటలు కూడా ఏ విధంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది? మరి నీరు ఉన్నటువంటి క్షేత్రాలలో పొలాలలో ఆ వివరం ఒకసారి.
0: తప్పకుండా అండి. ఇంతకుముందు చెప్పినట్టు ఏవైతే గేదెలు బర్రెలు ఉన్నాయో

0: అవి ఈ కుంటల్లో దిగడము, కుంటల్లో సేదతీరడం అనేది చాలా చాలా అవి తమ యొక్క జీవన శైలిలో భాగంగా ఉంటుందండి. అదే మన ఆవుల్లో ఇది ఉండదు. ఎందుకు ఇందుము చెప్పానంటే, ఇందుము చెప్పిన విధంగా తమ యొక్క స్వేదగ్రంథులు తక్కువగా ఉండడము, చర్మం మందంగా ఉండడము, చర్మం నల్లగా ఉండడము, ఈ మూడు కారణాల వల్ల తమ వేడిని కోల్పోయే శక్తి గేదెల్లో ఉండదండి. కాబట్టి అవి ఖచ్చితంగా నీటి వసతి ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో, కుంటలు కనుక మనం ఏర్పాటు చేసుకోగలిగితే, కుంటల్లో అవి దిగి తమ యొక్క ఈ వేడిని చల్లబరుచుకుని తమ యొక్క పునరుత్పత్తి, పాల ఉత్పత్తి తగ్గకుండా వేసవి కాలంలో కూడా పునరుత్పత్తి జరిగి తమ యొక్క కృత్రిమ గర్భధారణ గాని లేకపోతే నేచురల్ గా జరిగే గర్భధారణ వల్ల గాని అవి ఎదకొచ్చిన గేదెలు కడతాయి. అట్లాగే మనకి ఏదైతే గ్యాప్ ఉంటుందో, అంటే ఈతకి ఈత గ్యాప్ ఉంటుంది, తగ్గి మనకి ప్రొడక్షన్ కరెక్ట్ గా ఉండి మనకి లాభం ఉంటుందండి.
1: అయితే మనమైతే వడదెబ్బ తగిలిన సందర్భంలో, ఎండలు ఎక్కువ సందర్భంలో ఓఆర్ఎస్ ద్రావణాలు వాడుతుంటారు, కొబ్బరి నీళ్ళు తాగుతుంటారు, ఇటువంటివన్నీ పండ్ల రసాలు తాగుతుంటారు, తాటి ముంజలు తింటుంటారు. మనం ఈ విధంగా ఎండాకాలంలో మనం ఈ పదార్థాలు వాడి, ఈ యొక్క రసాలు వాడి చక్కగా ఈ వేసవి కాలంలో ఉపశమనం పొందుతుంటాము. మరి వీటికి ఎటువంటి ఆహారాన్ని అందించాలి? ఈ ఆహారం వలన ఈ వడదెబ్బ నుంచి దూరం ఉంచొచ్చా? ఈ పశువులను ఆహారంలో ఏమేమి మనం అందించాలి? ఆ వివరాలు ఒకసారి తెలియచేయండి.
0: ప్రతి పశువుకి మనము, మీరు ఎండాకాలంలో కూడా పచ్చి మేత ఇచ్చే అంత మీకు ఉంటే గనక, అంతకంటే బెస్ట్ మెథడ్ ఏం లేదండి. ఒకటి, పచ్చి మేత ద్వారా మనము పొద్దున, అంటే ఎండాకాలంలో మనకి ఉష్ణం తక్కువ ఉన్న సమయంలో తగు పాలలో ఉన్న మన పచ్చిగడ్డి ఇవ్వగలిగితే పశువుకి అంతకంటే మేలు చేసిన వాళ్ళు ఎవరు ఉండరండి. ఒకటి. నెక్స్ట్, ఆ ఇచ్చే మేత కూడా చాఫింగ్ చేసి ఇస్తే, చిన్న ముక్కలుగా చేసి ఇస్తే అవి మొత్తము వేస్ట్ చేయకుండా తింటాయి, తర్వాత తమ యొక్క న్యూట్రియంట్స్ ని సమృద్ధిగా పొందుతాయండి. ఒక పద్ధతి. ఇంకోటి, మీరు అన్న విధంగా ఏంటంటే, వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఒకటేమో వాటిని పొర్రపాటును కూడా ఉష్ణం ఎక్కువ ఉన్న టైంలో, అంటే పొద్దున 10 గంటల నుంచి 5 గంటల వరకు పొర్రపాటును కూడా బయటకి మేతకి వదలకూడదు, కొట్టంలోనే ఉంచాలి. ఒక పద్ధతి. సెకండ్ పద్ధతి, వీలైనంత వరకు పచ్చిగడ్డిని మనము సమకూర్చిన విధంగా ప్రయత్నం చేయాలి, లేదంటే ఎండుగడ్డిని కొంచెం తడిపి ఎండుగడ్డిని మనము పశువుకి ఇవ్వాలి. ఒకటి. తర్వాత, ఎందుకైతే ఈ ఎండకాలంలో తమ యొక్క మేత ఇంటేక్ ని తగ్గించుకుంటాయి కాబట్టి వాటికి ఇంకొక అదనంగా బైపాస్ ఫ్యాట్ గానీ బైపాస్ ప్రోటీన్ ఎండుగడ్డిని ఇచ్చుకుంటూ మనము దానికి అన్ని వేళ్ళ నీటి వసతి సమృద్ధిగా కల్పించుకుంటూ మనం చేసుకోగలిగితే మనము పశువులని వడదెబ్బ తగలకుండా, తర్వాత విష్ణము యొక్క దెబ్బ తగలకుండా మనం కాపాడగలం వల్ల అవుతామండి.
1: తర్వాత వాణిజ్యపరంగా ఎక్కువ పశువులను పోషిస్తుంటారు పశు పోషకులు. మరి మనమైతే ఏసీ ఎయిర్ కండిషన్లో మనం ఇళ్లలో గృహాలలో ఎండాకాలంలో ఎక్కువగా ఉంటాము, ఎండ బయటికి వెళ్లకుండా. మరి వాటికి కూడా ఏదైనా ఎయిర్ కండిషన్ టైప్ ఏమైనా కూల్ ఫ్యాన్స్ కానీ ఏమైనా అరేంజ్ చేసుకోవచ్చా? అతి
0: తప్పకుండా అండి.
1: తక్కువ ధరలో, ఖర్చుకు తక్కువలో ఒకవేళ అరేంజ్ చేసుకోవాలంటే ఎటువంటి మార్గాలు మీరు రైతులకు సూచిస్తారు, తెలియచేయండి.
0: సార్, మనం కిందను చూద్దాం సార్. మనకేందంటే, కొట్టంలో ఒకవేళ ఉండగలిగితే పశువులని మనము ఒకటేమో మన గొంతు తడుపుకుని పెట్టడం ఒకటి. ఇంకోటి, మీరు చెప్పింది బాగుందండి. ఒకటి ఏంటంటే, మనకి మార్కెట్లో స్ప్రింక్లర్స్ అని దొరుకుతాయండి. అవి ఏంటంటే, కొట్టంలో ఏదన్నా ఒక రెండు మూడు కార్నర్స్ లో పెడతారండి స్ప్రింక్లర్స్ అని. ఆ యొక్క ఏరియాలో ఈ పశువులు వచ్చి తమకు తాముగా నుంచుని తమ యొక్క శరీరంపై ఈ నీటి బొట్లని వేసుకుని చల్లబరుచుకుని వెళ్తూ ఉంటాయండి. ఇదొక పద్ధతి. లేదంటే మీరు తప్పకుండా ఏదన్నా సరే ఒక లోకల్ మేడ్ కూలర్ అన్న పెట్టుకోవడము, కొట్టంలో పెట్టుకుని, అంటే మనకి ఏంటంటే కూలర్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు, కూలర్ పెట్టిన తర్వాత అది తన యొక్క గాలి పీల్చుకుని, ఒకవైపు నుంచి గాలి రావాలి ఇంకోవైపు నుంచి గాలి పోవాలి, అంటే ఏదైతే తాపం ఉంటుందో, హ్యూమిడిటీ ఉంటుందో, అంటే మనకి లోపల ఉన్న చెమ్మ, అంటే కొట్టంలో ఉన్న చెమ్మని కూడా మనం కరెక్ట్ గా మేనేజ్ చేయాలి. చెమ్మ తర్వాత వేడి, ఈ రెండింటిని మనం మేనేజ్ చేసుకోగలిగితే మనము పశువుని సంరక్షించుకోగలుగుతామండి.
1: ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలంటారు మరి?
0: అంటే మెయిన్ ఏంటంటే, మనకి టెంపరేచర్ ని కంట్రోల్ లో పెట్టాలండి, అంతే. దీనికి తగ్గట్టుగా మీరు పెట్టగలిగే ఖర్చు ప్రకారంగా మీరు స్ప్రింక్లర్స్ గానీ, తర్వాత ఎయిర్ కూలర్స్ గానీ, ఇంకా మీకు ప్రొడక్షన్ బాగుంది, ప్రతి పశువు 12 లీటర్ కన్నా ఎక్కువ ఇస్తుంది అనుకోండి, మన ఖర్చు చేసుకోగలుగుతాము, తర్వాత ప్రొడక్షన్ తగ్గకూడదు మనము ప్లాన్ చేసుకోగలుగుతామంటే, మన ఏసీలు పెట్టుకున్నా సరే తప్పులేదండి, చేసుకోవచ్చు అండి.
1: చాలా చక్కటి ఉపాయాలు మీరు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. వాటి నుంచి చక్కటి పాలను కూడా ఉత్పత్తి చేసేందుకు వాటిని సంరక్షించుకునే పద్ధతులు మీరు చక్కగా వివరిస్తున్నారు. అయితే ఈ పశువులకు, పాడిచ్చే పశువులకు, ముఖ్యంగా ఆవులు గేదెలకు ఈ దాణా ఇస్తుంటారు మామూలుగా, దాణాను ఎటువంటి మినరల్స్ సాల్ట్స్ అందించాల్సిన అవసరం ఉంటుంది? ఎందుకంటే మనం అయితే ఈ యొక్క ఓఆర్ఎస్ ద్రవం తాగుతుంటాం, వాటికి ఎటువంటి దాణలో మనం ఈ సాల్ట్స్ కానీ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అందజేయవచ్చు, ఆ వివరాలు కూడా చెప్పండి.
0: సార్, పశువు తన బరువుని కోల్పోతూ కూడా తన పాల ఉత్పత్తి తగ్గించుకోదండి, ఎందుకంటే అది ఒక శరీరం యొక్క తత్వం. అది

0: కాబట్టి తన యొక్క పాల ద్వారా శక్తిని మరియు మినరల్స్ ని విటమిన్స్ ని అనునిత్యము రోజు కోల్పోతూనే ఉంటుందండి. కాబట్టి ఆ కోల్పోతున్న మినరల్స్, విటమిన్స్, ఎనర్జీ, తర్వాత ప్రోటీన్స్ ని మనము దాణా ద్వారా తిరిగి మనము శరీరంలో నింపుతా ఉండాలి. లేదంటే అది ఒకటేమో శరీర బరువు కోల్పోతుంది, తర్వాత తన యొక్క నెక్స్ట్ ఎదకి రావడం లేట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ ఎదకు వచ్చి అది ఈనిన తర్వాత కూడా ఇచ్చే పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుందండి.
1: మరి ఇటువంటి సందర్భంలో ఎటువంటి దాణా ఇస్తే బాగుంటుంది?
0: అయితే మనం ఏంటంటే ప్రతి అదనంగా 6 లీటర్లు పాలిచ్చే వరకు ఓకే, కానీ అదనంగా దానిపైన ఎంత పాలిస్తుందో ప్రతి 2 లీటర్లకి 3 లీటర్లకి మనం 1 కిలో దానాన్ని మనము ఖచ్చితంగా యాడ్ చేయాలండి. 1 కిలో దాన అంటే, దాన అంటే మనకి కావాల్సిన జీర్ణమయ్యే పిండి పదార్థాలు, తర్వాత మాంసకృతులు పుష్కలంగా ఉండాలి. తర్వాత మీరు చెప్పినట్టు దాంట్లో ఖచ్చితంగా ప్రతి 100 కేజీల దానా మిశ్రమంలో 2 కేజీల మినరల్ మిక్చరు, తర్వాత 1 కిలో సాల్ట్, ఉప్పు అంటే మామూలు సాల్ట్, ఈ 2 మనం యాడ్ చేయాలండి. ఇది కాకుండా మినరల్ మిక్స్ అని దొరుకుతుంది, ప్రీ మిక్స్ అని దొరుకుతుంది, అది కూడా దీంట్లో యాడ్ చేయాలండి. అంటే 30 భాగాలు గింజలు కానీ, అంటే మన జొన్నలు కానీ, తర్వాత మొక్కజొన్న గింజలు కానీ ఇట్లాంటివి 30%, తర్వాత చెక్కలు మన గ్రౌండ్ కేక్ అంటారు మన పత్తి చెక్క, తర్వాత లేదంటే సన్ఫ్లవర్ కేక్, లేదంటే మన సన్ఫ్లవర్ కేక్ జిఎన్సి ఇట్లాంటిది కాకుండా సోయాబీన్ కేక్ ఇట్లా ఉంటాయి. ఇది కాకుండా కూడా మనకి రైస్ బ్రాన్, వీట్ బ్రాన్, ఇట్లా బ్రాన్స్, తర్వాత చున్నీస్ అంటే మనకి పొట్టులు ఉంటాయి, కంది పొట్టు, మినపొట్టు, ఇట్లాంటి పొట్టులు అంటే ఇట్లాంటి 30, 20, 20 అట్లా మన చెక్కలు 20%, చున్నీలు 20%, గింజలు 30%, అంటే ఇవన్నీ కూడా వేసుకుంటా వెళ్ళి మనం 100 పాళ్ళు చేసిన తర్వాత ఈ 100 పాళ్ళు అవ్వక ముందే 2 కిలోలు మిల్ల మిక్చరు, 1 కిలో దానా చేసుకున్న ఈ 100 పాళ్ల మిశ్రమాన్ని మనము 6 లీటర్ కన్నా ఎక్కువ ఇచ్చే పశువులలో ప్రతి 3 లీటర్ల పాలకి 1 కిలో దానా ఇవ్వగలిగితే తన యొక్క శక్తిని, తన యొక్క మాంసకృతులని కోల్పోతున్న పశువుకి తిరిగి మనం అందించిన వాళ్ళం అవుతామండి.
1: సందర్భంలో చక్కటి దాన ఇస్తే కూడా ఎండాకాలంలో పశువు ఆరోగ్యంగా ఉండి చక్కటి పాలు కూడా మనకు అవకాశం ఉంటుంది, చక్కటి ఆదాయం కూడా మన
0: అవునండి
1: రైతు సోదరులు.
0: అవునండి,
1: చివరిగా తెలియచేయండి మన రైతు సోదరులకు ఈ ఎండాకాలంలో ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్కసారి వివరించండి.
0: క్లుప్తంగా చెప్పేస్తానండి, ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది, తర్వాత ఉష్ణం ఎక్కువ ఉంటుంది, తర్వాత హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుందని చెప్పి అంటున్నారు. కాబట్టి దయచేసి రైతు సోదరులు తమ పశువులని ఉదయం 10 నుంచి ఈవినింగ్ 4:30-5 వరకు బయటకి వదలకండి. పశువులకి ఎల్లవేళలా చల్లటి నీరు తాగడానికి అవైలబుల్ గా ఉంచండి. తర్వాత అంత వీలుగా పచ్చి మెతని దొరికితే కనుక పచ్చి మెత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఒకవేళ ఎండుగడ్డి మాత్రమే అవైలబుల్ ఉంటే ఎండుగడ్డితో పాటు దానాన్ని కూడా సమకూర్చండి. తర్వాత ఎండుగడ్డిని తడిపి ఇవ్వండి. ఈ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించండి. ఒకవేళ కొట్టంలో ఉష్ణం ఎక్కువ అవుతుంది అనుకుంటే పైన మన చుట్టుపక్కల గానీ చెట్లు ఉండే విధంగా, తర్వాత చెట్లు ఈ తడికలు లేకపోతే గోనసలు పెట్టి తర్వాత వీటిని తడిపి పెట్టండి. తర్వాత వీలైతే స్ప్రింక్లర్స్ గానీ కూలర్స్ గానీ పెట్టి కొట్టం లోపల ఉన్న హ్యూమిడిటీని, టెంపరేచర్ ని డౌన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ గేదెలు అయితే మీరు కుంటలో దింపండి, లేదంటే వాటిని ఫ్రీక్వెంట్ గా తడపండి. ఈ విధంగా చేసుకుంటే మనము పశువులకు సంబంధించిన పునరుత్పత్తి మరియు పాల ఉత్పత్తి తగ్గకుండా వేసవి కాలాన్ని మనము దాటి ముందుకు వెళ్ళవచ్చు. మనం
1: చాలా చక్కటి వివరాలు, ఎండాకాలంలో పశువులను ఏ విధంగా సంరక్షించుకోవాలి అన్న అంశం గురించి తెలియజేస్తూ వాటి యొక్క ఈ కొట్టాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి, ఏ విధంగా చల్లదనం చేసుకోవాలి, తర్వాత పశువులకు కుట్టలు ఏర్పాటు చేయాలి, తర్వాత స్ప్రింక్లర్స్ ఇటువంటివన్నీ వాడి చల్లదనం సమకూర్చాలని తెలియజేస్తూ, తర్వాత దానలు కూడా ఏమే దానను ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, ఎటువంటి మినరల్ మిక్చర్ అందించాలి, అదే కాకుండా ఎండుగడ్డిని ఎండు మేతని ఇచ్చేటప్పుడు చక్కగా ముక్కలు ముక్కలు చేసి అందించాలని కూడా వివరించారు. వీలైతే పచ్చిగడ్డిని కూడా ఎక్కువగా అందించే ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు. చాలా చక్కగా మన రైతు సోదరులకు, మన పశు పోషకులకు, పశు పాలకులకు చక్కటి వివరాలు అందించారు. ధన్యవాదాలు సుధీర్ బాబు గారు.
0: ధన్యవాదాలండి.

0: మీరింతవరకు విత్తన వారోత్సవాలు తర్వాత ఎండాకాలంలో పశువుల సమగ్ర సంరక్షణ గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి సుధీర్ బాబు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామ్ గోపాల్. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
3: మరి ప్యారే దేశవాసులు,
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
4: శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి. లేదంటే 1800-117-0108-00-1708-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.

0: ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి ఆహ్వానం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం గానం చేసిన సీతారామ శాస్త్రి గీతం.
1: శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీధాతృనామ సంవత్సర మార్గశిర శుద్ధ శనివారం అనగా తేదీ 14/12/96న శ్రవణ నక్షత్రయుగ్న ధనుర్లగ్నమందు ఉదయం 8:13 నిమిషములకు వివా

0: మే త్వయా ఏషా నాతి చరితవ్య
1: నాతి చరామి.
0: అయ్యా ఈ మంత్రాలు అంటున్నారు అనమంటున్నారు, కానీ మరి వాటికి అర్థాలు తెలియాలి కదండి, చెప్తారా?
1: అలాగే ధర్మ

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి. లేదంటే 1800-117-00, 1800-117-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
4: చిత్రసీమలో ఇప్పుడు నుండి విచిత్ర సోదరులు సినిమ నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈసారి తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 2వ తేదీన పరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకలను ఉదయం 8:30కే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర బొగ్గు కనుల మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం తన బాధ్యతలు విస్మరించి వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాష్టంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట వ్యాప్తంగా 100,000 మంది కిశోర బాలికలను 10,000కు పైగా స్నేహ గ్రూపులుగా ఏర్పాటు చేసి భద్రత, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, సాధికారత అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. పేదరిక నిర్మూలనకు అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువేనని, ప్రతి పేద విద్యార్థి ప్రపంచస్థాయి అవకాశాలు అందుకునేలా ప్రభుత్వం కృషి చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. విధానసౌధలో ఈ సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి సాయంత్రం 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి ఆంగ్ల ప్రాసంగిక కార్యక్రమం వింటారు.
1: షేర్డ్ ఎర్త్స్ అ స్పెషల్ ఫీచర్ ఆన్ కైండ్నెస్ అండ్ కంపాషన్ టువర్డ్స్ యానిమల్స్ ప్రొడ్యూస్డ్ బై ఆకాశవాణి హైదరాబాద్ నరేషన్ బై అనిరుద్ధ్ జోషి ప్రొడ్యూసర్ నిహారా కానేటి. ఇమాజిన్ ఇట్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యూ హ్యావ్ జస్ట్ వోకన్ అప్ క్లోజ్ యువర్ ఐస్ ఫర్ అ మూమెంట్ అండ్ లిసన్ మోస్ట్ లైక్లీ యూ విల్ ఇమాజిన్ హియరింగ్ ద సౌండ్ ఆఫ్ మెటల్ ప్లేట్స్ ఫ్రమ్ ద కిచెన్ barking of pet dogs as well as the street strays, the beautiful sound of chirping birds. And if you've grown up in the suburbs or the villages, the mooing of cows and buffaloes, and of course the morning traffic. India is indeed an incredibly unique country. We don't just live near animals, rather our lives are completely intertwined with theirs. Our philosophy as a nation is Vasudhaiva Kutumbakam. The world is one family. And to us in India, family goes much beyond mere humans. It includes our pets. For some, it's the strays we feed. For farmers and those engaged in professions of animal husbandry, even the cattle and their beasts of burden are very much family members. So do the animals in the forests and the wild and the birds in the sky form our family, isn't it? Up next is this all-time favorite, Eye of the Tiger by Survivor.

0: థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. యు ఆర్ లిస్నింగ్ టు అనిరుద్ జోషి, ప్రొడ్యూసర్ నిహారా కానెటి.
1: ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
3: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
2: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
4: మేరే ప్యారే దేశవాసియో,
3: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
2: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
5: శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్టు చేయండి. లేదంటే 1800117800 1801017 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి వంశీ సినిమా నుండి ఉదిత్ నారాయణ సుజాత గానం చేసిన శరవెన్నెల గీతం, సంగీతం మణిశర్మ,

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.

0: మన జనగణన మన అభివృద్ధి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
0: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణన మన అభివృద్ధి.
5: ఇప్పుడు వినండి అవునన్న కాదన్న సినిమా నుండి ఎస్పి చరణ్, ఉషా గానం చేసిన కులశేఖర్ గీతం, సంగీతం అర్పి పట్నాయక్.

0: కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
5: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
6: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
5: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
7: మేరే ప్యారే దేశవాసియో,
6: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
5: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.

విదుషి స్మిత మొకాషి రెండ్రింగ్ రాగ్ మారు బిహాగ్ స్మితాజీ విల్ నౌ ప్రెజెంట్ రాగ్ రాగేశ్రీ. ద ఫస్ట్ ఈస్ మధ్య లై కంపోజిషన్ సెట్ టు త్రితాల్ విత్ ద లిరిక్స్ సాజన్ బిన్ సూని ఏరీ ఆలీ. దిస్ విల్ బి ఫాలోడ్ బై అ ద్రుత్ బందేష్ సెట్ టు ఏక్తాల్ విత్ ద లిరిక్స్ రాగ్ సంగ్ రాగిణి మిల్ మంగల్ గాయీ.

0: With the people of the country and abroad in the Mann Ki Baat program on Akashvani at 11 a.m. tomorrow. It will be the 134th episode of the monthly radio program. The program will be broadcast across the entire network of Akashvani and Doordarshan, AIR News website and the News on AIR mobile app. It will also be live streamed on the YouTube channels of AIR News, DD News, the PMO and the Ministry of Information and Broadcasting. Akashvani will broadcast the program in regional languages immediately after the Hindi broadcast. India's economic performance remained resilient despite global uncertainty arising from the ongoing conflict in West Asia. The Finance Ministry's Monthly Economic Review, or MER, for May 2026 says the foreign exchange reserves remained at comfortable levels even as elevated crude oil prices, tighter financial conditions and slowing growth in major economies created a more challenging global environment. The index of core industries declined marginally by 0.4% in March, though infrastructure and manufacturing activities maintained underlying momentum. Retail inflation remained contained at 3.4% in March. The report also noted bank credit growth remained steady at over 17% year on year. Vice Admiral Sanjay Vatsyayan assumed charge as the chief of the Western Naval Command today, succeeding to one of the Indian Navy's most significant operational appointments. Prior to this role, he served as the vice chief of the Naval Staff at Naval Headquarters in New Delhi. Following the change of command, he paid tribute to fallen soldiers at the God of Stambh or Pillar of Honor at the Naval Dockyard in Mumbai. An alumnus of the National Defense Academy, he was commissioned into the Indian Navy on 1st January 1988. He is a recipient of the Param Vashisht Seva Medal, Ati Vashisht Seva Medal and Nav Sena Medal. In women's cricket, host England defeated India by 26 runs in the second T20 international of the three-match series in Bristol and levelled the three-match series 1-1 tonight. England have set a target of 169 runs for India. In reply, India could score only 142 runs for 9 in 20 overs. And in badminton, Indian men's doubles pair of Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty advanced to the finals of the Singapore Open. The Indian pair defeated world number one South Korea's duo Seo Sang-chae and Kim Won-ho in the semi-finals today. And that is the end of this news bulletin.
1: Akashavani Prasara Visheshalu Repu Prasaram Kanna Karyakramalloni Mukhyamshalu. ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు సిస్టర్ జిఆర్ బ్యూలా. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ స్తుతి, తర్వాత భక్తి గీతాలు. 6:30 పొలం పనులు. 7:00 నిర్మల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి సాయన్న. 7:15 ఈ మాసపు పాట రచన శ్రీ పివి రామ్గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి జి శ్రీ విద్య, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, కీబోర్డ్ శ్రీ పి రాంబాబు, ప్యాట్స్ శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనంజయ్ తబలా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 7:30 స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమం. 8:30 శాస్త్రీయ సంగీత సమన్వయ కార్యక్రమం ప్రసారమవుతుంది. నేమని సోమయాజులి గారి జలతరంగం, శ్రీ కె సాయి కుమార్ వయోలిన్, శ్రీ పి శ్రీనివాస గోపాలన్ మృదంగ సహకారం. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఇత్తడిలో మైనపు నేరువు, ఆదిలాబాద్ జిల్లా గోండ్ ఓజా కళాకారుల ఇత్తడి బొమ్మల కళపై రేడియో రూపకం ప్రసారమవుతుంది. రూపకల్పన సుమనస్పతి రెడ్డి, సహకారం దుర్వభూమన్న, శ్రీ కట్టాలెనిన్, వ్యాఖ్యానం శ్రీ కట్టాలెనిన్, శ్రీ పి కమలాకర్ రెడ్డి. 10:50 మన్ కీ బాత్ 134వ సంచిక కార్యక్రమం ప్రసారమవుతుంది. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగ కార్యక్రమం. తదనంతరం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. 1 గంట 20 నిమిషాలకు వనిత లోకం స్త్రీలకు

దేశాల్లో వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ప్యాసివ్ స్మోకింగ్ అనే అంశం గురించి ప్రముఖ ఎనర్జీ ఆస్మా స్పెషలిస్ట్ డాక్టర్ విష్ణురావు గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము సంభాషణ ప్రసారమవుతుంది. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో ఓల్డ్ అల్వాల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఓల్డ్ అల్వాల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం, నవరసభరితం నాటకం రచన శ్రీ సమలం ప్రశాంత్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కంట్రాతి. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మాయా సుభద్ర కథ చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ పిన్నిట్టి దైవకుమార్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రవేశిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:10 ఇల్లు వాకిలి కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం ధృవీకరణ గురించి కృషి విజ్ఞాన కేంద్రం డిడిఎస్ సంగారెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పగడాల సాయి ప్రియాంక గారి ప్రసంగం, తర్వాత వేసవిలో అనువైన ఆరుతడు పంటల గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజుల గారి ప్రసంగం తదితర అంశాలు ప్రసారమవుతాయి. 8:00 మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. 9:10 స్పాట్లైట్. 10:00 రేపు రాత్రి రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:14. ఈ ప్రసారం ఇందరితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మీడియం వేవ్ 4.5 మీటర్లు 738 కిలోహెర్ట్జ్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్పై 5:50 మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.